0: నమస్తే నమస్తే నమః.
1: సూర్యస్తుతి విన్నారు. భక్తిరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినండి సన్నుతి గీతాలు.

దానిమ్మను మనం అన్ని రకాల నేలలో పండించుకోవచ్చు. చెట్టు చిన్నగా ఉండటం వల్ల ఎక్కువ మొక్కలు నాటుకోవడానికి అనువైన పంటగా ఉంటుంది. ఇతర పండ్ల తోటల్లాగా కాకుండా దానిమ్మ తోటలో తక్కువ యాజమాన్య శ్రమ, ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. తక్కువ వ్యవధిలో పంట చేతికి వస్తుంది. పంటకు ధర కూడా ఎక్కువగా లభించడమే కాకుండా ధరలు స్థిరంగా ఉంటాయి. దేశీయ విదేశీయ మార్కెట్లలో చాలా గిరాకీ ఉంది. అధిక ధరనిచ్చే అవకాశం కూడా ఉంది. వ్యవసాయ సంబంధిత పారిశ్రామిక రంగాల్లో ఉపయోగపడే అతి విలువైన పంటగా ఈ పంటను చెప్పుకోవచ్చు. మానవ ఆహార విలువల్లో కూడా అతి ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా లభించడం వల్ల ఈ పండు నుంచి మంచి పోషకాలు కూడా సంపాదించుకోవచ్చు. మన శరీరానికి కీడు చేసే అధిక సూర్యరశ్మి, చర్మ వ్యాధులు నివారణకు ఇది మంచి ఔషధం కూడా. ఇన్ని రకాల ఉపయోగాలున్న దానిమ్మ సాగు గురించి తెలుసుకుందాం. ముందుగా ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి అంటే, ఉష్ణ పొడి వాతావరణం మొక్క పెరుగుదలకు ఎంతో తోడ్పడుతుంది. దానిమ్మ గరిష్టంగా 50 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి ఉష్ణోగ్రతను 0 డిగ్రీల సెంటీగ్రేడ్ చల్లదనాన్ని కూడా తట్టుకుంటుంది. 1000 మిల్లీమీటర్ల వర్షపాతం కంటే ఎక్కువ తేమ 90% వరుసగా 4-5 నెలలు ఉంటే దానిమ్మ పంటకు నష్టం కలుగుతుంది. మధ్యరకపు నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం గల భూములు, ఉదజని సూచిక 6 నుంచి 8 వరకు ఉన్న నేలలు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. వేరే పండ్ల తోటలు రాని భూముల్లో కూడా దీనిని పండించవచ్చు. దీనిని తేలికపాటి ఆమ్ల క్షార భూముల్లో కూడా పండించవచ్చు. ఇక రకాలు ఎలా ఎంపిక చేసుకోవాలంటే, పక్వానికి వచ్చు కాలం, చీడపేడలు లేని రకాలు, నిల్వ ఉండే గుణం బట్టి ఎన్నుకోవాలి. ఇంకా మార్కెట్లో అధిక డిమాండ్, అధిక ధర వచ్చే రకాలను సాగుకు ఎంపిక చేసుకోవాలి. ఇక నేల తయారీ ఎలా చేయాలంటే, లోతుగా అంటే 3-4 పర్యాయాలు దుక్కిని దున్ని భూమిని తయారు చేసుకోవాలి. భూమిని భౌతిక రసాయన చర్యలు పూర్తి చేయడానికి పంట నాటడానికి ముందుగా రోటోవేటర్ నడిపి భూమిని చక్కగా తయారు చేసుకోవాలి. 30 నుంచి 90 రోజుల వరకు ఖాళీగా ఉంచాలి. ఇక నాటే విధానానికొస్తే, ఉత్తర దక్షిణాలుగా నాటాలి. నేల రకం, వాతావరణ పరిస్థితులను గమనించి నాటే దూరాన్ని నిర్ణయించాలి. ఇక నాటే దూరాన్ని నిర్ణయించడానికి సాలుకి సాలుకి మధ్య 15x10 అడుగులు, 12x12 అడుగులు లేదా చెట్టుకు చెట్టుకు 10x10 అడుగులు, 7x10 అడుగుల దూరం, ఈ రెండిట్లో మన సౌకర్యాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి. టిష్యూ కల్చర్ దానిమ్మ మొక్కలు వర్షాకాలం ముగిసిన తర్వాత నాటుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. అక్టోబర్ ఫిబ్రవరి వరకు నాటడం మంచిది. గుంతలు ఎటు చూసినా 1 అడుగు లేదా 2 అడుగులు లేదా 3 అడుగులు ఉండేలాగా తవ్వి నాటాలి. మురుగునీరు సరిగా పోని భూముల్లో 2-2.5 అడుగుల ఎత్తు 3 అడుగుల వెడల్పు మడుల్లో నాటుకోవచ్చు. ఏ రకపు భూముల్లో అయినా గుంతల్లో మొక్కలు నాటాలి. గుంతల్లో 1 నుంచి 3 గంపల పెంట అంటే 1 వంతు పెంట, 2 వంతులు తవ్విన మట్టి, 250 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 5 గ్రాముల కార్బోఫ్యూరాన్ అను శిలీంద్రనాశిని, 1 కిలో వేపపిండి వేసుకోవాలి. నాటే మొక్కలను కనీసం 6 రోజుల ముందే పొలానికి చేర్చుకోవాలి. చీకటిగా ఉంచే ప్రదేశంలో కిక్కిరిసినట్టుగా ఉంచుకోకూడదు. పొలంలో దింపగానే వెంటనే నీటిని చెట్లపై పిచికారీ చేయాలి. మొక్కలను కాపర్ ఆక్సిక్లోరైడ్ మందు 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి, ఏదైనా పురుగు మందు 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటితో కలిపి రెండింటి మిశ్రమం చెట్లపై పిచికారీ చేయాలి. ప్లాస్టిక్ సంచిని కోసి మెల్లగా మట్టి విడిపోకుండా గుంతలో నాటాలి. మొక్క నాటిన తర్వాత మొక్క చుట్టూ గాలి చొరబడకుండా మట్టిని కప్పాలి. దానిమ్మలో అంతర పంటలు వేయకూడదు. 7 నుంచి 10 అడుగుల దూరాన్ని ఆచరించుకోవాలి. ఇక చెట్ల కత్తిరింపు శిక్షణ విషయానికొస్తే, ప్రూనింగ్ ట్రైనింగ్ చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. దీనివల్ల నాణ్యతతో పాటు అధిక దిగుబడికి అవకాశం ఉంటుంది. వివిధ దశల్లో చేయాల్సిన పనులకు ఎంత వెసులుబాటు కలుగుతుంది. అనవసర పిలకలను తీసివేయటానికి, ఎక్కువ మొత్తంలో వచ్చే కోతను నియంత్రించడానికి, కాయలకు అవసరమగు రీతిగా ట్రీట్మెంట్ ఇవ్వటానికి, అధిక దిగుబడికి మొక్కలోని అన్ని ఆకులపై కొమ్మలపై సూర్యరశ్మి ప్రసరించడానికి, దీనివల్ల కాయరంగు రావటానికి, చక్కెర శాతం ఎక్కువగా ఉండటానికి, చీడపీడల నివారణకు, తోట జీవితకాలం ఎక్కువగా పెంచడానికి చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇక ఎరువుల యాజమాన్యం విషయానికొస్తే, సాధారణంగా దానిమ్మ పంటకు భూసార పరీక్ష ప్రకారం ఎరువులు వేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అంటే మొక్క వయసు 1 సంవత్సరంలో నాటిన 4 నెలల తర్వాత 125 గ్రాముల వేపపిండి, 5 కిలోల చివికిన పశువుల ఎరువు వేయాల్సి ఉంటుంది.

0: ఉంది. మొదటి సంవత్సరంలో నాటిన 7 నెలల తర్వాత 250 గ్రాముల వేపపిండి, 10 కిలోల చివికిన పశువుల ఎరువు వేయాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరంలో నాటిన 11 నెలల తర్వాత 750 గ్రాముల వేపపిండి, 10 కిలోల చివికిన పశువుల ఎరువు వేయాల్సి ఉంటుంది. తరువాత సంవత్సరంలో మొదటి తడి ముందు తర్వాత కాయ ఎదిగే దశలో 30 కిలోల పశువుల ఎరువు, 625 గ్రాముల నత్రజని, 250 గ్రాముల భాస్వరం, 250 గ్రాముల పొటాష్ వేయాల్సి ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికొస్తే కాయ తొలచే పురుగు దానిమ్మ పండ్లకు చాలా నష్టం కలుగజేస్తుంది. దీని నివారణకు చెట్టు పూత మొగ్గ దశలో ఉన్నప్పుడు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ను లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత 15 రోజులకు కార్పొరిల్ 3 గ్రాములు లేదా డైక్లోరోవాస్ 1 మిల్లీలీటర్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తామర పురుగులు కూడా ఆశించినట్లయితే ఆకులు చివర్లు వంకర తిరిగి ఎండిపోతూ ఉంటాయి. వీటి నివారణకు ఏం చేయాలంటే మొగ్గలు తొడిగే దశలోనే డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు, విప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఇక పేనుబంక ఆశించినట్టయితే లేత కొమ్మలపైన, లేత ఆకులపైన, పూలపైన చేరి రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి. ఈ పేనుబంక ఆశించిన ఆకుల చివర్లు వంకర్లు తిరిగి ఎండిపోతాయి. ఇక పేనుబంక నివారణకు ఏం చేయాలంటే డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఇక పండ్ల రసాన్ని పీల్చే రెక్కల పురుగులు వస్తే వీటి నివారణకు కుళ్ళి రాలిపోయిన పండ్లను ఏరి నాశనం చేసుకోవాలి. హెక్టార్కు 1 ఫ్లోరోసెంట్ పల్పుని కాయలు పక్వానికి రాకముందు అంటే 1 నెల ముందు ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పెట్టాలి. ఫ్లోరోసెంట్ లైట్ల కింద మలాథియాన్ 1 మిల్లీలీటర్ల మందు, 1% పంచదారను పండ్ల రసంతో కలిపి ఉంచిన మిశ్రమాన్ని ఉంచి పురుగును అరికట్టాలి. దానిమ్మ తోట చుట్టూ ఉన్న కలుపు మొక్కలను, తిప్పతీగలను తీసివేసి సాయంకాలం సమయంలో తోటలో పాగపెట్టుట ద్వారా పురుగులను అరికట్టవచ్చు. బ్యాక్టీరియా మచ్చ తెగులు నివారించడానికి రోగరహిత అంటు మొక్కలను నాటుకోవాలి. తెగులు ఆశించిన కొమ్మల భాగాలను అంగుళం కింద వరకు కత్తిరించి కాల్చివేయాలి. కత్తిరింపుకు వాడే కత్తెరలను 1% సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంలో 30 నిమిషాలు ఉంచి శుద్ది చేసి ఉపయోగించాలి. కత్తిరింపులు అయిన వెంటనే 1% బోర్డో మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. తెగులు సోకిన కాయలను ఎప్పటికప్పుడు పెరికి నాశనం చేయాలి. ఈ తెగులు లక్షణాలను ఆశించిన చెట్టుపై లీటర్ నీటికి 3 గ్రాముల కాపరాక్సీక్లోరైడ్ను కలిపి పిచికారీ చేయాలి. శిలీంద్ర వచ్చ తెగులు గనక ఉన్నట్లయితే దీని నివారణ కోసం ఈ తెగులను గమనించిన వెంటనే పూత పిండి దశ నుంచి 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ను లీటర్ నీటి కలిపి 15 నుంచి 20 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసి నివారించుకోవచ్చు. ఇక ఎండు తెగులు విషయానికొస్తే ఇది ఎక్కువగా బరువైన నేలల్లో గమనిస్తూ ఉంటాం. నేల ద్వారా వ్యాపించే 2-3 రకాల శిలీంధ్రాల వల్ల ఇది ఆశిస్తుంది. ఈ తెగులు నివారణకు చెట్ల పాదుల్లో ప్రొపికోనజోల్ 2 మిల్లీలీటర్లు, క్లోరిఫైరిఫాస్ 4 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి చదరపు మీటర్కు 1 లీటర్ వంతున పాదుల్లో పోయాలి. ముందు జాగ్రత్తగా పశువుల ఎరువుతో వృద్ధి చేసిన ట్రైకోడెర్మా విరిడిని చెట్ల పాదుల్లో తేమగా ఉన్నప్పుడు వేయాలి. ఇక కాయ పగుళ్ల విషయానికొస్తే ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు, నేలలోని తేమ తేడాలు, బోరాన్ ధాతు లోపం, నత్రజని ఎరువుల వాడకం ఎక్కువైన కాయల్లో పగుళ్లు కనిపిస్తూ ఉంటాయి. క్రమ పద్ధతిలో నీటి తడులు ఇవ్వటం, కాయ ఎదిగే దశలో బోరాన్ 1 నుంచి 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా, ఇంకా సమతుల్య ఎరువుల వాడకం ద్వారా ఈ సమస్యను మనం అధిగమించుకోవచ్చు.
1: ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా ప్రాంతీయ వార్తలు, అనంతరం సంస్కృతంలో వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో నిర్వహించే ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ

0: సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఈ సాయంత్రం బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. బెంగళూరులోని ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కార్యక్రమం ముగించుకుని రాత్రికి బెంగళూరులోనే బస చేస్తారు. రేపు ఉదయం బెంగళూరు నుంచి ముఖ్యమంత్రి నేరుగా చిత్తూరు జిల్లా పర్యటనకు వెళతారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో విద్యార్థుల యూనిఫామ్లు, ఇతర సామాగ్రి పంపిణీపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు తెరిచే రోజే యూనిఫాం, ఇతర సామాగ్రి అందేలా ముందుగానే ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది అదనంగా 10% మంది విద్యార్థులు చేరే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు 1,500 కోట్ల రూపాయలు విలువైన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వస్తువులు, తాగునీటి సదుపాయాలు కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, మత్స్యకారుల సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో తాగునీటిని సరఫరా చేసేందుకు పునరుద్దరించిన నాగులపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారని అధికారులు తెలిపారు. విజన్ 2047లో భాగంగా రాష్ట్రాలు తమ అభివృద్ది లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై కేంద్ర రాష్ట ఆర్థిక మంత్రులు నిపుణులతో నిన్న నిర్వహించిన అత్యున్నత స్థాయి మేధోమథన సమావేశంలో చర్చించినట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్రం నుంచి వచ్చే సాధారణ నిధులకు భిన్నంగా భవిష్యత్ అవసరాలకు అదనపు వనరులను ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై ఈ సదస్సు ఉపయుక్తంగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో సవాళ్లు, వాటికి కావలసిన ఆర్థిక వనరుల సమీకరణపై నిపుణులు సలహాలు ఇచ్చారని పేర్కొంటూ,
1: లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక వనరులని ఏ రకంగా సమీకరించుకోవాలి అనేటువంటి దాని మీద ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అనుకోవచ్చు, రకరకాల ఆలోచనల్ని పంచుకునేటువంటి వేదిక అనుకోవచ్చు. ఆ ప్రధాన లక్ష్యంతో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సవాళ్లు, వాటికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఏ రకంగా మనం చేయొచ్చు అని ఇట్లా ఒక ప్రధానమైనటువంటి 5-6 రంగాలకు సంబంధించినటువంటి వాటి మీద నిపుణుల్ని కూడా తీసుకురావడం జరిగింది.
0: రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న రైతు బజారుకు మంత్రి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. తొలి దశలో 48 దుకాణాలు, 2 దశలో మరో 200 దుకాణాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని సాగర స్వచ్ఛతా కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెదజాలరిపేటలో ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ను వర్చువల్గా ప్రారంభించారు. సముద్ర వ్యర్థాల సేకరణలో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులు, స్కూబా డ్రైవర్లతో మాట్లాడారు. మురుగు కాలువల శుభ్రతకు మహావిశాఖ నగరపాలక సంస్థ వినియోగిస్తున్న ఆధునిక రోబో పనితీరును పరిశీలించారు. సాగర స్వచ్ఛతలో భాగంగా 1,200 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడమే లక్ష్యమని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలోని మహిళా కళాశాలలో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత విద్యార్థులతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో పరిశుభ్రతను పరిశీలించారు. కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా మున్సిపల్ అధికారులు జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి స్వయంగా వ్యర్థాలను తొలగించారు.

0: ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన నిన్న రాత్రి అత్యంత వైభవంగా గరుడ సేవను నిర్వహించారు. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలను అందజేశారు.
1: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం రాత్రి అత్యంత వైభవంగా గరుడ సేవ జరిగింది. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద గోవింద అంటూ స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహన సేవలను టిటిడి నిర్వహించనుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లోని 395 గ్రామాల్లో నిన్నటి నుంచి ప్రారంభించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని వచ్చే నెల 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ తెలిపారు. కార్యక్రమాలను మండల పరిషత్ అభివృద్ది అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఆదికర్మయోగి వాలంటీర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది, స్థానిక సంస్థలు, గ్రామ ప్రజల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, సూక్ష్మ పోషకాలు, జీవ ఎరువులు, పచ్చిరొట్ట వినియోగాన్ని పెంచాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సహజ సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. నకిలీ, నాసిరకం ఎరువులు, పురుగుమందుల ఉత్పత్తిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రబీ సాగుకు అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్దం చేయాలన్నారు. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగానూ, ఎల్లుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగానూ మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
2: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో నిర్వహించే ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో, విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు.

నాం మహత్వపూర్ణాం భూమికాం ప్రతిపాదితవాన్. సహ అవదత్ యత్ అద్యతనేషు వర్షేషు కేంద్ర సర్వకారేణ యూనః భవిష్యస్య సజ్జతాయై ఆవశ్యకతాయై కౌశలైః అవసరైః చ సుసజ్జయితుం నిరంతరం ధ్యానం ప్రదత్తమస్తి. భారతస్య ప్రముఖస్య సెమీకండక్టర్ సమ్మేళనస్య పంచమం సంస్కరణం షడ్వింశత్యధిక ద్విసహస్ర తమ వర్షస్య సెమీకాన్ ఇండియా హ్యః నవదిల్ల్యాః యశోభూమౌ సఫలతయా సమాప్తం. సిలికాన్ టు సిస్టమ్స్ బిల్డింగ్ ద ఇకోసిస్టమ్ ఇతి విషయస్యాంతర్గతం త్రిదివసీయేస్మిన్ సమ్మేళనే షట్ శతతోప్యధికాః ప్రదర్శకాః భాగం భజితవంతః. ఏతేషు ప్రాయః 300 అంతరాష్ట్రీయ ప్రతిభాగినః, 50 దేశానాం ప్రతినిధయః, 150+ వక్తారః చ ఆసన్. త్రిషు దినేషు సెమీకండక్టర్ విన్యాసః, నిర్మాణం, ఉపకరణాని తథా సామగ్రయః, విద్యుత్, కృత్రిమ బుద్ధిమత్తాది 45 యావత్ సంధిపత్రాణి, ఘోషణాః, సామరిక ఉపక్రమాః చ దృష్టాః. సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః సెమీకండక్టర్ ఉద్యోగే సైబర్ ఆక్రమణానాం కృతే సావధానం అకరోత్. కేచన దేశాః భారతస్య సెమీకండక్టర్ మూల్య శృంఖలాయాం ఉన్నతిం నైచ్ఛంతి, అతః తే కస్యాపి ప్రకరణస్య వ్యవధానస్య చ కృతే సజ్జాః భవేయుః. ह्यः नवदिल्ल्याम् एकस्मिन् वार्तावाहिन्या सह वार्तालापं कुर्वन् श्रीवैष्णवः अवदत् यत् भारतं सम्भाव्य

0: the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise, because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
1: వికసిత భారతస్య కృతే శత సప్తాహానాం నషా ముక్త యువాభియానం అద్య ప్రముఖం రాష్ట్రవ్యాపి యూనాం సంఘటనం ద్రష్టుం శక్నోతి. యువ ప్రకరణానాం క్రీడా మంత్రాలయః అవదత్ యత్ దేశస్య సప్తషష్ట్యధికైక సహస్ర స్థానేషు రాష్ట్రీయ సంకల్ప సమారోహస్య ఆయోజనం క్రియతే. మంత్రాలయేన ఉక్తం యత్ కార్యక్రమోయం ఏకసప్తత్యధిక చతుశ్శత మండలానాం మై భారత్ కార్యాలయేషు షణ్ణవత్యధిక పంచశత స్థానైః సహ సహభాగి సంస్థాసు ఆయోజయిష్యంతే. మంత్రాలయః అధోరేఖితవాన్ యత్ అయం ప్రముఖః ఉపక్రమః ప్రశాసకీయ యువా శాఖానాం ఆధ్యాత్మిక సమూహానాం శీర్ష వ్యాపార ప్రకోష్ఠానాం మహావిద్యాలయానాం స్థానీయ సంఘటనానాం చ సంయోగేన శతశః స్థానేషు కార్యక్రమాణాం సంచాలనాయ విశాల రాష్ట్రియ జాలస్య శక్త్యా ప్రవర్తతే. నిర్వాచనాయోగః అద్య రాష్ట్రీయ రాజధాన్యాం సర్వేషు మతదాన కేంద్రేషు విశేష శిబిరాణి ఆయోజయిష్యతి. ప్రతిదినస్యాభియానస్య ఉద్దేశ్యం నాగరిక నూతన సమావేశనే నిర్వాచక సూచ్యాం ప్రస్తావిత సమావేశనస్య అథవా నామ విలోపనస్య ఆక్షేపైః నిర్వాచక సూచ్యాం వివరణానాం సంశోధనే చ సహాయ్యం కర్తుం భవిష్యతి ఇతి వార్తాః.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ఈరోజు ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు వింటారు. ఈ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా సరస వినోదిని సమస్యాపూరణం సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ, అనంతరం భారత స్వాతంత్ర్య కోసం పోరాడిన విదేశీ వనిత యానీ బీసెంట్ వర్ధంతి సందర్భంగా డాక్టర్ చల్లపల్లి స్వరూపారాణి గారి ప్రసంగం వినవచ్చు. ఇక 7:55 ఈ మాసపు పాట. ఉదయం 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ రచన శ్రీ బి శేఖర్. ఇక 8:35 కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారి గాత్రం వింటారు. ఇక 9:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ గారు మరియు శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. ఇక ఉదయం 9:30 20వ ఆసియా క్రీడలు 2026 సందర్భంగా పీరియాడిక్ అప్డేట్స్ వింటారు. ఇక 9:35 20వ ఆసియా క్రీడలు 2026 సందర్భంగా రోజువారీ ముఖ్యాంశాలు సంగ్రహం వినవచ్చు. ఉదయం 10:00 వార్తావాహిని, అనంతరం రావోయే అతిథి వింటారు. ఇక ఉదయం 10:30 అలాగే 12:30 1:30 3:30 4:30 అలాగే సాయంత్రం 5:30 అలాగే 6:30 ప్రతి గంటకు 20 ఏషియా క్రీడలు 2026 పీరియాడిక్ అప్డేట్స్ వినవచ్చు. ఇక 10:35 ఉదయం రావోయే అతిథి కార్యక్రమం. ఉదయం 11:00 పోస్ట్ బాక్స్ నంబర్ 111. మధ్యాహ్నం 12:10 ఉభయ కుశలోపరి వాట్సాప్ ద్వారా అందిన శ్రోతల ఉత్తరాలు వినవచ్చు. 12:40 చిత్రగీతాలు. మధ్యాహ్నం 1:35 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ముందుగా రోబో కథానిక వింటారు రచన శ్రీమతి గోవిందరాజు మాధురి. అనంతరం లలితగీతం, ఆ తర్వాత దంత సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విశేషాలు అనంతరం లలితగీతం వినవచ్చు. ఇక 2:35 బొమ్మరిల్లు కార్యక్రమంలో విజయవాడ అజిత్ సింగ్ నగర్ వివేకానంద సెంటినరీ హైస్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 3:00 చిత్రగీతాలు. 4:00 యువలయ. 5:00 చిత్రగీతాలు వినవచ్చు.

ఇక 6:35 పల్లెసీమలు కార్యక్రమంలో శ్రీ యాడవల్లి శివకుమార్ బృందం వారి భజనావళి వింటారు. 6:55 వ్యవసాయ సూచనలు. సాయంత్రం 7:15 ఫార్మ్ టు సిటీ ప్రాయోజిత కార్యక్రమంలో తేనెలో విలువ ఆధారిత పదార్థాల తయారీ, ఈ అంశంపై వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ ఇమాన్యుయల్ గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్. ఇక రాత్రి 7:45 నుండి చిత్రగీతాలు వినవచ్చు. ఇక 9:30 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. రాత్రి 20వ ఆసియా క్రీడలు 2026 సందర్భంగా రోజువారీ ముఖ్యాంశాలు సంగ్రహం వినవచ్చు. ఇక రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభా కార్యక్రమం. రాత్రి 11:10 రేపటి మా ప్రసార విశేషాల అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ రోజు ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు. ఈ రోజు ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 7:05 కాస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు తెలుగులో వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారు 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలన్నీ సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
1: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: Semicon India 2026 భారతదేశపు ప్రతిష్టాత్మక సెమీకండక్టర్ సదస్సు 5వ ఎడిషన్ న్యూఢిల్లీలోని యశోభూమిలో నిన్న విజయవంతంగా ముగిసింది. సిలికాన్ నుండి ఎకోసిస్టమ్ను నిర్మించడం అనే ఇతివృత్తంతో జరిగిన 3 రోజుల సదస్సులో 600కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. వీటిలో దాదాపు 300 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 150 మందికి పైగా వక్తలు పాల్గొన్నారు. జపాన్, దక్షిణ కొరియా, మలేసియా, నెదర్లాండ్స్, సింగపూర్, స్వీడన్ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 6 దేశాల పెవిలియన్లతో పాటు 12 రాష్ట్రాల పెవిలియన్లు సెమీకండక్టర్ రంగంలోని వివిధ అంశాలను ప్రదర్శించాయి. ఈ వేడుకల్లో మొత్తం 51,656 రిజిస్ట్రేషన్లు నమోదు కాగా సుమారు 40,000 మంది సందర్శకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెమీకాన్ ఇండియాను ప్రారంభించి విధాన చర్చలు, ప్రాజెక్టు ప్రణాళిక

దశ నుంచి వాణిజ్య సెమీకండక్టర్ ఉత్పత్తి వైపు భారత్ సాధించిన పురోగతిని కొనియాడారు. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతమవుతాయి. పశ్చిమ రైల్వేలోని ఉద్నా ఉకాయ్ సోన్గఢ్ సెక్షన్లో 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జ్ భాగం ఓపెన్ వెబ్ గడ్డర్తో నిర్మించబడుతుంది. 4 లేన్ ఆర్ఓబీ నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్ సులభతరం అవుతుందని, రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండదని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కార్యదర్శుల ముగింపు సదస్సుకు హాజరయ్యారు. వికసిత్ భారత్ వైపు భారతీయ ప్రయాణానికి ఆర్థిక సహాయం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహించబడింది. స్థూల ఆర్థిక దృక్పథం, వ్యవసాయ పరివర్తనకు నిధులు సమకూర్చడం, ఇంధన మార్పిడి వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ను వికసిత్ భారత్గా మార్చడంలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో ఉన్న ముఖ్యమైన అవకాశాలను వినియోగించుకోవడానికి ఈ చర్చలు దోహదపడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. టీమిండియా స్ఫూర్తితో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి వికసిత్ భారత్ సామూహిక లక్ష్యాన్ని సాకారం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అక్టోబర్ 1వ తేదీ నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధరకు రీఫిల్స్ ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారునికి అనుసంధానించడం ద్వారా సబ్సిడీ గృహావసరాల సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 27 కోట్ల 43 లక్షల మంది వినియోగదారులు ఈ అథెంటికేషన్ను పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్టిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్ల ద్వారా ఈ ధృవీకరణ పూర్తి చేసుకోవచ్చు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనా నియమితులయ్యారు. వీరితో పాటు మరో 5 గురిని ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మ జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా, కర్ణాటక హైకోర్టుకు మరో 3 గురిని అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2 రోజుల పాటు మహారాష్ట, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలోకి రాబోయే 3 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేపాల్కు భారత్ 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫోరెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రత కిట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సహాయ సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
నేపాల్

0: వరకు భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిన్న న్యూఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కోర్ఫ్ బాల్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. దేశంలో కోర్ఫ్ బాల్ పట్ల ఆసక్తి పెరుగుతోందని, ఇటువంటి క్రీడలు యువతకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు ఫిట్నెస్, టీం వర్క్ ను ప్రోత్సహిస్తాయని, అలాగే దేశ వర్ధమాన క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని మంత్రి అన్నారు. 20వ ఆసియా క్రీడలు 2026లో భాగంగా ఈరోజు పలు విభాగాల్లో భారతీయ అథ్లెట్లు పాల్గొంటారు. భారత్కు చెందిన టెక్బాల్ ఆటగాడు క్విన్సీ డిసౌజా జపాన్కు చెందిన యునా సకామోటోతో తలపడతారు. భారత షూటర్లు ఎలవెనిల్ సోనం మస్కార్, విదర్శ్ వినోద్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పోటీ పడతారు. ఈ ముగ్గురు క్రీడాకారులు వ్యక్తిగత, టీం పతకాల కోసం బరిలోకి దిగుతున్నారు. కాగా భారత మహిళల హాకీ జట్టు ఈరోజు గ్రూప్ స్టేజ్ తొలి మ్యాచ్లో ఉజ్బెకిస్తాన్తో తలపడుతుంది. అలాగే పురుషుల హాకీ జట్టు ఇండోనేషియాతో పోటీ పడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాల సైబర్ దాడులను, ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కోవడానికి భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారు 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి FM 102.2.

0: ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా సరస వినోదిని సమస్యాపూరణం. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.
1: రసజ్ఞులు సహృదయులు అయిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర సరస వినోదిని సమస్యాపూరణం కార్యక్రమ శ్రోతలకు కవి పండితులకు హృదయపూర్వక స్వాగత నమస్సుమాంజలి. ముందుగా వచ్చే వారానికి సమస్యను స్వీకరించండి. హింసయే నందము జగతిని హితులకు ఎప్పుడున్. హింసయే నందము జగతిని హితులకు ఎప్పుడున్. హింసయే నందము జగతిని హితులకు ఎప్పుడున్. జాతీయ అహింసా దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్యపూరణలు గావించాలి. క్రిందటి వారం ఇవ్వబడిన సమస్య శాంతిరేవ శాంతి అనగ వినరే. శ్రీ తోలేటి పార్థసారథి గారు, నరసాపురం. కపట

శాంతి సరణి వినరే. శ్రీ మాచిరాజ్ శ్రీరంగ శేషాయి గారు హైదరాబాద్. పోరు నష్టమగుట పొందు లాభమగును, సంతసమున బ్రతుకు చల్లగుండు. మనుజ జాతి కలసి మనగ సుఖము, శాంతి రేవ శాంతి. శ్రీ మంకుమధు హరికృష్ణ గారు కొప్పర్రు.

మంచితనము సంపదయట శాంతి లేక బ్రతుకజాలను వేయేల శాంతి రేవ శాంతి సరణి వినరే. శ్రీ ఎల్లనరాజు దుర్గా ప్రసాదరావు గారు, నెల్లూరు.

శ్రీ మాచిరాజు శ్రీరంగ శేషసాయి గారు, హైదరాబాద్. పోరు నష్టమగుట పొందు లాభమగును, సంతసమున బ్రతుకు చల్లగుండు. మనుజ జాతి కలసి మనగ సుఖము శాంతి, శాంతిరేవ శాంతి సరణి వినరే. శ్రీ భానుగారు, విశాఖపట్నం.

శాంతి. శ్రీ వేగరాజ సాయి వరప్రసాద్ గారు, హైదరాబాద్. సకల జీవుల సుఖ సంతోషములుడు ప్రశాంతి రేవ శాంతి అనగ వినరై, బుద్ధిలేని జనులు యుద్ధములో నరించి హాని కలుగజేయునందరికి. శ్రీమతి బీబీవీ కామేశ్వర్ గారు, డాలస్. సంతసంబునిచ్చు సద్భావనలు పెంచి సమరస్య భంగి చాటుమెప్పుడు, క్రూర కర్మ వీడి గొప్పగా జీవించు శాంతిరేవ శాంతి. శ్రీ రాయప్రోలు సీతారామ శర్మ గారు, భీమవరం.

శాంతి. శ్రీమతి ముక్తే మంజరీ మాధురి గారు, మచిలీపట్నం. శాంతియున్న మనసు సర్వసౌఖ్యములందు సహనశీలత దయ శాంతి నిడును సద్గుణంబులదవు చక్కని చదువున శాంతిరేవ శాంతి. శ్రీ జొన్నలగడ్డ గణపతి శాస్త్రి గారు, కొడాలి. పాంచభౌతికంబు ప్రాపంచమంతయు దాని రక్షసేయ దైన్యముడుగు ఎరుకగలిగి దాని నెల్లడ నిల్పగా శాంతిరేవ శాంతి సరణి వినరే. శ్రీమతి యనమండ్ర భార్గవి గారు, శాన్ ఫ్రాన్సిస్కో. కులము

ంపబడినది శాంతిరేవ శాంతి సరణి వినరే. శ్రీమాన్ అగ్నిహోత్రం హయగ్రీవ రామచంద్రాచార్యులు గారు కూచిపూడి. శాంతి దూత కృష్ణు సభలోన బోధించే మంచి

0: శాంతి.
1: శ్రీ మొక్కపాటి సీతారాం కుమార్ గారు చినకంచి. స్వామి కార్యమందు స్వఫలంబులుంచి తా భృత్య నీతి మలచు నిత్యవర్తి నిజముగా పనితరి నిర్మలమను తాదృశాంతి రేవ శాంతి. శ్రీ సీతారామాంజనేయ మూర్తి గారు నరసాపురం.
0: భ్రాంతి జీవితంబు భావింపలోకాన నాది నీది అనడి వాదులేలా సమతమదిని నిలుప సాధింపగా వచ్చు శాంతి రేవ శాంతి.
1: శ్రీ మలక నారాయణ రెడ్డి గారు బాలప్ప గారిపల్లె శ్రీ సత్యసాయి జిల్లా.
0: శాంతి రేవ శాంతి.

ఈ సరణి వినరే విశ్వశాంతి గోరవలయు సర్వజనులు శాంతి వెలయ జగతి సౌఖ్యముగాన్సు. ఓం శాంతి శాంతి శాంతి శాంతి. శ్రీ పులిపాక వెంకట లక్ష్మీకాంతరావు గారు, భాగ్యనగరం. అన్ని దేశములను అణుబాంబులను చేర్చి పలుకుచుంద్రు శాంతి పాఠములను. శాంతి కోరుచున్న శస్త్రమ్ములేలనో శాంతిరేవ శాంతి. శ్రీ మరింగండి శ్రీనివాస్ గారు, హైదరాబాద్. పగలు కక్షలను చుపడక పాట్లనిప్పుడు పోరులేక జనులు పొందు శాంతి. జగతి గెలవగలము సఖ్యత ఉన్నంత శాంతిరేవ శాంతి. శ్రీ దొంతా భక్తుని రామనాగేశ్వరరావు గారు, భీమవరం. శాంతి పగను జంపు సత్కీర్తినొసగును శాంతి మైత్రి వెంచు సంపదలిడు. శాంతి సుఖమునిచ్చు సహనము నింపును శాంతిరేవ శాంతి. శ్రీ సోమంచి పురుషోత్తం గారు, తణుకు. కలహము విడనాడి కరుణతో జనులుండ విశ్వమంతా కలసి వెలయునిపుడు జాతి మతము మరచి జతగాన నడువంగ శాంతిరేవ శాంతి. కుమార్ సి హరిత గారు, గండిగుంట, కృష్ణా జిల్లా. సమత

0: శాంతి సరణి వినరే.
1: శ్రీ చింతలవాడు పూర్ణచంద్రరావు గారు, కూచిపూడి.
0: హింస వలనగల్గు ఇక్కట్ల నెరగించి శాంతి సామరస్య సరణి గూర్చి తెలియజెప్ప, జనులు త్రికరణ శుద్ధిగా శాంతిరేవ శాంతి.
1: శ్రీ రాకుమారి గారు, గోదావరి ఖని.
0: అభ్యుదయ పదమున సభ్య సమాజమున్నడుగు ముందుకేయ నదియ శాంతి, జాతి మత విభేద సద్బోధ కాంతియే శాంతిరేవ శాంతి. చరిత వినరే.
1: శ్రీ పసుపులేటి రజనీదేవి గారు, తిమ్మినేనిపాలెం ఖమ్మం జిల్లా.
0: మతము జాతి రంగు మార్పులేల మనకు మా

కాంతి సరణి వినరి. శ్రీమతి పి లక్ష్మీ సుశీల గారు, హైదరాబాద్. అన్ని రాజ్యములను అభివృద్ధి చెందిన విశ్వమందు శాంతి వెలసియుండు, సమరముల వలనను సర్వనాశమే కదా శాంతిరేవ శాంతి. శ్రీమతి శారదా మంచిరాజు గారు, విజయవాడ. శాంత

తలకు నెక్క శాంతిరేవ శాంతి. శ్రీ సుబ్రహ్మణ్యం పి గారు, హైదరాబాద్. శాంతి లేని సుఖము భ్రాంతియే మహిళన కానజనులు ప్రతిన భూని హింస ఉగ్రవాదములను ఓడిపోజేసిన శాంతిరేవ శాంతి. శ్రీమతి చావలి విజయ్ గారు, సిడ్నీ, ఆస్ట్రేలియా. రణ

శాంతి. శ్రీ ఆదూరు ఫణీందర్రావు గారు, ఏలూరు. సకల జనులు శాంతి సౌభ్రాత్రములతోడ కలసి మెలసి ఉన్న కలుగు సుఖము, విశ్వశాంతి వలన పెంపగు పొదలిక, శాంతిరేవ శాంతి. సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్ల గారు, హైదరాబాద్. జనులు పుడమినందు సామరస్యము తోడ మెలగినంత జనత మేలు పొందు, జగతి ఎంతయునిక శాంతిమయము.

శాంతి. శ్రీమతి టి లక్ష్మీకృష్ణ గారు, హైదరాబాద్. భ్రాంతి వీడి ప్రజలు పరిణత తోడను క్రాంతి పదమునందు కలసి నడచి జాతి భేదములను చకదిద్దుకొనుచు శాంతి రేవ శాంతి సరణి వినరే. శ్రీ కూచుభట్ల శ్రీనివాస శర్మ గారు, చిన్నపులివర్రు. వైరముని తానే వర్ధిల్లవలెనని తగవులాటలాయ తగని రీతి వేదమాత జగతి సాదరమున కావా శాంతి రేవ శాంతి. మంతా భానుమతి గారు, హైదరాబాద్. విశ్వమంత చూడ వేడుక పొడజూపి వివిధ దేశములను విధము గలిపి శాంతి పావురమును చక్కగని గురేసి శాంతి రేవ శాంతి. శ్రీ పాతూరు సుబ్రహ్మణ్య కవి గారు, తెనాలి. నరుల

సరణి వినరే. శ్రీ తుమ్లూరు శేషశాస్త్రి గారు, సత్యయోగాశ్రమం హైదరాబాద్. విశ్వశాంతి గోరు వేదమంత్రములెల్లా శాంతితోడనుంచు సకల జగము. విశ్వశాంతి గోరు విప్రవరులందరూ శాంతిరేవ శాంతి. శ్రీ కొట్రా వెంకట సత్యనారాయణ గారు, ఒంగోలు. కుటిల బుద్ధులున్న కొరవడు శాంతియు సుఖము కోలుపోయి శోకమందు సర్వజనుల సుఖము సతతము కోరుచు శాంతిరేవ శాంతి. శ్రీ పశుమూర్తి భగవంతం గారు, పెదప్రోలు, కృష్ణా జిల్లా. కాంతి నిండు కమల పంతములంతమో వింతకాంతి విరియు విశ్వమెల్ల శాంతి జనుల సుఖము సౌఖ్య తల్పింపార్చు శాంతిరేవ శాంతి. కుమారి ఎన్ వాగ్దేవి గారు, నిడదవోలు. శాంతి స్థాపనంబు సమతల బెంచగా యజ్ఞయాగముల నియతి వహించి చలగ కినుక వీడి స్నేహంబు సల్పగా శాంతిరేవ శాంతి. శ్రీ చూకులాచుత దేవరాయలు గారు, న్యూజెర్సీ, అమెరికా. ప్రకృతిని సకలంబు వరలు భిన్నములైన రూపలక్షణంబులూను చుచును శాంతముగా ఉనికికి శాంతియే మూలము శాంతిరేవ శాంతి. శ్రీ మార్పు జగన్మోహన్ రావు గారు, భిన్నల మదనాపురం, శ్రీకాకుళం. మౌనమైన ఎడల మనసు శాంతి పడదు, మనసు ఆత్మనందు మసలినప్పుడు శాంతి పొందగలదు శాంతముగానైనా శాంతిరేవ శాంతి. శ్రీమతి పద్మావతి లక్ష్మీ నరసమ్మ గారు, బెంగళూరు. వింత గొలుపు మాట వేగమే విడనాడి కొంత ధర్మబుద్ధి గూడి భువిని కొంత మనుజవధను పూర్తిగా నాపుచుం శాంతిరేవ శాంతి. శ్రీమతి పద్మజా పశుమూర్తి గారు, హైదరాబాద్. పంతమొదవి వెగటు వైరములధికమో శాంతి నాశమౌను దాంతి తరుగు మంతనములు జరిపి శాంతిని స్థాపించు శాంతిరేవ శాంతి. శ్రీ చివటం శ్రీనివాసరావు గారు, భీమవరం. శాంతియే నరులకు సౌఖ్యంబు గూర్చును శాంతి లేని చోట క్రాంతి లేదు శాంతి ఉన్న చాలు సంపదల్ కలుగున్ శాంతిరేవ శాంతి. శ్రీమతి నిడదవోలు నాగవల్లి గారు, తణుకు. ప్రాణహాని జనులు వలసపోవు ఆ గౌరవము పోవు పౌరుషము తొలగు బ్రతుకు ఛిద్రమౌను రణములను చేయగా శాంతిరేవ శాంతి. శ్రీమతి సిహెచ్ మాధవీరతి గారు, గునుపూడి, పశ్చిమ గోదావరి జిల్లా. ద్వేషమెప్పుడు చూడ ద్వేషమే చూపును

న్యమే శాంతిరేవ శాంతి. కుమారి లాస్య సమీర కార్తిక్ శ్రీనిచ్చ గారి గుంటూరు. డబ్బు ఎడదు శాంతి డాబు సరి.

యదు బలగమీదు సంగమియదు నీకు సద్యశంబియదు శాంతిరేవ శాంతి సరణి వినరి. శ్రీమంకు శ్రీని గారు కొప్పర్రు. సమత మమత భువిని సాధింప శాంతి సంధిల్లు మనములెల్ల ఉల్లసిల్లు శాంతి దేవి మ్రోల సాష్టాంగ పడవోయి శాంతిరేవ శాంతి. శ్రీ అప్పాజేశ్వర శ్రీనివాసరావు గారు బెతస్తా అమెరికా.

శాంతి. శ్రీరాయిప్రోలు జగదీష్ చంద్రశర్మ గారు తెనాలి. సాధనములుగా సహన సంయమనముల్ ద్వేష విషము దృంచి ప్రేమతోడ సకల జనులు నీలను శాంతి కాముకులవుచు శాంతిరేవ శాంతి. శ్రీ కాగిత నరేంద్ర గారు విజయవాడ. శాంతి సామరస్య కాంతులు విలసిల్ల విశ్వమెల్ల ప్రణయ వీణమీటు రణము రగిలినంత రావణ కాష్టమౌ శాంతిరేవ శాంతి. శ్రీ భాగవతుల సాయికృష్ణ గారు యలమంచిలి. బుద్ధదేవుడొకడు బోధించే శాంతిని గాంధీ కూడా శాంతిగా నమాలపించే శాంతి ఒకటే వేదాంత సారంబు శాంతిరేవ శాంతి. శ్రీ వసుధ గారు గుడివాడ. శాంతి పుడము నందు సమ

దేవకి నందన్ గారు, అష్బర్న్, వర్జీనియా. విశ్వశాంతి కొరకు వినయం రోగిన యుద్ధమంటూ జనులను సురుణదిలే, కఠిన నిర్ణయాలు కష్టాలు కొని తెచ్చు శాంతి రేవ శాంతి. డాక్టర్ రాయవరం రఘునందన గారు, కువైట్. శమమును సగుమనువు సాధన యగుచును విశ్వమొకటి అనుచు విధము దిలిపి, మనిషి మనికి ఎందు మమతను పెంచెడు శాంతి రేవ శాంతి. శ్రీ ఉప్పులూరు లక్ష్మీనారాయణ గారు, విజయవాడ. శాంతితోటి జనులు జగమున చెరియింప, శాంతి జగతి బొందు చింతలేక, శాంతి లేక ధరణి సమవృద్ధి కనలేము శాంతి రేవ శాంతి. శ్రీమాన్ దట్టకవి శ్రీనివాసాచార్యులు గారు, వినుకొండ. శాంతియే

శివశాంతి. శ్రీయం భాస్కర్ గారు యనమల కుదురు. చిన్న నవ్వు చాలు చింతలు తొలగింప, కోపమదియ పెంచు తాపమకట, గాంధీ తాత మాట గ్రహించి మెలగుచు శాంతి రేవ శాంతి. శ్రీ జమ్ము రామనాయుడు గారు, ఆంజనేయపురం, చీపురుపల్లి. విశ్వమంత నేడు వెతల తోడనలిగి, ఏడజూడ కలతలేమి చెప్పు, మంచి రోజులన్నీ మరల రాక ఎప్పుడో శాంతి రేవ శాంతి. శ్రీ పిన్నక నాగేశ్వరరావు గారు, హైదరాబాద్.

శాంతి. శ్రీమతి తులాల సవరమ భవానీ గారు, అరసవల్లి, శ్రీకాకుళం జిల్లా. శాంతి నందు మధుపు చైతన్య ఉదయాద్రి, శాంతి పావురంబు శాంతి యాత్ర, శాంతితోడ వెలయు సంఘంబు కొరకయే, శాంతి రేవ శాంతి సరణి వినరే. ఇట్లే పూరణలు పంపినవారు శ్రీ ప్రబల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉండవల్లి, కుమారి సోమంచి హృల్లేఖ గారు బెంగళూరు.

0: ఎక్కంటి పద్మావతి గారు గుంటూరు, శ్రీమతి శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారు తణుకు, శ్రీమాన్ ఏవై వేణుగోపాల్ గారు పెదపుడి, కుమార్ శ్రీ వేదత్రేయ గారు బెంగళూరు, చంద్రకళ యలమర్తి గారు విజయవాడ నారాయణం, శ్రీనివాసమూర్తి గారు గరికిపర్రు, మల్లాది నాంచారయ్య గారు నవీ ముంబై, చావలి శివప్రసాద్ గారు సిడ్నీ ఆస్ట్రేలియా, మీనాక్షి శ్రీనివాస్ గారు హైదరాబాద్, డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు ఏలూరు, బొల్లాపురాడు కల్పన గారు విజయవాడ, కొత్తకాపు గోవిందరెడ్డి గారు హోసూరు కర్నూలు జిల్లా, గుండా వెంకట సుబ్బ సహదేవుడి గారు కడప, శ్రీ కె ఈశ్వరప్ప గారు ఆలూరు కర్నూలు జిల్లా, శ్రీ భాగవతుల శ్రీశాఖ శ్రీవరేణ్య గారు యలమంచిలి, శ్రీమతి మంకు సుమతి నాగేంద్ర గారు కొప్పరు, రాయప్రోలు సూర్యనారాయణ శర్మ గారు భీమవరం. చివరగా వచ్చే వారానికి సమస్య మరొక్కసారి, హింసయ నందము జగతిని హితులకు ఎప్పుడున్, హింసయ నందము జగతిని హితులకు ఎప్పుడున్, హింసయ నందము జగతిని హితులకు ఎప్పుడున్. జాతీయ అహింసా దినోత్సవాన్ని పురస్కరించుకొని పద్యపూరణలు గావించాలి. సెలవు, నమస్కారం.
1: మీరింతవరకు సరస వినోదిని సమస్యాపూరణం కార్యక్రమంలో విన్నారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో తరువాత భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన విదేశీ వనిత యానీ బీసెంట్, ఈ అంశం గురించి డాక్టర్ చల్లపల్లి స్వరూపారాణి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం డాక్టర్ యానీ బీసెంట్ గారి వర్ధంతి సందర్భంగా ప్రసారమవుతుంది.
2: యానీ బీసెంట్ తానొక విదేశీయురాలయ్యుండి భారత ప్రజల స్వేచ్ఛా స్వతంత్రాల కోసం కృషి చేసిన అరుదైన మహిళ. ఆమె ఒక ఐరిష్ స్త్రీ అయ్యుండి భారతదేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. ఆమె బాల్యం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కష్టాలకు ఎదురునిలిచి సొంత వ్యక్తిత్వాన్ని, విశాల ప్రాపంచిక దృక్పథాన్ని ఏర్పరచుకున్నారు యానీ బీసెంట్. ఆమె మొదట ఒక సోషలిస్ట్, తర్వాత ఆధ్యాత్మికంగా దివ్యజ్ఞాని అయ్యింది. యానీ బీసెంట్గా మనందరికీ సుపరిచితురాలైన ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు యానీ అని. అయితే తన భర్త ఫ్రాంక్ బీసెంట్ నుంచి ఆమె పేరులో తర్వాత బీసెంట్ వచ్చి చేరింది. యానీ బీసెంట్ అక్టోబర్ 1వ తేదీ 1847లో లండన్లోని క్లాఫామ్లో జన్మించింది. ఆమె తండ్రి డాక్టర్ విలియం ఫేజ్ గొప్ప విద్వాంసుడు. ఆయన యానీ 5వ ఏటనే మరణించడంతో యానీ తల్లి ఆమెను పెంచి పెద్ద చేసింది. అయితే వారి కుటుంబ పోషణ కోసం యానీ తల్లి హాస్టల్ నిర్వహించిన చాలీ చాలని ఆదాయంతో కూతురు చదువు పెంపకం భారంగా అనిపించి ఆమె తన స్నేహితురాలైన మ్యారియట్కు ఆ బాధ్యతను అప్పగించింది. తాను స్నేహితురాలకి మాట ఇచ్చినట్లే మ్యారియట్ యానీకి విద్యాబుద్ధులు నేర్పించి సమాజం పట్ల, ముఖ్యంగా స్త్రీల పట్ల లోతైన అవగాహన కల్పించింది. ఆమె తన యవ్వన ప్రాయంలోనే ఐరోపా దేశాలన్నీ పర్యటించి ప్రపంచ రాజకీయాలతో పాటు అనేక అంశాల పట్ల జ్ఞానాన్ని పొందింది. అప్పుడే ఆమెకు రోమన్ కేథలిక్ మతం పట్ల అభిమానం ఏర్పడి అది ఆమెను ఎంతగానో ప్రభావితం చేసింది. యానీ బీసెంట్ తన 19వ ఏట ఆధ్యాత్మిక రంగంలో పనిచేస్తున్న 26 సంవత్సరాల ఫ్రాంక్ బీసెంట్ను వివాహం చేసుకుని యానీ బీసెంట్గా మారింది. ఆమె పెళ్లైన తర్వాత ఇంటికి కుటుంబపరమైన పనులకు పరిమితం కాకుండా తన సామాజిక రాజకీయ దృష్టిని విస్తృతపరుచుకుంటూనే ఉంది. ఆమెని పెళ్లి రోజు కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేసిన మిత్రులు ఆనాడే ఆమెకు రాజకీయాల్లో పాల్గొనే ఆసక్తిని కలిగించడం విశేషం. నగరంలో పేద వర్గాల వారిలో ఆమెకు మంచి సంబంధాలుండేవి. యానీ బీసెంట్ భర్త ఫ్రాంక్ బీసెంట్ ఆ తర్వాత వేరే ప్రాంతంలో చర్చిలో మత బోధకుడు అయ్యాడు. వారు అక్కడ కాపురం పెట్టారు. తర్వాత ఒక పాపా బాబు పుట్టారు. ఆమె పిల్లల కోసం పుస్తకాలు రచించి ప్రచురించింది. ఆ రచనల ద్వారా వచ్చే డబ్బును

ఆమె భర్త ఫ్రాంక్ తన సొమ్ముగా భావించేవాడు. వారి సమాజంలో స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ లేదు. అయితే స్వతహాగా స్వేచ్ఛా స్వతంత్రాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే అనీబిసెంట్ ధనం విషయంలోనూ తన స్వేచ్ఛ విషయంలోనూ భర్తతో గొడవపడి విడిపోయింది. కొన్ని రాజీ ప్రయత్నాలు జరిగినా అవేమీ ఫలించకపోవడంతో చివరకు పాపను తన దగ్గర ఉంచుకుని అతనితో విడాకులు తీసుకుంది. అనీబిసెంట్ వ్యవసాయ కూలీల సమస్యల మీద వారికి అండగా నిలబడి పనిచేస్తున్నప్పుడు ఆమె భర్త ఫ్రాంక్ భూస్వాముల వైపు మొగ్గడం ఆమెకు అతని పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడటానికి కారణమైంది. తర్వాత ఆమె కూతురుతో లండన్ వెళ్లిపోయింది. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఆమె తన పేరులోని అతని పేరును అలాగే కొనసాగించడం విశేషం. అనీబిసెంట్ తన స్వతంత్ర భావాలు, రాజకీయ కార్యాచరణ వలన వ్యక్తిగత స్థాయిలో అనేక ఇబ్బందులు, నష్టాలు చవిచూసింది. ఆమె బిర్టెక్ అనే లిటరరీ అండ్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్లో చదువుకునే రోజుల్లో తాను రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం వలన ఆ సంస్థ వారు ఆమె పరీక్షా ఫలితాలను నిలిపివేశారు. అయినా అనీబిసెంట్ తన పంథాను విడనాడలేదు. తన ఆలోచనలు సరైనవే అని ఆమె నమ్మకం. స్త్రీల హక్కులు, సామ్యవాదం, సంతాన నిరోధం, శ్రామికుల హక్కుల కొరకు పోరాటం కొనసాగించింది. ఆమె ఇంగ్లండ్లోని నేషనల్ సెక్యులర్ సొసైటీ అనే సంస్థలో చేరి ఆ తర్వాత లా అండ్ రిపబ్లిక్ లీగ్ అనే మరొక సంస్థను ఆమె స్వయంగా స్థాపించింది. దాని ద్వారా పోలీసుల అత్యాచారాలకు బలైన కుటుంబాలకు అనీబిసెంట్ సేవ చేసింది. ఆ రోజుల్లో వివాహం రద్దు చేసుకోవడం అనేది పెద్ద విషయమే. ఆమె భర్త ఫ్రాంక్ దానిని జీర్ణించుకోలేకపోయాడు. ఆయన నుంచి కొంత భరణం లభించింది. ప్రారంభంలో ఆమె పిల్లలిద్దరితో మంచి సంబంధాలు కొనసాగించింది. ఫ్రాంక్తో విడిపోయాక అనీబిసెంట్ మరింత శక్తివంతంగా తన సామాజిక రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనగలిగింది. గతంలో తాను నమ్మిన మత విశ్వాసాలను కూడా ప్రశ్నించగలిగింది. చర్చి, మతం అనేవి ప్రజల్ని, స్త్రీలని నియంత్రించడాన్ని ప్రశ్నిస్తూ అనీబిసెంట్ రచనలు చేసింది. ఇంగ్లండ్లో చర్చి ఆధిపత్యాన్ని తీవ్రంగా విమర్శించేది. ఆమెకు చార్లెస్ బ్రాడ్లాఫ్తో సన్నిహిత స్నేహం కుదిరింది. వారిద్దరూ కలిసి చార్లెస్ నోల్టాన్ రచించిన బర్త్ కంట్రోల్ అనే పుస్తకాన్ని ప్రచురించినందున విచారణను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే అదే అంశం తర్వాత వారి ప్రాబల్యం పెరగడానికి దోహదం పడిందని చెప్పొచ్చు. బ్రాడ్లాఫ్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అనీబిసెంట్ దివ్యజ్ఞాన సమాజం వ్యవస్థాపకురాలైన రష్యా దేశస్థురాలు మరియు ఆధ్యాత్మికవేత్త మేడం బ్లావెట్స్కీగా పేరు పొందిన హెలేనా బ్లావెట్స్కీని 1880లో కలుసుకున్న తర్వాత ఆమె ఆలోచన విధానం కొంత మారింది. ఆమె ఆసక్తి సామ్యవాదం నుంచి దివ్యజ్ఞానం వైపు మళ్లింది. దివ్యజ్ఞాన సమాజంలో సభ్యురాలై అనేక ఉపన్యాసాలిచ్చింది. ఆ పనిలో భాగంగా ఆమె భారతదేశం వచ్చింది. దివ్యజ్ఞాన సమాజంలో మేడం బ్లావెట్స్కీతో పాటు కల్నల్ ఆల్కాట్ కూడా అనీబిసెంట్కు సహచరులుగా ఉండేవారు. వారిద్దరూ బౌద్ధాన్ని స్వీకరించడం విశేషం. అనీబిసెంట్ భారతదేశం వచ్చినాక ఇక్కడ జరుగుతున్న స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితురాలైంది. 1898లో కాశీలో కేంద్రీయ హిందూ కళాశాలను స్థాపించడానికి మదన్మోహన్ మాళవ్యకి సహకరించింది. తర్వాత అది బెనారస్ హిందూ యూనివర్సిటీగా పరిణామం చెందింది. ఆమె దివ్యజ్ఞాన సమాజం తరఫున తన దేశంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఎన్నో సంస్థలు ఏర్పాటు చేసింది. 1907లో ఆమె దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షురాలయ్యింది. అలాగే మే యూనియన్ అనే సంస్థను స్థాపించి కార్మికుల కోసం పనిచేసింది. బాలగంగాధర్ తిలక్ 1895లో ప్రస్తావించిన హోమ్ రూల్ను అనీబిసెంట్ మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 1914లో కార్యరూపం దాల్చేలా చేసింది. దీనికోసం
కామన్వెల్త్

0: అనే పత్రికను ప్రారంభించి 1915లో అనిబిసెంట్ హౌ ఇండియా ఫాట్ ఫర్ ఫ్రీడమ్ అనే గ్రంథాన్ని రాసి భారత స్వతంత్ర పోరాటం గురించి అందులో వివరించింది. భారత రాజకీయాలలో క్రియాశీలకంగా పాల్గొంది. అందులో భాగంగానే 1914లో హోం రూల్ ఉద్యమాన్ని బలపరిచింది. 1917లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైంది. ఆమె 1933లో మరణించే వరకు ప్రజారంగంలోనే పనిచేసింది. అనిబిసెంట్ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని అడయార్ కేంద్రంగా పనిచేసి అక్కడే మరణించారు. అనిబిసెంట్ లెక్చర్స్ ఆన్ పొలిటికల్ సైన్స్ అనే గ్రంథంలో పాశ్చాత్య భారతీయ రాజకీయ వ్యవస్థల గురించి వివరించారు. అందులో అనేక రాజకీయ సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించారు. జాతీయ విద్యా ప్రణాళికను రూపొందించి భారతదేశంలో విద్యాభివృద్ధికి మంచి ప్రణాళికలు తయారు చేశారు. న్యూ ఇండియా అనే పత్రికను, తర్వాత ఇండియన్ బాయ్స్ స్కౌట్స్ అసోసియేషన్లను ఆమె ప్రారంభించారు. ఈమె సేవకు మెచ్చి బెనారస్ హిందూ యూనివర్సిటీ వారు 1921లో డీలిట్తో సన్మానించారు. ఆమె తన 80 ఏళ్ల వయసులో కూడా హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో జరిగిన యూరోపియన్ కాంగ్రెస్లోనూ, అలాగే అమెరికాలో జరిగిన చికాగో కాంగ్రెస్లోనూ ఆయా సభలకు అధ్యక్షత వహించడం విశేషం. 1893లో జరిగిన చికాగో పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్ సదస్సులో ఆమె భారతీయ తత్వవేత్త అయిన స్వామి వివేకానందను కలిసింది. ఆయన రూపాన్ని ఆమె ఇలా వర్ణించింది: పసుపు లేదా నారింజ రంగు దుస్తుల్లో ఉన్న సూర్యుడులా వివేకానంద ఉన్నారని ఆమె పోల్చింది. అనిబిసెంట్ గొప్ప రాజకీయవేత్త, సామ్యవాది, శ్రామికులు పేద రైతుల సమస్యల మీద పనిచేసింది. దేశంగా దేశంలో పరాయి పాలన నుంచి ప్రజలు విముక్తి పొందాలని మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో హోం రూల్ ఉద్యమం, ఆ తర్వాత కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంది. సామ్యవాదం నుంచి దివ్యజ్ఞానం వైపు వచ్చిన ఆమెలో పీడిత ప్రజల పట్ల ప్రేమ, వారి సమస్యల పట్ల సానుభూతి అలానే కొనసాగాయి. ఆమెకు భారతీయ తత్వవేత్త అయిన వివేకానందతో పాటు మరొక తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తితో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. జిడ్డు కృష్ణమూర్తిని ఆమెనే చేరదీసి దివ్యజ్ఞాన సమాజం ద్వారా ఆయన్ని తత్వవేత్తగా తీర్చిదిద్దింది. అనిబిసెంట్ జిడ్డు కృష్ణమూర్తికి ఆధ్యాత్మికంగా తల్లి వంటిదని అంటారు. ఆమె ప్రపంచాన్ని తన ఇల్లుగా భావించింది. అనిబిసెంట్ బాల్యం నుంచి మరణించేదాకా నిస్వార్థ ప్రజాసేవకురాలిగా, చురుకైన రాజనీతిజ్ఞురాలుగా పనిచేసింది. దేశం కాని దేశంలో ప్రజలు విదేశీ వలసపాల నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలని ఆరాటపడిన త్యాగశీలి, భారతీయులకు ప్రేమాస్పదురాలు అనిబిసెంట్.
1: మీరింతవరకు భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన విదేశీ వనిత అనిబిసెంట్, ఈ అంశం గురించి డాక్టర్ చల్లపల్లి స్వరూపారాణి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఈ మాసపు పాట వింటారు పల్లవి. కొత్త చిగురు తొడిగిందట ఆమెని. సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, రచన శ్రీ ఇంద్రగంతి శ్రీకాంత శర్మ, గాయకులు శ్రీమతి ప్రసన్న లక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: conditions in the national capital today. The day-long drive aims to assist citizens with fresh inclusions, objections for proposed inclusions or deletions of name in electoral rolls, and corrections to particulars in the electoral rolls. Booth-level officers will remain present at designated polling booths to receive applications. People can submit Form 6 for new voter enrollment, Form 7 for objections or deletion of entries, and Form 8 for any corrections or updating of details in the electoral rolls. Addressing the media regarding the ongoing SIR process in the national capital, Delhi Chief Electoral Officer Ashok Kumar has clarified that electoral registration officers can consider documents other than those listed in the notice during hearings on the case-to-case basis.
1: अगर किसी के नाम में मिसमैच है या किसी को डीओबी में मिसमैच है तो उसके सामने भी ग्राउंड लिखा हुआ है कि उसको नोटिस क्यों आएगा.
2: Notices are being served to those who are unmapped. The notices are to address discrepancies. The list attached with the notices is not exhaustive and the voters can produce relevant documents. The EROs will consider these things on a case-to-case basis.
1: वो dispose होते जाएंगे उसी हिसाब से successive notices issue होते जाएंगे.
0: Akhil Bharatiya Vidyarthi Parishad, ABVP, has secured three major posts in the Delhi University Students Union or DUSU elections. ABVP's Yash Dabas won the post of President, while Riya Chavari secured victory for Secretary and Lakshya Raj Singh for Joint Secretary. However, independent candidate Dipanshu Shaukeen emerged victorious for the position of Vice President. Defence Minister Rajnath Singh and Home Minister Amit Shah have congratulated ABVP for the success in the DUSU elections. Information and Broadcasting Minister Ashwini Vaishnav has cautioned that the semiconductor industry should be prepared for cyber attacks and any kind of disruption by countries that do not want India to move up the semiconductor value chain. Talking to a media house in New Delhi, Mr. Vaishnav said that India has to continuously be watchful of the potential geopolitical risks that will arise because it is now emerging as a country that can design and manufacture chips.
3: There are many challenges. It's a very difficult industry. Such a difficult industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: In international news, Iran has communicated its conditions to international mediators for restarting negotiation with United States. It has also warned that Tehran is prepared for a decisive war if Washington rejects its demands. Mohsen Rezai, Secretary of Iran's Supreme National Security Council, said Iran's conditions included an end to the war on all fronts, the release of frozen Iranian funds, and an end to the naval blockade. In a separate post on X, Rezai said that Iran has announced seven conditions for beginning negotiations with Washington and described Tehran's position as clear and unambiguous. The India Meteorological Department, IMD, has forecast heavy rainfall over coastal Andhra Pradesh, Karnataka, Kerala, Mahe, Tamil Nadu, Telangana, Andaman and Nicobar Islands today. The Met Department has predicted thunderstorms accompanied by lightning and gusty winds over Madhya Maharashtra, Orissa, Karnataka, Tamil Nadu, Puducherry and Karaikal till tomorrow. On to sports now. In chess Olympiad, Indian men's team defeated Spain 3-1 with world champion D. Gukesh leading the way with a clean victory over former world championship challenger Alexey Shirov in Samarkand yesterday. Meanwhile, R. Pragyananda was held to a draw by David Anton Guijarro, while Nihal Sarin also settled for a draw against Jane Santos Latasa. In the women's section, India recorded a 3-1 victory over Mongolia. B. Savita Shree continued her impressive run with a fourth consecutive win, defeating seasoned player Bakht Kuyag. The 20th Asian Games 2026 will see several Indian athletes begin their medal hunt across multiple disciplines today. In today's cricket event, Indian women team will face Bangladesh in the semi-final. The knockout match will start at 10:30 a.m. Indian time. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
4: Thank you, Saira.
0: ABVP sweeps 3 of 4 Dusu seats. NSUI rebel wins VP post, writes Hindustan Times. While the Sunday Tribune headlines, ABVP sweeps Dusu poll again. Independence VP post win stunts rivals. FTA skilling incentives opening new employment avenues for youth, says Prime Minister, writes Sunday Pioneer. The Hindu also quotes the Prime Minister in its headline, developing nations wrongly blamed for emissions. The Sunday Statesman reports, Bengal bipolar drama, Mamta's Rajinagar candidate does U-turn after pull-out decision. The Asian Age headlines, India rejects new US tariffs pressure. And finally, Sunday Pioneer writes, end of an era, 1965 war hero Cook passes away. The legendary Indian Air Force fighter pilot, Flight Lieutenant Alfred Cook, played a crucial role in defending Kalaikunda in the 1965 Indo-Pak War and was awarded the Veer Chakra for the classic dogfight. And with that, it's back to you, Saira.
4: Thanks, Renu. And now before we end the bulletin, the headlines once again. Government makes Aadhaar biometric authentication mandatory for subsidized refills of LPG cylinders from 1st of next month. Rashtri Sankalp Samaroh being organized at 1,067 locations across the country today as part of 100-week Nasha Mukt Yuva Abhiyan. Election Commission to hold special camps in all polling stations in Delhi today to assist citizens regarding inclusion and deletion of names in electoral rolls. IMD forecast heavy rainfall in coastal Andhra, Telangana, Tamil Nadu, Keralam, Karnataka and Andaman Nicobar. And Indian men score resounding 3-1 victory over Spain at Chess Olympiad in Samarkand. Women's team beat Mongolia 3-1. And with that, we end the morning news. Have a great day.
5: ఆకాశవాణి నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ బి శేఖర్.
6: నంద్యాల జిల్లాలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం, దిశా సమావేశం, అభివృద్ది కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థుల్లో జ్ఞానం, క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కృత్రిమ మేధస్సుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శిలుపులని పేర్కొన్నారు. విద్యా ఫలితాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నంద్యాల పట్టణంలో సినిమాటోగ్రఫీ సాంస్కృతిక శాఖ మంత్రి కంద్రా దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెలిగొండ ప్రాజెక్టు జలాలతో కరువు ప్రాంతాల్లో సాగు తాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. వెలిగొండ పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. శ్రీశైలం, కంభం చెరువు, భైరవకోన, నల్లమల అడవులు, టైగర్ రిజర్వ్ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ మెగా టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. పర్యాటక రంగం అభివృద్ది చెందితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా నంద్యాల కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 3.5 లక్షల మంది నిరక్షరాస్యులను గుర్తించామని తెలిపారు. వారందరినీ 3 ఏళ్లలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. గత ఏడాది ఫేజ్ 1లో 100,000 మందికి పైగా అభ్యాసకులకు అక్షరాస్యత కల్పించామని, ప్రస్తుతం ప్రారంభించిన ఫేజ్ 2లో సుమారు 112,000 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కలెక్టర్ తెలిపారు. వచ్చే ఏడాది ఫేజ్ 3లో మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేసి నంద్యాల జిల్లాను 100% అక్షరాస్యత సాధించిన జిల్లాగా తీర్చిదిద్దుదామని తెలిపారు. అక్షర జ్ఞానం, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం సాధికారతకు దోహదపడుతుందని కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా మహిళలు విద్యకు దూరం కాకుండా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సూచించారు. ప్రతి వ్యక్తి అక్షరాస్యుడు, ప్రతి కుటుంబం అక్షరాస్య కుటుంబం అనే లక్ష్యంతో అక్షరాస్యతను ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. బనగానపల్లె పట్టణంలోని రంగరాజుపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేసిన రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో సామాజిక భద్రత పింఛన్ల రూపంలో ఇప్పటివరకు 73,506 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని తెలిపారు. ప్రతి నెలా 1వ తేదీన పింఛన్లు అందిస్తామని తెలిపారు. నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో దిశ సమావేశం జరిగింది. పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి ఈ సందర్భంగా జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ది పనుల పురోగతి, నిధుల వినియోగంపై శాఖల వారీగా సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో 140,00,000 రూపాయల విలువైన ఆధునిక వైద్య పరికరాలను రాష్ట రోడ్డు రవాణా భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ

0: లక్ష్యమని, ఐపీహెచ్ఎల్ ద్వారా ఆధునిక వైద్య పరీక్షలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని, బనగానపల్లె ప్రజలకు నాణ్యమైన వైద్యం మరింత చేరువ చేస్తామని పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సంక్షేమ పాలనలో శ్రీకృష్ణదేవరాయలు అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు. ప్రజల సాగునీరు తాగునీటి అవసరాల కోసం అనేక చెరువులు కుంటలు నిర్మించిన ఘనత ఆయనని తెలిపారు. ప్రజా సంక్షేమం, సాగునీటి రంగంలో శ్రీకృష్ణదేవరాయల పాలన నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. బనగానపల్లిలో 2 కోట్ల రూపాయలతో చేపట్టిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు క్రీడా మైదానాలు, అవసరమైన మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని అన్నారు. 4 నెలల్లో స్టేడియం నిర్మాణ పనులు పూర్తి చేసేలా అధికారులను ఆదేశించినట్టు మంత్రి చెప్పారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. అనంతరం మంత్రి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటివరకు నంద్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో నవంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన బి శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారి గాత్రం వింటారు. శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు వైలిన్, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు మృదంగం, శ్రీ పత్రి సతీష్ కుమార్ కంజీర. ముందుగా నామ కుసుమములచే శ్రీరంజని రాగం ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామివారి రచన.

0: మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారి గాత్రం విన్నారు. శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు వైలిన్, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారు మృదంగం, శ్రీ పత్రి సతీష్ కుమార్ కంజీర. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. తిరుపతి కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటరాఘవాయ నమో నమః. శుభోదయం. సమస్తమైనటువంటి భక్తులను అనుగ్రహిస్తూ ఆనంద పరవశలను చేస్తున్నటువంటి అందమైన అయ్యవారు సాక్షాత్ విశ్వామిత్ర మహర్షి చేత, బ్రహ్మర్షి చేత కొలువబడి మొట్టమొదటగా ఆయన చేతనే కీర్తించబడతారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ ఎవరినైతే ఉద్బోధించారో అటువంటి స్వామి ఇదిగో ఈనాడు ఆకాశవాణి శ్రోతల హృదయాలలోకి అద్భుతమైనటువంటి వెంకట రాఘవుడుగా ప్రవేశిస్తూ ఉన్నారు. హైందవ సమయాన్ని అనుసరించి ప్రస్తుతం 7:27 విఘడియల కాలంలో లౌకిక కాలాన్ని అనుసరించి 9:01 నవమి తిథి పూర్వకంగా సాగుతున్న భాద్రపద మాస శుక్లపక్ష నవమి తిథిలో పూర్వాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం నాడు సాధారణంగా ఆదివారం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైనది అని మాట. ఆ మాటను అనుసరించినట్లుగా స్వామివారు సాక్షాత్తు ఆ హనుమంతుని యొక్క భుజస్కంధాల మీద చక్కగా తాము తమ యొక్క మూలస్థానం వాహన మంటపం నుంచి కదిలి ఎంతో సంతోషంగా ఇక్కడ భక్తులను ఆనంద పరవశులను చేస్తూ తాను కదిలి వస్తున్నాడు. స్వామివారు ప్రస్తుతం తూర్పు మాడవీధి నుంచి తిరిగి దక్షిణ మాడవీధిలో చక్కగా ఆ ఉగ్రాణం అనబడేటువంటి స్వామివారి యొక్క సరుకుల ఆ గిడ్డంగి దగ్గర నుంచి కదిలి ఆ నైరుతి దిగ్భాగంలో ఉన్నటువంటి వసంత మండపం దగ్గర ఎంతో సంతోషంగా కదిలి వస్తూ ఉన్నారు. కాబట్టే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని విశ్వామిత్ర మహర్షి మాటలను అనుసరించి ఆయన ఒక మహారాజుగా చక్రవర్తిగా అయ్యా నీవు చేయవలసిన పనులున్నాయి స్వామి, నరశార్దూల పురుష శ్రేష్ట లేచి కార్యాన్ని సాధించమంటాడు స్వయంగా శ్రీమద్ రామాయణంలో బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు. అటువంటి స్వామి కృతేతు నారసింహోభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక అని చక్కగా కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో వెంకటేశ్వరుడు ఒక్కరే దైవమని వాళ్ళందరూ విష్ణుదేవుని యొక్క అవతార పురుషులుగా చక్కగా చెబుతారు. ఆ విధంగా ప్రతిరోజు రాముడి పేరుతోనే మేలుకొలుపులు పాడించుకుంటూ సుప్రభాత సేవ చేయించుకొని ఆ మహాపురుషుడు వెంకటేశ్వరుడు లోకహితం కోసం ఈనాడు హనుమద్వాహన సేవలో చక్కగా అనుగ్రహిస్తున్నాడు. అదిగో హనుమంతుడు, మతిమంతుడు, ధృతిమంతుడు, ధీమంతుడు, హనుమంతుడు అద్భుతమైనటువంటి తమ యొక్క భుజస్కంధాల మీద అలవోకగా వెంకట రాఘవుణ్ణి తీసుకొని వస్తున్నటువంటి ఆ స్వామివారిని మనం చక్కగా దర్శిస్తూ ఉన్నాం. సమస్తమైన ఆకాశవాణి హృదయ ప్రేక్ష శ్రోతల హృదయాలలో స్వామి రామచంద్ర ప్రభువుగా ఇక్కడ కొలువుండేటువంటి రమణీయ కమణీయమైన క్షణాలు. అన్నమాచార్యులు అంటాడు హనుమంతుని వైభవాన్ని, ఇతడే అతడు గాబోలేలిక పంటును, ఇతడే అతడు గాబోలు ఏలిక బంటును, నైరి మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు, జలధి బంధించి దాటి చలపట్టి రాఘవుడు. ఎందుకంటే తనను నమ్మిన స్వామినే

0: ఉద్ధరించినటువంటి మహాపురుషుడు అంటాడు ఆ హనుమంతుడిని. అలరి ఊరకే దాటే హనుమంతుడు అలుకతో రావణుని అదట అణిచే అతడు తలసి మైరావణుని దండించెనితడు అని ఆ హనుమంతుని యొక్క వైభవాన్ని కీర్తిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో గరుత్మంతుణ్ణి పెరియ తిరువడి అంటారు, హనుమంతుణ్ణి సిరియ తిరువడి అని అంటారు. దానికి కారణం గరుత్మంతుడు అన్ని యుగాలలో విష్ణుదేవుడి వాహనం సేవకుడు, హనుమంతుడు త్రేతాయుగంలో మాత్రమే రాముణ్ణి సేవించి చక్కగా ఆయన్ను తరించాడు, తన జీవితాన్ని తరింపజేసుకున్నాడు. అటువంటి హనుమంతుడు అదిగో అతులిత బలధామం తిరుగులేనటువంటి బలంతో సమస్త విశ్వానికి కూడా తాను ఏలికగా అయినటువంటి ఆ పరమాత్మ రామచంద్ర ప్రభువుగా వస్తే ఆయన్ను తన భుజస్కంధాల మీద ప్రత్యక్షంగా తాను అధిరోహించుకొని స్వయంగా ఇక్కడ తా అధివసించి రామభద్రుడు రావణుడితో యుద్ధాన్ని యుద్ధకాండలో చక్కగా నిర్వహించినట్లుగా చెబుతారు. కాబట్టి ఈ విధంగా హనుమంతుని యొక్క వైభవం తిరుగులేనటువంటిది సుమా అని అనేక విధాలుగా ఆయన్ను కీర్తిస్తాడు. అటువంటి హనుమద్వాహనం, హనుమ అంటేనే చాలు, అద్భుతమైనటువంటి జ్ఞాన సంపదకు తాను తార్కాణంగా నిలుస్తాడు. అంతేకాదు ఏ విధంగా సేవ చెయ్యాలో, సేవకుడు ఏ విధంగా ఉండాలో, యజమానిని ఏ విధంగా సేవించాలో ఒక్కసారి ఆయన్ను చూస్తే దాస్యభక్తి అని నవవిధ భక్తులలో దాస్యభక్తి యొక్క రూపంలో ఆయన చూపిస్తాడు. అందుకని ఆయన్ను ఎటువంటి హనుమంతుడయ్యా అంటే అంటారు, చంద్రాభం చరణారవిందయుగళం కౌపీన మౌంజీధరం వాలం శ్రోణిధరం దుకూల వసనం యజ్ఞోపవీతం ధరం హస్తాభ్యాం అవలంబితాంజలిపుటం హరావళీకుండలం పశ్చాల్లంబిశిఖం ప్రసన్నవదనం శ్రీయాంజనేయం భజే. ఏమంటే హనుమంతుడి యొక్క దివ్యమైన స్వరూపాన్ని అద్భుతమైన బ్రహ్మచారిగా చూపిస్తారు. ఎవరైతే కౌపీనాన్ని ధరించి ఆ చంద్రుడితో సమానమైనటువంటి రామచంద్రుని యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని ఎవరైతే ఆశ్రయించి చక్కగా ఉన్నారో, యజ్ఞోపవీతాన్ని ధరించి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ శిరస్సు వెనకల చక్కగా బ్రహ్మచారికి సంకేతంగా ఉండేటువంటి శిఖ చక్కగా వెలుగుతూ ఉండగా ఎవరైతే ఉన్నారో అటువంటి హనుమంతుని భుజస్కంధాల మీద అదిగో శ్రీరామచంద్ర ప్రభువుగా ఆయన అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. వెంకట రాఘవ గోవింద గోవింద, ఈ అనేక విషయాలను మనం చక్కగా శ్రీమంతులు శ్రీమాన్ మా బ్రహ్మశ్రీ మారుతి గారి యొక్క మాటల్లో మనం చక్కగా గ్రహిస్తాం. శ్రీరాఘవ గోవింద గోవింద.
1: ధన్యవాదాలు ప్రశాంత్ శర్మ గారు. శ్రీరామ శరణం సమస్త జగతాం రామం వినాకాగతి రామేణ ప్రతిహన్యతే కలిమలం రామాయ తుభ్యం నమః. రామాత్రస్యతి కాల భీమ భుజగో రామస్య సర్వం వశే రామే శక్తిరఖండితా భవతు మే రామ త్వమేవాశ్రయః. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అని, ఎక్కడైతే రామనామ శబ్దం వినబడుతుందో అక్కడ తనంతట తానుగా అప్రయత్నంగానే ప్రత్యక్షమవుతాడుట హనుమ. ఎందుకంటే ఆ హనుమకు సమస్తము ఏమి రామనామస్మరణే, భగవన్ నామస్మరణే, అదే ఆయన శక్తికి యుక్తికి భక్తికి అన్నిటికీ కూడా. ఎందుచేతనంటే ఆ శబ్దంలోనే అంత మహత్వం ఉంది అంటారు. రాశబ్దోచ్చారణాదేవ ముఖాత్ నిర్యాంతి పాతకాహ పునఃప్రవేశభీత్యాతు మకారస్తు కవాటవత్ అని. రా అనే శబ్దం నోరారా మనం పలికినట్లయితే మనలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా బయటకు వెడలిపోతాయి. ఎప్పుడైతే వెళ్ళిన పాపాలు తిరిగి వస్తాయేమో అని భీతి కలుగుతుందో ఆ పాపాలన్నీ తిరిగి ప్రవేశించకుండా రామ్ అని మకారం రెండు పెదవులు కలిపి పలికితే వచ్చేది మకారం. ఆ మకారం ఒక ద్వారంలాగా, అడ్డుగట్టేటువంటి ద్వారంలా ఉంటుందట. కాబట్టి రామనామ శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా మనలో ఉండేటువంటి పాపాలన్నీ పోతాయి అని.

0: ఒకటి. అంతేకాదు, యశ్చ రామం న పశ్యేత్తు యం చ రామం న పశ్యతి ఉభౌతౌ నిందితౌ లోకే స్వాత్మాప్యేనం విగర్హతి. ఎవరైతే రాముని తమ జీవితకాలంలో దర్శించారో, ఎవరినైతే రాముడు దర్శించాడో, అంటే ఎప్పుడైతే భగవత్ సాన్నిధ్యానికి మనం వెళతామో భక్తి ప్రపత్తులతో, అసలు ఆయన అనుగ్రహం ఉంటేనే అక్కడికి మన కాళ్ళు ముందుకు నడుస్తాయి, అప్పుడు ఆయన యొక్క చల్లనైనటువంటి చూపులు మనపై ప్రసరిస్తాయి. ఇలా ఎవరైతే భగవద్ దర్శనాన్ని, ప్రత్యేకించి ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొందడో, అటువంటి వాడి యొక్క ఆత్మ కూడా వాణ్ణి నిందిస్తుంది. ఎందుకురా ఈ జన్మ నీకు, మానవలోకానికి మకుటాయమానంగా గొప్ప తేజస్సును ఓజస్సును తీసుకొచ్చినటువంటి మహనీయుడు శ్రీరామచంద్ర ప్రభు నారాయణుడే నరుడుగా వచ్చి పడరాని కష్టాలు అన్నీ కూడా పడి మనకి మార్గదర్శనం చేసినటువంటి వాడు కదా, అటువంటి స్వామి యొక్క దివ్య నామాన్ని పలికేటువంటి నీకేమిరా అని. ఎటువంటిది ఆ నామం అంటే, కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత అంటూ, ఎప్పుడైతే వాల్మీకి అనేటువంటి కోకిల నిరంతరము ఆ రామనామ స్మరణ చేయడం ద్వారా, రామాయణాన్ని రచించడం ద్వారానే వాల్మీకి ఆదికవి అయ్యాడు. కాబట్టి రామాయణ రచన ద్వారా, రామనామ స్మరణ ద్వారా ఆయనకి ఆదికవిత్వం అనేటువంటిది సిద్ధించింది. అందున అది మధురమైనటువంటి అక్షరం అంటారు. మధురార్ణ విలోమేన మధ్యమన్నో యదక్షరం యోన స్మరతి తచ్చిష్టం యన్ మధ్యం తచ్చ తన్ముఖే అని. మధురా అనేటువంటి శబ్దాన్ని మనం తీసుకున్నట్లయితే దాన్ని వ్యుత్క్రమంగా తిప్పి అందులో ఉండేటువంటి మధ్యాక్షరాన్ని తొలగించమన్నారు. మధురార్ణ విలోమేన మధ్యమం నో యదక్షరం తీసేయండి అన్నారు. మధురా అనేటువంటి దాన్ని మనం తిరగేసి అందులో ఉండేటువంటి మధ్యాక్షరం తీస్తే వచ్చేటువంటిది రామ అని. యోన స్మరతి తచ్చిష్టం, మిగిలినటువంటి ఆ రామనామ శబ్దాన్ని ఎవరైతే పలుకడో, యన్ మధ్యం తచ్చ తన్ముఖే, ఆ మధ్యలో ఉండేటువంటి వర్ణం, మధురాలో మధ్యలో ఉన్నటువంటి వర్ణం థూ అనేటువంటి వర్ణం, అది మన ముఖం మీదకు వచ్చి, ఒరే దంతములు లేని వాడి దగ్గర నుంచి దంతములు వచ్చి ఊడిపోయినటువంటి వాడి వయసు వరకు పలకగలిగేటువంటి శబ్దము కదా రామ అనేటువంటి శబ్దం. ఆ శబ్దాన్ని నీ జీవితకాలంలో నీవు పలుకుకుండా ఉన్నావే, ఎందుకు నీ జన్మ అని ఆ మధ్య అక్షరం వచ్చి 10 సార్లు థూ థూ థూ అని చెప్పి వెళ్ళిపోతుందిట. కాబట్టి ఇలా ఎన్నో తత్వాలు మనకి రామనామ శబ్దంలో, రామ వైభవంలో కానవస్తూ ఉన్నాయి. అవన్నీ తెలిసినవాడు కాబట్టే హనుమ నిరంతరము ఆ నామస్మరణ చేస్తూ దానినే శక్తిగా మలుచుకుని, తనకంటూ తానేమీ లేకుండా, తనకంటూ తానే కార్యాన్ని నిర్వహించుకోకుండా, తాను ఏ కార్యం నిర్వహించినప్పటికీ కూడా అది శ్రీరామచంద్ర పరబ్రహ్మకే అంకితమనేటువంటి భావనతో దాస్యభక్తికి నిదర్శనంగా మనకు ఆదర్శంగా నిలిచాడు. ఒకనొక సమయంలో రాములు వారికి కూడా దివ్యమైనటువంటి సందేశాన్ని అందించాడట హనుమని మనకి కథలలో చెబుతారు. ఇది ఎప్పుడు జరిగిందండి అంటే, సాగరముపై వంతెన నిర్మాణం, సారథి నిర్మాణం జరుగుతున్న సమయంలో అందరూ కూడా నలనీలులు అక్కడ నిర్మాణాన్ని, అంటే ఆ సారథి నిర్మించడం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో రాళ్ళు పట్టుకుని వేస్తూ ఉంటే వాళ్ళకి పూర్వజన్మ శాపం వరమయ్యి ఆ రాళ్ళు తేలుతూ ఉన్నాయట. అయ్యో నా కోసం వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారే, మరి నా కార్యంలో నేను కూడా చేస్తే బాగుంటుందని శ్రీరామచంద్ర ప్రభువు కూడా ఒక రాయి తీసే సముద్రంలో వారధి నిర్మాణం కోసం వేశాడుట. వెంటనే అది మునిగిపోయిందిట. ఇదేమిటి, నేను వేసిన రాయి మునిగిపోయింది, వాళ్ళు వేస్తున్న రాయి తేలుతోందే అనుకుని మరొకసారి ప్రయత్నించాడు. ఇంతకుముందు కన్నా ఇంకా వేగంగా మునిగిపోయిందిట. లేదు లేదు, మూడోసారి ముచ్చటగా ప్రయత్నిద్దాం అని ఆయన రాయ వేయడం, అది బుడుంగమని మునగడం, పక్కన ఒక అట్టహాసంగా నవ్వు వినిపించింది. ఎవరయ్యా అంటే హనుమ ఉన్నాడు పక్కన, చూశాడు, ఎవరో చూడలేదు కదా అనుకున్నాడు. హనుమ మాత్రమే చూశాడని తెలుసుకున్నాడు. హనుమాయిలా రావయ్యా, ఇదేమి చిత్రమయ్యా, మీరందరూ వేస్తూ ఉంటే చక్కగా రాళ్ళు తేలుతున్నాయే, మరి నేను వేస్తుంటే మునిగిపోతోందంటే. అప్పుడు చెప్పాడు హనుమ, స్వామి ఏ వస్తువైనా ఏదైనా మేము వేసేటప్పుడు దాని మీద శ్రీరామ అని రాసుకుని రామ అని భక్తితో వేస్తున్నాము, మీరు మీ పేరు ఉచ్చరించకూడదనే ఉద్దేశంతో మీరు రాయి వేస్తున్నారు, అది కాకుండా భగవంతుడైనటువంటి మీ యొక్క చే జారిన వస్తువు ఏదైనా మునిగిపోతుంది కానీ
1: తెలుసు.

0: ఉందా స్వామి అని చెప్పి, రామ తత్తోధికం నామ, స్వామి నీకన్నా నీ నామము చాలా గొప్పదయ్యా, ఇది మన్యామహే వయం అని మేము భావిస్తూ ఉంటామయ్యా. త్వయైకా తారితాయోధ్య, నువ్వు ఎక్కడున్నావో అక్కడున్న వాళ్లే నీ వల్ల తరింపజేస్తారు నీ దర్శన భాగ్యం చేత నీ పాలనలో. కానీ నామ్నాదు భువనత్రయం, నీ పేరుందే ఆ పేరును తలుచుకుంటే భువనత్రయంలో ఉన్నటువంటి సమస్త జీవులు సమస్త దేవతలు కూడా తరిస్తారయ్యా అని రామనామ వైభవాన్ని తెలియజెప్పాడట హనుమ. అదిగో ఆ దివ్య సందేశాన్ని దివ్య తత్వాన్ని మనకు బోధించడం కోసమే తిరువెంకటనాథుడు ఈనాడు శ్రీనివాస పరబ్రహ్మ వెంకటరమణుడిగా ఇక్కడికి విచ్చేసి హనుమంతుణ్ణి అధిరోహించి తిరువీధులలో విహరిస్తూ వరుణుడి చిరుజల్లుల నడుమ భక్తులందరూ కూడా ఆనంద పారవశ్యంలో. ఎందుచేతనంటే నిన్న రాత్రి అత్యద్భుతమైనటువంటి పెరియ తిరువడి అని పిలువబడేటువంటి గరుత్మంతుని అధిరోహించినటువంటి స్వామివారిని వీక్షించి తరించి ఆనందంతో ఈరోజు పొద్దున్నే చిరుజల్లులు కురుస్తూ ఉంటే తన్మయత్వంతో ఆ అంజనాద్రి సుదృఢైనటువంటి హనుమను అధిష్ఠించినటువంటి వెంకటాద్రి రమణుడు యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొంది మురిసిపోతూ ఉన్నారు. కార్య సాధకుడు ఎలా ఉండాలి, ఒక దూత ఎలా ఉండాలి, అసలు శ్రీమద్ రామాయణం అంతా కూడా మానవులకు ఆచరించదగినటువంటి ఆచరింపవలసినటువంటి ధర్మాన్ని చెప్పేటువంటి గ్రంథం. ఎందుకంటే సాక్షాత్తు నారాయణుడే ధర్మస్వరూపంగా ఇక్కడికి విచ్చేసి అవతరించాడు. రామో విగ్రహవాన్ ధర్మ అని అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ధ్యేయవాక్యం కూడా ధర్మో రక్షతి రక్షిత అస్మాభి రక్షిత ధర్మ అస్మాన్ రక్షతి, మన చేత రక్షింపబడినటువంటి ధర్మం మనల్ని రక్షిస్తుంది అని. కాబట్టి అందరూ కూడా ధర్మ మార్గంలో నడవండి అని చెప్పడానికే స్వామి ఇంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలు విశేషించి ఆరవ దినం రోజున ఈ ప్రాత ఉదయ సమయంలో హనుమత్ వాహనంపై విహరిస్తూ దివ్యతత్వాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ వాహనం యొక్క మరిన్ని విశేషాలని మనకి బ్రహ్మశ్రీ ప్రశాంత్ శర్మ గారు అందిస్తారు. వారి వాక్కులలో మనం వాహన వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా ప్రశాంత్ శర్మ గారు అందుకోండి.
1: కృతజ్ఞతలు మారుతి గారు. అదిగో రామచంద్ర ప్రభు అందమైనటువంటి తన స్వరూపంతో శ్రేష్టమైనటువంటి రామదాసుని భుజస్కంధాల మీద చక్కగా ఆనందాన్ని విశ్వానికి పంచిస్తూ వస్తున్నటువంటి ప్రభాత సుందర క్షణాలు ఇవి. శ్రీరామచంద్ర కరుణాకర రాఘవేంద్ర రాజేంద్ర చంద్ర రఘువంశ సము

మహానుభావ, సీతాపతి అంటే చాలట, చాలా ఇష్టం ఆయనకు. తనకు రామచంద్రుడు మహాపరాక్రమశాలి అంటే దానికంటే కూడా సీతాపతి అంటే ఎంతో సంతోషపడతాడని చెప్పి పెద్దల మాట అనుభవం. అందుకని సీతామనో మానస రాజహంస సంసార సంతాపహరక్షమావన్ శ్రీరామ దైత్యాంతక శాంత రూప శ్రీతారక బ్రహ్మ నమో నమస్తే. ఎవరైతే తనను పిలుస్తారో, తలుస్తారో, కొలుస్తారో, ఆరాధిస్తారో, సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి నేను నీవాడను అంటే చాలట, నేనింక వదిలిపెట్టను, వాడిని ఎప్పుడూ కష్టాల్లో నిలబెట్టను అని ఆయన మాట. అందుకనే ఏమిటంటే ఆయన చెబుతాడు యుద్ధకాండలో, ఇంకా రావణుడితో యుద్ధం జరగనేలేదు, ఇంకా సరిగ్గా ఏమీ కాలేదు, విభీషణుడు వచ్చి ఆశ్రయించాడు, ఆయన శరణాగతి తత్వం ఎలా ఉంటుందో అక్కడ చూపిస్తాడు. స్వామి నీవే నాకు శరణం అంటే ఇదిగో ఎవరూ ఒప్పుకోలేదు, ఎవరికి ఇష్టం లేదు, హనుమంతుడు మొదలైన వాళ్ళు, వీడు రాక్షసుడు కదా, అందులో రావణుడి సోదరుడు, ఇతన్ని మీరెట్లా తీసుకుంటారు అంటే అదంతా లేదు నాకు తెలుసు అని చెప్పి చక్కగా సముద్ర జలాలతో, ఇంకా యుద్ధమే ప్రారంభం కాలేదు, లంకా నగరానికి పట్టాభిషేకం చేసేశాడు ఆ విభీషణుణ్ణి. ఆ విధంగా శరణ శకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి నేను నీ వాడనంటే చాలు. అందుకనే అంటారు పెద్దవారు, రామో విగ్రహవాన్ ధర్మ, సమస్తమైనటువంటి ధర్మాలు రూపుగడితే శ్రీరామచంద్ర ప్రభు అవుతుందంట. అంతేకాదు మరి కృష్ణుడికి రాముడికి ఏమయ్యా తేడా అంటే కృష్ణో ధర్మ సనాతన అని, వారు వీరు వేరే కాదు. ఎవరైతే సనాతనంగా ఎప్పుడూ ఉండేటువంటి పరమాత్మతత్వం ఏదైతే ఉందో అదే కృష్ణతత్వంగా వచ్చింది. రాముడుగా తాను ఏది ఆచరించి చూపించాడో దాన్నే కృష్ణ ప్రభువుగా తాను చెబుతాడు. అందుకనే రామావతారం అనుష్ఠాన ప్రధానం అంటారు, కృష్ణావతారం ఉపదేశ ప్రధానం. ఆయన తాను స్వయంగా ఆచరించి, రామభద్రుడుగా తాను స్వయంగా ఆచరించిన విశేషాన్ని అద్భుతంగా ఇక్కడ కృష్ణచంద్రుడుగా తాను చెబుతాడు. అటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ ప్రభువు యొక్క వెంకట ప్రభువుగా, వెంకట రాఘవుడుగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామిగా చూపించేటువంటి వైభవాన్ని ఈ ఆరవ దినం చక్కగా పగటి సమయంలో హనుమంతుని యొక్క భుజస్కంధాల మీద నుంచి చిరునవ్వులతో తాను ఉపదేశంగా ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆత్మానం మానుషం మన్యే, పరమాత్మ యొక్క వైభవం చాలా విచిత్రం, ఒక్కోసారి ఒక్కో రకంగా. ఆయన ఉద్దేశం ఒకటే, ఎందుకంటే తాను అనుకున్న విధంగా ధర్మాన్ని సంరక్షించడమే ఆయన యొక్క ప్రధాన కార్యం. అందుకనే అన్నమాచార్యులు చక్కగా ఆయన్ను కీర్తిస్తూ అంటాడు, వెంకట రాఘవుడుగా ఆయన్ను కొలుస్తూ అంటాడు, ప్రభు

0: కొండ రాజదీక్షా గురుం రాజీవలోచనం రామచంద్రం భజే. అద్భుతమైనటువంటి నీలమేఘ శ్యామల కోమల రూపంతో రాజశ్రేష్ఠుడుగా ఎవరైతే స్వయంగా తాను ఆవిర్భవించి ఆ సూర్యవంశానికి వన్నె తెచ్చాడో, అద్భుతమైనటువంటి ఆజానుబాహుడు నీలమేఘ శ్యామల కోమలమూర్తి సాక్షాత్తు కోదండాన్ని ధరించి తాను ధర్మస్థాపన కోసం క్షత్రియుడుగా, అక్కడ కూడా ఒక విశేషం, నేను మానవుడినే, అందుకనే రాముడు ఎంత దగ్గరగా ఉన్నాడు మానవుల కంటే, మానవుడు అనుభవించేటువంటి దుఃఖాలు సుఖాలు, సుఖాల కంటే దుఃఖాల యొక్క పాలే ఎక్కువ, కాబట్టే ఆ దుఃఖంలో నుంచి కూడా ఏమాత్రం చెలించకుండా ఏ విధంగా మానవుడు జీవించాలి అనేటువంటి విశేషాన్ని చూపిస్తాడు రామచంద్ర ప్రభువుగా. అటువంటి రామచంద్ర ప్రభువును తన యొక్క నాయకుడుగా, తాను స్వయంగా దాసుడుగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామిని కేవలం చూసినంత మాత్రం చేత ఆయన నామం ఒక్కటి చాలు జీవితాన్ని తరింపజేస్తుందని, అందుకనే రామనామ ప్రభావంతో 100 యోజనాల సముద్రాన్ని అలవోకగా దాటి నేరుగా అక్కడ రావణుడితో తాను మాట్లాడుతూ అంటాడు, నేను జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః. నేరుగా అంటాడు, ఏమనుకున్నావయ్యా నువ్వు రావణ, ఇదిగో నేను రామదాసుడిని. మొట్టమొదటి రామదాసుడు సాక్షాత్ హనుమంతుడే, ఆ తర్వాత ఎవరొచ్చినా రామదాసులు అంటారు. కాబట్టే అటువంటి ఆ దివ్య పురుషుడు, ఆ మహానుభావుడు, ఆ రామచంద్రుడి యొక్క రామ అనే మాట ఒక్కటి చాలు నా యొక్క జీవితాన్ని ధన్యం చేస్తుందని భావించి అనేక సందర్భాలలో లంకా నగరాన్ని చేరడం మొదలుకొని రావణుడితో మాట్లాడడం మొదలుకొని అలాగే లంకా నగరాన్ని దహించడం వరకు తన ప్రతాపానికి ఆధారం రామనామమని చెప్పిన హనుమంతుడు ఇదిగో చక్కగా తన భుజస్కంధాల మీద ఆ వెంకట రాఘవుణ్ణి తీసుకొని ఆకాశవాణి హృదయాలలో, కోట్లాది మంది యొక్క హృదయాలలో కూడా చక్కగా ప్రతిష్ఠిస్తున్నాడు ఆ హనుమత్ సేవిత రాఘవ వెంకట రాఘవమూర్తి. వెంకట రాఘవ గోవింద గోవింద స్వామి మారుతి అందుకోండి.
1: రామనామ వైభవం గురించి, ఆ రాముణ్ణి తనపై ధరించినందుకు హనుమంతుడు చూపిస్తున్నటువంటి చిద్విలాసం గురించి ఎంతసేపు చెప్పుకున్నా, ఎన్నిమార్లు చెప్పుకున్నా తనివి తీరనటువంటిది. అందుకనే అంటారు, జనాతి రామ తవ తత్వగతిం హనుమాన్, జనాతి రామ తవ సఖ్యగతిం కపీశ, జనాతి రామ తవ యుద్ధగతిం దశాస్య, జనాతి రామ ధనదానుజ ఏవ సత్యం. రామ, నీ యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నవాడెవరండి?

అంటే హనుమ అని. ఆ హనుమ రామనామ వైభవాన్ని గురించి పరిపూర్ణంగా తెలిసినవాడు కాబట్టి, రామతత్వాన్ని తెలిసినవాడు కాబట్టి, ఏ కార్యానికైనా సరే నా వెనక నాకు నిరంతరము రాముడు పరమాత్ముడు ఉన్నాడనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. అంతేకాదు, అసలు రాముడిలో ఇన్ని లక్షణాలు ఉన్నాయనే విషయం కూడా మనకి ఎలా తెలుస్తుందండి అంటే, సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే చెప్పాడు. పట్టాభిషేక సమయంలో సీతమ్మవారు ఒక హారాన్ని ఎవరికి ఇవ్వాలి అని తటపటాయిస్తూ ఒకసారి శ్రీరామచంద్ర ప్రభు వంక ఓరగా చూసిందిట. చూస్తే ఆమె యొక్క మనస్సులో ఉన్న భావాన్ని తెలుసుకున్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువు, తామింగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనక ఆత్మజాం ప్రదేహి సుభగేహారం యస్య దుష్టాసి భామిని. ఓ భామిని సీత, ఎవరైతే నీకు ఆనందాన్ని కలిగించారో, ఎవరికి ఇవ్వడం ద్వారా నీకు ఆనందం కలుగుతుందో అటువంటి వారికి ఆ హారాన్ని సమర్పించు అని చెప్పి అంతటితో ఆగలేదాయన. తేజోధృతిర్యశోదాక్ష్యం సామర్థ్యం వినయోనయ పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతాని సర్వశ దదౌ సా వాయుపుత్రాయ తం హారమసితే క్షణ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగిత అజాడ్యం వాక్ పడుత్వం చ హనుమస్మరణార్థవేత్ అనడానికి కారణం అవన్నీ ఆయనలో ఉన్నాయని మనకి తెలియజెప్పిన వాడు ఎవరయ్యా అంటే, సాక్షాత్ పరమాత్మ పరంధాముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువే. తాను ఎన్నో కష్టాల్లో సీతా సీతా అని ప్రకృతిలో ప్రతి దృశ్యాన్ని చూసినప్పుడు ఆ సీతామ్మవారి గుర్తు వచ్చి కళ్ళమ్మట జలధారలు ఆగకుండా అశ్రునయనాలతో స్వామి బాధపడుతున్న సమయంలో, ఎప్పుడైతే సుగ్రీవుడి యొక్క భయాన్ని పోగొట్టడం కోసం భిక్షువేషంలో హనుమంతుడు దర్శనమిచ్చి హనుమంతుడు ఆ రామలక్ష్మణులతో మాట్లాడాడో, అంతవరకు తనకున్నటువంటి బాధని కష్టాన్ని అంతటినీ మరచి ఒక్కసారి హనుమంతుడి యొక్క వాక్ కౌశల్యానికి, వాక్ చాతుర్యానికి, వాక్య కోవిదుడు కాబట్టి ఆయన మాటలకు ముగ్ధుడై, నానుగ్వేద వినీతస్య అంటూ నవ వ్యాకరణములు చదివినవాడు తప్ప ఈ రకంగా ఇంత సుందరంగా అందంగా మాట్లాడలేడు లక్ష్మణ అని ఆనందం కలిగించాడు. అంటే శ్రీరామచంద్ర ప్రభువుకి మొట్టమొదటి కష్ట సమయంలో కూడా ఆనందాన్ని అందించినటువంటి వాడు హనుమ. అంతేకాదు, తానెక్కడుంటే అక్కడ ఆనందం, సుగ్రీవుడికి ఆనందాన్ని కలిగించాడు, సీతామ్మవారి కష్టాన్ని తొలగించి ఆనందాన్ని కలిగించాడు. ఎక్కడి వెళ్ళినా కూడా హనుమ తన యొక్క అద్భుతమైనటువంటి కార్య నిర్వహణ ద్వారా శుభప్రదం సుఖప్రదం సుందరప్రదం చేశాడు. అందుకని హనుమంతుడు ఆ సుందరకాండలో సుందరమయంగా ఉండడం చేత, సుందరమయమైన రామకథ చెప్పడం చేత ఆ కాండకు కూడా సుందరకాండ అని ఇలా. కాబట్టి హనుమనామస్మరణ చేస్తే శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం, శ్రీరామ అంటే రామచంద్ర ప్రభు యొక్క, హనుమ యొక్క ధైర్యం కూడా మనకి లభిస్తాయి అని. కాబట్టి కార్య సాధకత్వం ఎలా ఉండాలి, మరి హనుమ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి ఆయన దర్శించడం ద్వారా అంటే, మనందరికీ కూడా కావలసినటువంటి బుద్ధిని ధైర్యాన్ని యశస్సుని కీర్తిని అన్నిటినీ కూడా కలియుగంలో మనం ఈ కలిపెట్టేటువంటి బాధలను తొలగించుకుని ముందుకు సాగి ఆ రామనామ స్మరణ చేస్తూ కలవు సంస్మరణాన్ ముక్తి అన్నారు కాబట్టి, నిరంతరము ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి చరణ కమలము సేవించేటువంటి భాగ్యం కలగాలని మనం నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలి. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే శ్రీవెంకటనాథుడుగా కలియుగ వాసులను ఉద్ధరించడానికి అవతరించాడు కాబట్టి, అచింత్యాద్భుత నిత్య యవన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి దింగివ్య మంగళ మనోజ్ఞ స్వరూపుడైనటువంటి ఆ ధ్రువమూర్తిగా వెలిసినటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య చరణములే మనకు శరణములు అని భావన చేద్దాం. ఆ స్వామి దివ్య నామాన్ని పలుకుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద శ్రీ అక్క.

0: की नजरें इस मुकाबले पर रहेंगी। चांग क्वान वुशु की ताउलो यानी रूटीन आधारित स्पर्धा है, जिसमें खिलाड़ी अपनी तकनीक, संतुलन, गति और कलात्मक प्रस्तुति के जरिए अंक हासिल करते हैं। सूरज सिंह के लिए ये मुकाबला एशियन गेम्स में भारत के वुशु अभियान को पदक के साथ आगे बढ़ाने का मौका है। इसके बाद दोपहर में सांडा में भारत के दो खिलाड़ी नॉकआउट मुकाबलों में उतरेंगे। महिलाओं के 52 किलोग्राम वर्ग में अपर्णा का सामना ईरान की सुगंध सिकाई चेतन से होगा।
1: तो बैडमिंटन कोर्ट से लेकर हॉकी के मैदान तक, क्रिकेट के स्टेडियम से लेकर टेबल टेनिस के टेबल तक, स्विमिंग पूल से लेकर शूटिंग रेंज तक, हर जगह जहां भारतीय एथलीट्स शिरकत करते हुए नजर आएंगे, वहां हमारी नजर रहेगी। आकाशवाणी लगातार एशियन गेम्स 2026 में भारतीय खिलाड़ियों के प्रदर्शन से आपको अवगत कराता रहेगा। आवरली लाइव अपडेट्स के साथ हम कल सुबह 9:30 आपके साथ जुड़ेंगे। फिलहाल एडिटर वंदना भारद्वाज और प्रोड्यूसर शाहनवाज खान के साथ मुझे दर्पण टिकिया और कविता शर्मा को दीजिए इजाजत।
2: एशियन गेम्स 2026 आईची नगोया।
3: మీరింతవరకు 20వ ఆసియా క్రీడలు 2026 సందర్భంగా రోజువారీ ముఖ్యాంశాల సంగ్రహం విన్నారు. వాతావరణ సూచన. ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగాను, ఎల్లుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశం ఉంది. దీని కారణంగా రాగల 24 గంటల్లో యానాం, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, యానం, కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి తెలిపారు. ప్రకటన విన్నారు.

0: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారతదేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ వేగంగా విస్తరిస్తోందని, దీనివల్ల ఆవిష్కరణలు, పెట్టుబడులు, ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ఒకవైపు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతూ ఉండగా, మరోవైపు అంతర్జాతీయంగా భారత్పై విశ్వాసం కూడా పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ 7.8% వృద్ధి రేటును నమోదు చేసిందని నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
3: బీతే ఏక్ దశక్ మే భారత్ నే అప్నే ట్రాన్స్మిషన్ నెట్వర్క్ కో భీ ఎక్స్పాండ్ కియా హై. సాథియో, భారత్ మే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కా యే విస్తార్ హమారే సెమీకండక్టర్ ఇకోసిస్టమ్ కే లియే భీ ఏక్ బడీ స్ట్రెంగ్త్ హై. భారత్ హర్ వో కదమ్ ఉఠా రహా హై జో హమే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కా ఏక్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ బనాయ్.
1: యమునా నది పునరుజ్జీవనం కోసం ఉద్దేశించిన కిషౌ బహుళార్థ సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంగళవారం సంతకాలు చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ముఖ్యమంత్రులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, కిషౌ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ ఒప్పందం చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కిషౌ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని తెలిపారు. ప్రాజెక్టు వ్యయంలో సుమారు 90% ఆర్థిక భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించగా, మిగిలిన 10% ఆయా రాష్ట్రాలు భరిస్తాయని అమిత్ షా వెల్లడించారు.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమైంది. ఈ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పరిధిలోకి తీసుకురావాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. దీనిపై ప్రభుత్వానికి ఏటా సుమారు 11,339 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నట్టు అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
4: पुराना जो कैप था वो सितंबर 2014 में एस्टैब्लिश हुआ था. तब से अब तक एवरेज जो सैलरी है वो काफी बढ़ी है, कॉस्ट ऑफ लिविंग बढ़ी है. आज एक रेगुलर सैलरीड एम्प्लॉय की एवरेज इनकम करीब करीब 23,000 रुपए पर मंथ है, जो कि पहले से करीब 2.5 गुना ज्यादा बढ़ी है. भारत सरकार का इस पे एस्टिमेटेड गवर्नमेंट एक्सपेंडिचर रहेगा अबाउट 11,339 करोड़ रुपीज एवरी ईयर.
1: हिंदी दिनोत्सव संदर्भंगा కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఏ ఇతర భాషతోనూ హిందీ పోటీ పడదని, జాతీయ ఐక్యతను చాటే ముఖ్యమైన అనుసంధాన వారధిగా నిలుస్తుందని అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు దేశంలోని అన్ని భాషలు సాంకేతిక అభివృద్ది పరంగా సువర్ణ యుగాన్ని సూచిస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం మాతృభాషకే అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. వికసిత్ భారత్ ప్రయాణంలో భాషను ఒక శక్తివంతమైన సాధనంగా మార్చాలని, పౌరులను ఆయన కోరుతూ, అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
2: చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఏ కింద షాజాద్ భట్టీ నెట్వర్క్ ను కేంద్ర ప్రభుత్వం ఒక ఉగ్రవాద సంస్థగా బుధవారం ప్రకటించింది. యువతతో పాటు చిన్న నేరాలకు పాల్పడేవారిని ఉగ్రవాదమే ప్రేరేపించడంతో పాటు సరిహద్దుల గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కూడా పాలుపంచుకుంటోందని షాజాద్ భట్టీ నెట్వర్క్ను యుఏపీఏ కింద ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
1: గుజరాత్లోని గాంధీనగర్ మహాత్మా మందిర్లో మంగళవారం జరిగిన 10వ ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరం 2026 కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం పునర్వినియోగం, వనరుల పరిరక్షణ వంటి ప్రాచీన విధానాలను ఆధునిక విధానాలుగా మార్చుకుంటుందని భూపేందర్ యాదవ్ తెలిపారు. సర్క్యులర్ ఎకానమీ ద్వారా వనరులను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు వ్యర్థాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్, భారత్ ఐరోపా సమైక్య

0: సంయుక్త ఫ్రేమ్వర్క్ మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి దోహదపడుతున్నాయని ఆయన తెలుపుతూ,
1: Today, I am happy to note that the declaration recognizes sustainability as an integral part of building resilience and calls for cooperation that advances sustainable development while strengthening economic and supply chain resilience. The declaration also recognizes that circularity must extend beyond waste management. It calls for embedding circular economy principles into the development and maintenance of sustainable and resilient infrastructure. For India, this is an important movement because our BRICS chairship has placed circular economy alongside sustainable lifestyles.
2: తెలంగాణలోని హైదరాబాద్లో గురువారం నిర్వహించిన భారత్ ఆఫ్రికా విత్తన సదస్సు 2026కు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వ్యవసాయ ప్రగతిలో విత్తనాలదే కీలక పాత్ర, విత్తనాలపై నిరంతరం పరిశోధనలు జరగాలని గవర్నర్ సూచించారు. ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. విత్తన పరిశోధన, ఉత్పత్తి, పరీక్ష, ధృవీకరణ రంగాల్లో తెలంగాణ మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆహార భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం భారత్ ఆఫ్రికా దేశాల మధ్య భాగస్వామ్యాలను మరింత పెంచుకోవాలని గవర్నర్ సూచించారు.
0: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం సోమవారం శాస్త్రోక్తంగా జరిగింది. వైఖానస ఆగమ పద్ధతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి సేనాధిపతి శ్రీ విశ్వక్సేన్ల వారిని 4 మాడ వీధుల్లో ఊరేగించారు. ఇక మంగళవారం సాయంత్రం మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామివారికి పట్టువస్తాలు సమర్పించారు. అనంతరం పెదశేష వాహన సేవలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
3: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈ రోజు వెంకటేశ్వర స్వామిని ఉట్టి కోరుకున్నాను. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడాలని, అదే సమయంలో భారతదేశం రాబోయే రోజులు అగ్రదేశంగా తయారు కావాలని, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుండి లీడ్ చేయాలని భగవంతుణ్ణి కోరుకున్నాను. భక్తులందరికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా దైవదర్శనం కల్పించే విధంగా టీటీడీ సిబ్బంది మొత్తం పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.
2: తీర ప్రాంత జీవ వైవిధ్య పరిరక్షణకు, అంతరించిపోతున్న వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపడుతోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సోమవారం తెలిపారు. మిస్టీ పథకం కింద గుజరాత్లోని కచ్ ప్రాంతంలో 27,000 హెక్టార్ల విస్తీర్ణంలో మడ అడవుల పెంపకం చేపట్టినట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రానికి నిర్దేశించిన 29,000 హెక్టార్ల లక్ష్యంలో ఇది గణనీయమైన పురోగతిగా పేర్కొన్నారు. తీర ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా పెరిగే మడ అడవుల జాతులను అభివృద్ది చేసేందుకు జఖావ్లో ఏర్పాటు చేసిన సైన్స్ నర్సరీని మంత్రి భూపేంద్ర యాదవ్ తన బృందంతో కలిసి సందర్శించారు. స్థానిక తీర ప్రాంత ప్రజలు, సరిహద్దు భద్రతాదళం, బీఎస్ఎఫ్ సహకారంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
0: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలో బుధవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన లక్ష్యమని తెలిపారు. అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కి 3 లక్షల ఇళ్లు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
4: ఈ హౌసింగ్ ఎలకేషన్ అనేది రాష్ట్రాలకి ఒక సెలెక్ట్ కమిటీ ఇచ్చినటువంటి ఫార్ములా తోటి పావర్టీ ఆ రేషియోని బేస్ చేసుకుని ఎలకేట్ చేశారు. 3 లక్షల హౌసెస్ ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజు ఎలకేట్ అయినాయి. అదేవిధంగా తెలంగాణకి మొన్న ఇచ్చినటువంటి 74,000తో పాటు మళ్లీ అడిషనల్ గా 125,000 హౌసెస్ ఈ రోజు ఇస్తా ఉన్నాం. అంటే టోటల్ గా 2 లక్షలు. సో 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలకు తీసుకుంటే ఈ రోజు 5 లక్షల హౌసెస్ ఎలకేట్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమంత్రి మోదీ గారికి, అదేవిధంగా కేబినెట్ మినిస్టర్ శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
2: కర్ణాటకకు చెందిన ప్రముఖ సీనియర్ నటులు అనంత నాగ్కు భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. భారతీయ సినిమాకు ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ 2024 సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి అనంతనాగ్ను ఎంపిక చేసినట్టు వెల్లడించింది. అనేక దశాబ్దాలుగా కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు, తమిళ, మలయాళ

0: హిందీ భాషా చిత్రాల్లోనూ అనంత్నాగ్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, రంగస్థల కళాకారుడిగా ఆయన భారతీయ చలనచిత్ర రంగానికి విశేష సేవలందించారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గురువారం నిర్వహించిన వారణాసి వాద్ నగర్ సంకల్ప యాత్రలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ యాత్రలో చంద్రబాబు నాయుడుతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, చిరాగ్ పాస్వాన్, పంకజ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ది దిశగా తీసుకువెళ్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్లలో దేశం మరింత అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
0: హైదరాబాద్లో శుక్రవారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడం, వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వ్యవసాయ రంగ అభివృద్దిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఆహార భద్రత, రైతుల జీవనోపాధి, పోషకాహార భద్రత వ్యవసాయ రంగంలో 3 కీలక అంశాలని మంత్రి పేర్కొన్నారు. కృత్రిమ మేధ, యంత్రాభ్యాసం, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలు ప్రపంచాన్ని మారుస్తున్నప్పటికీ వ్యవసాయం ఎప్పటికీ అత్యవసర రంగంగానే ఉంటుందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
2: AI हो, मशीन लर्निंग हो, रोबोटिक्स हो, कुछ भी हो, इनका उपयोग तो हो सकता है, लेकिन हमको फल, सब्जी, अनाज वो खेत ही दे सकते हैं, किसान ही दे सकता है. खेती के बिना दुनिया चल नहीं सकती. मशीन रोटी बना सकती है, लेकिन मशीन गेहूं पैदा नहीं कर सकती, अन्य खेत में ही पैदा होगा. और इसलिए मैं कहता हूं कि किसान केवल अन्नदाता नहीं है, जीवन दाता है.
1: హర్యానాలోని సోనిపట్లో చట్టం, విధానం, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై శుక్రవారం జరిగిన సదస్సులో కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశంలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందని తెలిపారు. ఆలోచనలు, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ద్వారా సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోందని చెప్పారు. సినిమా, సంగీతం, గేమింగ్, యానిమేషన్, రూపకల్పన, ప్రచురణ, ప్రకటనలు, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని ఎల్ మురుగన్ పేర్కొన్నారు.
0: కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ, జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని గురు, శుక్ర, శని వారాల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు సముద్ర తీరాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్, కృష్ణా జిల్లా వర్లగొందిదిప్ప బీచ్, ప్రకాశం జిల్లా మడనూరు పెద్దపట్టవపాలెం తీర ప్రాంతం, కాకినాడ, బాబట్ల బీచ్లలో జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం అధికారులు, విద్యార్థులు, మత్స్యకారులతో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్ర తీరాన్ని శుభ్రం చేశారు. సాగర తీర ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రజలు, విద్యార్థుల్లో సముద్ర పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని ఇన్కాయిస్ అధికారులు తెలియజేశారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 రాబోయే అతిథి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ एआई तकनीशियन, उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 30 सितंबर 2026 तक, तो देर किस बात की, आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: ముందుగా వినబోతున్న పాట మర్యాద రామన్న చిత్రం కోసం కారుణ్య ఇంకా చైత్ర ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం MM కిరవాణి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగులో తామరా
4: సై బాల్,
3: గొర్రెద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

మీరు వింటున్న పాట ఇంద్రావతి చౌహాన్. గానం చేశారు కుబేరా చిత్రం కోసం. గీత రచన చైతన్య పింగళి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: और अगले अपडेट के साथ मैं और दर्पण आपके साथ फिर से जुड़ेंगे ठीक 12:30 बजे।
1: एशियन गेम्स 2026 आईची नगोया।
2: మీరింతవరకు 20వ ఆసియా క్రీడలు 2026 పీరియాడిక్ అప్డేట్స్ విన్నారు. ఆకాశవాణి FM 102.2 రాబోయే అతిథి కార్యక్రమానికి మా శ్రోతలకి అందరికీ స్వాగతం. ఇప్పుడు వినబోతున్న పాట స్వామిరారా చిత్రం కోసం అర్జిత్ సింగ్ గానం చేశారు.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: కార్యక్రమంలో తర్వాత చెన్నై లవ్ స్టోరీ. ఈ చిత్రం కోసం హరిచరణ్ ఇంకా శృతికా సముద్రాల గానం చేసిన పాట, సంగీతం మణిశర్మ, గీత రచన అనంత శ్రీరామ్.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట జాను. ఈ చిత్రం కోసం ప్రదీప్ కుమార్ గానం చేశారు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం గోవింద్ వసంత.

0: మీరు విన్న పాటతో ఈనాటి రాబోయే తరగతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వాతావరణ సూచన. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగొండంగాను, ఎల్లుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగొండంగాను మారే అవకాశం ఉంది. దీని కారణంగా రాగల 24 గంటల్లో యానాం, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి, కాకినాడ, యానం, కోస్తా ఆంధ్రాలో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి తెలిపారు. సూచన విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: 12 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాత్ మే ముకేష్ కుమార్. राष्ट्रीय संकल्प समारोह आज देश भर में 1067 स्थानों पर आयोजित किया जा रहा है. युवा कार्यक्रम और खेल मंत्रालय के अनुसार विकसित भारत के लिए 100 सप्ताह के नशा मुक्त युवा अभियान के अंतर्गत युवा एकजुट हो रहे हैं. समारोह में नशा मुक्ति शपथ, हस्ताक्षर अभियान, नुक्कड़ नाटक, नारा लेखन और चर्चाओं के जरिए अभियान का संदेश सीधे युवाओं तक पहुंचाया जा रहा है. सब्सिडी वाले रसोई गैस की बुकिंग के लिए 1 अक्टूबर से आधार से संबद्ध बायोमेट्रिक प्रमाणन जरूरी होगा. पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय ने कहा कि इसका उद्देश्य पात्र परिवारों

0: ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్తే.
1: నమస్తే.
0: మరి ఈరోజు ఎవరు ఎవరు ఏ మెసేజెస్ పంపించారు మన కార్యక్రమాల మీద చూద్దాం. ముందుగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. గత 3 వారాలుగా పునః ప్రసారాలైన డాక్టర్ పోలేపద్ది రాధాకృష్ణమూర్తి గారి సూక్తి సుధలు విశిష్టంగా ఉన్నాయి. డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి గారి విఘ్న వినాయకం భజే, ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారి బోయి భీమన్న సాహిత్యం, శ్రీమతి

0: పింగళి భాగ్యలక్ష్మి గారి చిన్నారుల భవితకు బంగారు బాట ఇత్యాది పునః ప్రసార ప్రసంగాలు బాగున్నాయండి. పునః ప్రసార కార్యక్రమాలతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నడుస్తున్నట్లుగా ఉందండి. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. ఈ మెసేజ్ని పంపించారు డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తీక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి ఈ సందేశాన్ని అయితే పంపించారు. మరి తర్వాత ఎవరు పంపించారో చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి సంచాలకులకు నమస్కారాలు అన్న. నమస్తే అండి. తర్వాత ఏం చెప్పారో చూడండి. ఇది
1: అలాగే సరస వినోదిని సమస్యాపూర్ణం సమర్పణ కవి పండితులు అంటూ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ చాలా చక్కటి కార్యక్రమం అందించినందుకు ధన్యవాదాలు అంటూ, అలాగే ఈరోజు ఉదయం 7:55 వినిపించిన కొత్త చిగురు తొడిగిందంట ఆమని అన్న ఈ మాసపు పాట చాలా చాలా అద్భుతంగా పాడారు గాయని ప్రసన్న లక్ష్మి గారికి, అలాగే రచించిన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామంటున్నారు. అలాగే దయచేసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఉభయ కుసులో పరిలో మా ఉత్తరాలు చదువుతున్నారు కానీ పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం లేదు, ఎందుకంటే కల్పలత కార్యక్రమం ఒక ఆదివారం మాత్రమే 1 గంట పాటు వినిపిస్తున్నారు కానీ అన్ని ఆకాశవాణి కేంద్రాలలో ఉత్తరాల పాటలు 1 గంటకు పైన వినిపిస్తున్నారు. మన కేంద్రంలో మాత్రం ఉత్తరాల పాటలకు చిన్న చూపు చూస్తున్నారు. దయచేసి కల్పలత ఉత్తరాల ద్వారా శ్రోతల కోరిన పాటలు ప్రతిరోజు 1 గంట పాటు వినిపించండి. నేను 50 సంవత్సరాల నుండి ఆకాశవాణి కార్యక్రమాలపై ఉత్తరాలు రాస్తూ, అలాగే ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమాలకు కూడా వ్రాస్తూ ఉంటాను. దయచేసి మాలాంటి పాత శ్రోతలను దూరం చేసుకోకండి. ఇట్టి విషయము అసిస్టెంట్ డైరెక్టర్ ప్రోగ్రామ్స్ గారికి దయచేసి తెలియజేయగలరని కోరడమైనది అంటూ రేడియో శ్రోత నాగనాథ్ గుప్తా, న్యూ ఎన్జిఓస్ కాలనీ, నిజామాబాద్ వారు తెలియజేస్తున్నారు.
0: ఓకే అండి, మరి ఈ సందేశం ఎవరు పంపించారో చూద్దాం. ఆకాశవాణి ఉభయకుశలో పరిచదువుతున్న నిర్వాహకులకు నా ప్రణామాలు అంటున్నారు. నమస్తే అండి. ప్రతినిత్యం నిత్య నూతనంగా అలరిస్తున్న కార్యక్రమాలు బాగుంటున్నాయి. అందులో ఉదయం 9 గంటలకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మమ్మల్ని భక్తి పారవస్యంలో ఉంచుతున్నాయి. మహా పరమానందం పొందుతున్నాం. వినిపిస్తున్న ఆకాశవాణి కేంద్రాలకి ప్రత్యేక ధన్యవాదాలు, ప్రేమతో కుసుమాంజులను తెలియజేస్తున్నాను అంటూ రాస్తున్నారు దోనాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. అలాగే సూక్తి సుధలో మంచి విలువైన సమాచారం అందిస్తున్నారు, బాగుంటుంది. అలాగే భక్తి రంజన్లో ప్రతినిత్యం మంచి భక్తి గీతాలు విని తరిస్తున్నాను, అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక చిత్రతరంగిణిలో మంచి పాటలు వేస్తున్నారు, ధన్యవాదాలు అంటూ కూడా ఈ సందేశాన్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: ఇక తర్వాత శ్రోత కోనసీమ జిల్లా అమలాపురం నుండి పేరూరి రామచంద్రరావు, లలిత కుమారి, సిరి, సహస్ర, ఉభయ కుశలోపరికి స్వాగతం, సుస్వాగతం, నమస్తే. శ్రోతలకు శుభాకాంక్షలు. అన్ని కార్యక్రమాలు సంతృప్తికరంగా ఉన్నాయి. కర్ణాటక సంగీత కార్యక్రమంలో సుగంధ కాలమేఘం గారి గాత్రం మమ్మల్ని పరవశింపజేసింది. తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసారం ఎంతగానో ఆనందింపజేసింది. ఉభయ కుశలోపరి కార్యక్రమం చాలా బాగుండేది కానీ ఈ మధ్య సందేశాలు చాలా చాలా కంగారుగా చదివేస్తున్నారు. హంసనాదం అని రాస్తే హంసధ్వని రాగం అని చదివారు. క్రితం వారం విన్నవాళ్లు ఇంకోలా అర్థం చేసుకుంటారు కదండి. పైగా సీనియర్లే చదువుతున్నారు, సందేశాలు తక్కువగా వచ్చినవి అంటున్నారు. ఎలా అర్థం చేసుకోవాలో మరి, ఏమైనప్పటికీ ధన్యవాదాలు అంటూ పేరూరి రామచంద్రరావు గారు అమలాపురం నుంచి రాస్తున్నారు.
0: ఓకే అండి, మరి ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజు, సక్కుబాయ్, సోనిక, హరికిషన్, లక్ష్మీవర్మ, లడ్డూబాబు, మూసాపేట నరేష్ ఇంకా వారి గ్రామ ప్రజలంతా రాస్తున్నారు. 18వ తేదీ 3:00 టీన్ టైంలో హిందీ సినిమా పాటలు విన్నాం, చాలా బాగున్నాయి. కానీ ఆ కార్యక్రమం సాధారణ రేడియో సెట్లో కాకుండా యాప్లోనే ప్రసారం చేస్తున్నారు అంటున్నారు. మాలాంటి దూర ప్రాంత శ్రోతలు రేడియో సెట్ వినడానికి అనుకూలంగా ఉంటుంది. మీరు సాధారణ రేడియో సెట్లో ప్రసారం చేయకపోతే హైదరాబాద్, కడప, విశాఖపట్నం కేంద్రంల మాదిరిగా 3:00 ప్రసారాలు సమాప్తం చేయండి ప్లీజ్ అంటూ ఒక సూచన అయితే చేశారు. మరి మీ సూచన గమనించామండి. అంటే వేవ్స్ ఓటీటీ యాప్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, ఈ 2 యాప్స్లో మీరు మా కార్యక్రమాల్ని వినొచ్చు.

0: ఇక ఈ సందేశం ఎవరు పంపించారంటే, మాకు మీ కార్యక్రమాలు రావడం లేదు మేడం అంటూ యాడికి నుంచి రంగం వెంకట స్వామి రాస్తున్నారు. అదేనండి, వేవ్స్ ఓటీటీ యాప్, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, ఈ రెండు యాప్స్లో మన కార్యక్రమాలు అయితే వస్తూ ఉంటాయి. ఇక ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ఈరోజు ఉదయం కార్యక్రమంలో శ్రోతలు, ఇది అర్థం కావట్లేదండి, ఒకసారి అది సరిగ్గా టైప్ చేసి పంపించిన అక్షరాలన్నీ కలిసిపోయినాయి. రాసింది ఎవరు అని అంటే రఘు, నాగలక్ష్మి, లలిత, వైష్ణవి పాలకుల నుంచి. నాకు మెసేజ్ అయితే సరిగ్గా అర్థం కావట్లేదు, అది క్లియర్గా వర్డ్స్ అన్ని కొంచెం డివైడ్ చేసి పంపించండి. తర్వాత ఉభయ కుశలపరి కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మేం పంపిస్తున్న మెసేజ్లు మీరు చదవడం లేదు, ఎందువలన? మేం ప్రతిరోజు రేడియో కార్యక్రమాలు మిస్ అవ్వకుండా వింటూనే ఉంటాం, ధూళిపాళ నుంచి మా కుటుంబ సభ్యులు అంటూ రాస్తున్నారు. అలాగే పసిడి పంటల కార్యక్రమాన్ని పునః ప్రసారం చేయండి అని కూడా కోరుతున్నారు. చదువుతున్నామండి, మీ మెసేజ్ని ఏది కూడా మిస్ కాకుండా చదువుతూనే ఉన్నాము. మీరు వింటూ ఉండండి మా కార్యక్రమాల మీద.
1: ఇక తర్వాత శ్రోత పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు రాస్తున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరి నిర్వాహకులకు మా నమస్కారం, ధన్యవాదాలు. నేడు ప్రచారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు బాగుంటుంది ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంటుంది, చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే యువలయ సమయం పెంచి గంటసేపు ప్రసారం చేస్తే బాగుంటుంది అని మా మనవి.
0: ఓకే అండి అప్పలరాజు గారు, మరి ఈ సందేశం అర్పించారు చూద్దాం. ప్రతిరోజు సాయంత్రం యువలయ చాలా బాగుంటుంది, అయితే పాటలు ఎక్కువ వేస్తున్నారు, ప్రశ్నలు తక్కువగా అడుగుతున్నారు. కనీసం పాట సగం వినిపించి ప్రశ్నలు ఎక్కువ వేయగలరు అని కోరుతున్నారు. మాకు మీరు అరగంట టైం ఇస్తున్నారు కదా, అది సరిపోవడం లేదు, ఇలా చేస్తే ఎక్కువ ప్రశ్నలు వేయవచ్చు, పాటలు తగ్గిస్తే గమనించగలరు అంటూ రాస్తున్నారు దోనాల బాలాజీ రేణుక, హైదరాబాద్ వనస్థలిపురం నుంచి మళ్ళీ ఈ మెసేజ్ని అయితే పంపించారు. తర్వాత ఇంకెవరు పంపించారో చూద్దాం.
1: ఇక ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలు. గత వారం ఉభయ కుశలోపరి కార్యక్రమం చాలా బాగుంది, కానీ సమయం సరిపోవడం లేదు. దయచేసి 12:40 కూడా ఉభయ కుశలోపరి కార్యక్రమం నిర్వహించండి అంటూ రాస్తున్నారు. అలాగే గురువారం ఉదయం 7:30 ఉదయరేఖలు కార్యక్రమంలో మిమిక్రీ కళాకారుడు శ్రీ నేరేళ్ల వేణుమాధవ్ గారితో పరిచయం చాలా బాగుంది, విని సంతోషించాం అన్నారు. అలాగే శుక్రవారం ఉదయం 7:30 ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రధానమంత్రి దీన్ దయాళ అంత్యోదయ యోజన పథకం వివరాలు చాలా బాగున్నాయి అని అంటూ రాస్తున్నారు. అలాగే మధ్యాహ్నం 1:10 పసిడి పంటలు సంభాషణ పునఃప్రసారం చేయండి అంటూ రాస్తున్నారు. ఇక 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో విశేషాలు, కార్యక్రమం చాలా విషయాలు తెలియజేశారు. రాత్రి 7:15 పంట సీమలు కార్యక్రమంలో వరి పంట యాజమాన్య పద్ధతులు, పురుగులు, తెగుళ్ల నివారణ చర్యల గురించి చాలా చక్కగా వివరించారు. దయచేసి పునఃప్రసారం చేయండి. ప్రస్తుతం సాగులో ఉన్న వరి సాగు చేస్తున్న రైతులకు ఎంతో మేలు చేస్తుంది, దయచేసి పునఃప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. అలాగే శనివారం ఉదయం ఉదయరేఖలు కార్యక్రమంలో శతక పద్య సౌరభం మారన్న కవి రచించిన భాస్కర కార్యక్రమం చివుకుల సుందరరామ శర్మ గారు, అనంతరం బోయి భీమన్న జయంతి సందర్భంగా గుజ్జర్లమూడి కృపాచారి గారు చాలా చక్కగా వివరించారు, వారికి ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. అలాగే మధ్యాహ్నం 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో జయసుధ గారి స్వీయ కవితలు, అనంతరం నడక వల్ల కలిగే ఉపయోగాల గురించి విశేషాలు, కార్యక్రమం చాలా బాగుంది, ఎలా నడవాలి అనే విషయం మీద చక్కటి అవగాహన కల్పించారు, చక్కటి కార్యక్రమం అందించినందుకు ధన్యవాదాలు అంటున్నారు. అలాగే లలిత గీతాలు చాలా బాగున్నాయి, కానీ పాడిన వారు పేర్లు చెప్పడం లేదు, దయచేసి పేర్లు తెలుపగలరంటూ మధ్యాహ్నం 3:00 టీన్ టైంలో హిందీ పాటలు చాలా బాగున్నాయి, 4:00 యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది, కాకపోతే చివరి నిమిషం వరకు కార్యక్రమం వినిపించండి, 9 నిమిషాలు ఉన్న 2 పాటలు వినిపించారు. అలా ఇంకో ప్రశ్న అడిగితే బాగుండేది, దయచేసి గమనించగలరు అంటూ రాస్తున్నారు. జువలయ కార్యక్రమానికి మంచి ఆదరణ స్పందన లభించింది, దయచేసి కార్యక్రమం గంట సమయం పెంచండి, ఒక్కో రోజు సంస్కృత పాఠం, హిందీ పాఠం, రంగస్థలి, జానపద గీతాలు, భజనావళి చాలా బాగున్నాయి, ధన్యవాదాలు అంటున్నా రాస్తున్నారు. అలాగే సోమవారం నుంచి శుక్రవారం రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం చాలా బాగుంది, ఈ రోజు ఉదయం వింత వింత రూపాలతో మారింది మా దేశం, భారతదేశం, దేశభక్తి గీతం చాలా బాగుంది కానీ పాడిన వారి పేరు తెలుపలేదు, ఈ రోజు ఉదయం భక్తిరంజనిలో సూర్య భగవానుడి భక్తి గీతాలు చాలా బాగున్నాయి, ఈ రోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో సరస వినోదిని సమస్యాపూరణం విని తరించాము, శాంతి గురించి పురాణాలు పంపిన కవులకు ధన్యవాదాలు, అనంతరం యానీ బీసెంట్ గురించి చాలా చక్కగా వివరించారు, వారికి ధన్యవాదాలు, భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన అని యానీ బీసెంట్ గారి గురించి చాలా చక్కగా వివరించారు, వారికి ధన్యవాదాలు. ఆ తరువాత వినిపించిన ఆసలు లలిత గీతం చాలా బాగుంది అంటూ రాస్తున్నారు. ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందట, ఆమెని పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే గీతం ఈ మాసపు పాట, అద్భుతమైన పాట. ఈరోజు రాబోయే అతిథి వాట్సాప్ పాటలు కార్యక్రమంలో ప్రతిరోజు ఒకే అతిథిని పిలుస్తారా, ఇలా ఎన్ని రోజులు వినిపిస్తారు, కొంతమంది పేర్లు ప్రతిరోజు వింటున్నాము, రాబోయే అతిథి పేరు మార్చి రోజు వినిపించిన వారివే వినిపించండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, కట్ల వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
0: ఓకే అండి, మరి తర్వాత సందేశం ఎవరు పంపించారంటే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రాస్తున్నారు, మీరు ప్రతిరోజు ఉదయం ప్రసారం చేస్తున్న భక్తిరంజని చాలా బాగుంటుంది, అలాగే మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల వేణుమాధవ్ గారితో పరిచయ కార్యక్రమం చాలా బాగుంది అంటూ రాస్తున్నారు. ఇక తర్వాత విజయవాడ కేంద్రం వారికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు, శుభ మధ్యాహ్నం అండి. ఉభయ కుశలోపరికి అభినందనలు. 19వ తేదీ శనివారం ఉదయరేఖలు కార్యక్రమంలో శ్రీ బోయి భీమన్న జయంతి సందర్భంగా భీమన్న గారి జీవిత విశేషాలు, అవార్డులను, వారి జీవితంలో రాసిన గ్రంథాలను చాలా చక్కగా ఈ అంశాలన్నిటి గురించి చాలా చక్కగా వివరించారు శ్రీ గుజ్జల్లమూడి కృపాచార్య గారు, వారికి మా అభినందనలు అంటూ రాస్తున్నారు. అలాగే 20వ తేదీ ఆదివారం సూక్తి సుధలో బైబిల్ సూక్తులు చాలా చక్కగా వినిపించారు శ్రీ పి జనప్రియ గారు, వారికి మా అభినందనలు అంటున్నారు. అలాగే భక్తిరంజన్లో సూర్యస్తుతి విన్నాం, నచ్చింది, ప్రసారం చేస్తున్న విజయవాడ కేంద్రం వారికి మా అభినందనలు అంటూ రాస్తున్నారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, ఋషి రగేశ్వరరెడ్డి, సావిత్రి ఇంకా వారి కుటుంబ సభ్యులు.
1: ఇక తర్వాత ఆకాశవాణి వారికి నమస్కారములు, మన కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి, తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రతి విని ఆనందంలో ఉన్నాము, కల్పలత ఉత్తరాలు పాటలు ప్రతిరోజు వినిపించండి, సరస వినోదిని కార్యక్రమం ఈ రోజు చాలా బాగుంది, టీన్ టైంలో హిందీ పాటలు, యువలయాక్వేజ్ కార్యక్రమం చాలా బాగుంది. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన, రావుయ్య అతిథి వాట్సాప్ పాటలు చాలా బాగున్నాయి కానీ రోజు పేర్లు కొంతమంది వస్తున్నాయి
0: అనే అండి. చంద్రపూర్ నుంచి రాస్తున్నారు కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన. ఓకే అండి, మరి నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి వీరంతా ఏం రాస్తున్నారంటే 20వ తేదీ ఉదయం 6:10 భక్తిరంజన్లో భక్తి గీతాలు చాలా బాగున్నాయంటూ సింపుల్గా ఒక లైన్లో మెసేజ్ని పంపించారు. తర్వాత
1: ఇక పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి, ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్కారములు, ప్రతిరోజు వచ్చే యువలయాకి సమయం ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటాము, ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు.
0: ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత కార్యక్రమ సమర్పకులకు, సహస్రోతలకు నమస్తే అంటూ రాస్తున్నారు జేరుబొత్తుల బుచ్చయ్య అండ్ కుటుంబ సభ్యులు, హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి. ఇక ఈరోజు ఉదయం ప్రసారమైన సరస్ వినోదిని సమస్య పూరణం చాలా బాగుంది, ఇందులో కవులు పంపిన పూరణలు పైడిపాటి ఉమానంద శర్మగారు చక్కగా చదివారు, పూరణలు పంపిన కవులకు పైడిపాటి ఉమానంద శర్మగారికి నా ధన్యవాదాలు అంటున్నారు. కార్యక్రమాలపై ఉత్తరాల ద్వారా అభిప్రాయాలు రాస్తుంటే మీరు చదవటం లేదు ఎందుచేత, వివరణ ఇస్తారా అని అడుగుతున్నారు. లేదండి, మీరు ఉత్తరాలు రాస్తే ఖచ్చితంగా మేమైతే చదువుతాము, మీరు రాస్తూ ఉండండి. యువాణి కార్యక్రమం హైలైట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ప్రసారం చేస్తున్న లలిత గేయాలు, జానపద గేయాలు చాలా చాలా బాగున్నాయి. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాస్తున్నారు.
1: ఇక పద్మభూషణ్ మరియు అధ్యాపకులు మరియు పాలేరు వంటి అభ్యుదయ నాటకాలతో ప్రజలను జాగృతం చేసిన శ్రీ బోయి భీమన్న గారి జీవిత విశేషాల గురించి శ్రీ గుజ్జర్లమూడి కృపాచారి గారి పరిశోధనాత్మకమైన ప్రసంగం చాలా బాగుంది. 20వ తారీఖు అంటే ఈరోజే ప్రచారమైన ప్రముఖ భారతదేశ స్వాతంత్ర సమరయోధురాలు డాక్టర్ యానీ బీసెంట్ గారి జీవిత విశేషాలు, శ్రీమతి చల్లపల్లి స్వరూపారాణి గారి ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది అంటూ
0: రాస్తున్నది.
1: నమస్కారములతో భవదీయ సర్వీసెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి.
0: ఓకే అండి, తర్వాత ఈ సందేశాన్ని ఎవరు పంపించారంటే ఆకాశవాణి విజయవాడ కేంద్ర సంచాలకులకు నమస్తే అంటున్నాను. నమస్తే అండి. 14వ తేదీ సోమవారం ఉదయం ప్రసారమైన సూక్తి సుధలో అంతరాత్మ గురించి చక్కటి విషయాలు మాకు తెలియచేసిన శ్రీ శంకర శర్మ గారికి మా నమస్తే అని అంటున్నారు. భక్తి రంజని కార్యక్రమంలో వినాయక భక్తి గీతాలు విని తరించాం. అలాగే కార్మికుల కార్యక్రమంలో కార్మికులు మానసిక ఒత్తిడి కారణాలు నివారణ మార్గాల గురించి డాక్టర్ శ్రీపి వినయ్ కుమార్ గారి ప్రసంగం ఎంతో విలువైనదిగా ఉంది అని అంటూ రాస్తున్నారు. అలాగే సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన వినిపించిన రంగస్థల పద్యాలు మా వీణులు విందు చేశాయి, కళాకారులకు మా కళాభివందనాలు అందజేసుకుంటున్నాం అంటూ రాస్తున్నారు రఘువీర్ సింగ్ సుగ్నాబాయి రాధామున్న ఏలూరు నుంచి. అలాగే 15వ తేదీ మంగళవారం ఉదయం ప్రసారమైన సూక్తి సుధలో లలిత జ్యోతిర్మయి గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి మా నమస్కారాలు అందించండి అంటూ రాస్తున్నారు. అలాగే జాతీయ పోషక మాసోత్సవాలు జరుపుకున్న సందర్భంగా సమతుల్య ఆహారం అంటే ఏంటో, ఆహారాన్ని ఏ నిష్పత్తిలో ఏ వయసుల వారు తీసుకోవాలో ఇలాంటి విషయాలు తెలియజేసిన నిర్వాహకులకు పరిచయం చేసిన శ్రీ చుండూరు మాణిక్యరావు గారికి మా ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. అలాగే కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ గాత్ర సంగీతం మా వినుల విందు చేసింది, కార్యక్రమంలో చక్కటి కీర్తనలు ఎన్నుకున్నారు, కళాకారుని పేరు వినలేకపోయాం. మధ్యాహ్నం జీవన్ లహరిలో సంగీత కళాకారుడు శ్రీ కేవి బ్రహ్మానందం గారితో వెంకటేశ్వర్లు గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉంది. వారు జీవిత విశేషాలు అందిస్తూ సంగీతం ఎవరెవరి వద్ద నేర్చుకున్నారో చాలా వివరంగా తెలియచేశారు, ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు రఘుబీర్ సింగ్ సుగ్నాభాయి రాధామున్న ఏలూరు నుంచి. ఇది ఈరోజు ఉభయ కుశల పరి కార్యక్రమంలో శ్రోతలు తెలిపిన అభిప్రాయాల మాలిక.

0: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. తర్వాత కార్యక్రమం 20వ ఆసియా క్రీడలు 2026 పీరియాడిక్ అప్డేట్స్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: రోజ్ సుబహ సవేరే 7 to 9 కి ములాకాత్, థోడీ గప్షప్, థోడీ కామ్ కి బాత్. रेनबो की सौगात, हर रोज जुड़िए हमारे साथ. गुड मॉर्निंग दिल्ली एनसीआर, ऑलवेज वेयर एवर यू.
2: Well, listeners, it's time for the Asian Games 2026 update. Please stay tuned.
3: Asian Games 2026, Aichi Nagoya.
4: नमस्कार. 20वें एशियाई खेलों की ताजा अपडेट के साथ एक बार फिर मैं हूं कविता.
5: एंड आई एम दरपंती किया.
4: आईची नागोया से भारत के लिए अच्छी खबर आ रही है, जहां भारत ने अब तक ऑफिशियली 2 मेडल शूटिंग में अर्जित कर लिए हैं. लेकिन हमने जैसा आपको दिन की पहली अपडेट में बताया था कि हमारी एमएमए खिलाड़ी सुचिका तारियाल ने भी कम से कम ब्रॉन्ज मेडल कंफर्म कर लिया है सेमीफाइनल में पहुंचकर.
5: Right, so let's take you first to the shooting range where India have confirmed 2 silver medals. The first one, like we told you in our last update, came in the women's 10-meter air rifle team event, where the trio of Sonam Maskar, Vidarsa Vinod and Elavanil Valiravan brought that silver medal to India. But out of these 3, 2 shooters also qualified for the individual event. They were Sonam Maskar and Elavanil. Sonam Maskar finished 6th. However, Elavanil was constantly in the gold medal position, only to slip up

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడువులో తామర
4: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

మీరు విన్న పాట హనుమాన్, ఈ చిత్రం నుండి గౌరాహరి గానం చేశారు. మరి తర్వాత వినబోయే పాట ఇస్మార్ట్ శంకర్, ఈ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి ఇంకా రమ్య బెహ్రా గానం చేసిన పాట వినబోతున్నారు.

కార్యక్రమముల తర్వాత కోర్ట్ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి ఇంకా సమీరా భరద్వాజ్ గానం చేశారు. గీతరచన పూర్ణాచారి, సంగీతం విజయ్ బుల్గానిన్.

0: You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now.
1: తర్వాత వినబోయే పాట సిద్ శ్రీరామ్ ఇంకా చిన్మయ శ్రీపాద ఆలపించిన శివ నిర్వాణ గీతం. చిత్రం ఖుషి, సంగీతం హేషం అబ్దుల్ వహాబ్.

కార్యక్రమంలో తర్వాత పెద్ది చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతాన్ని వినబోతున్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్.

నా పాటతో ఈనాటి చిత్రతరంగిణి ఫిలిం గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్య అంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు చిత్తూరు జిల్లాలో జరిగే హంద్రీనీవా జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వ్యర్థాల శుద్ధి పునర్వినియోగ ప్లాంట్లను సమర్థంగా వినియోగించి వ్యర్థాలను ఉపయోగకర వనరులుగా మార్చాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. గుండిసెట్టిపల్లి వద్ద హంద్రీనీవా జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేపు పాల్గొంటారు. కుప్పం నియోజకవర్గంలో సుమారు 289 కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభించడంతో పాటు 38 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం లబ్దిదారులతో ముఖాముఖి మాట్లాడతారు. కుప్పం కొత్తపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దాదర్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్కు కుప్పం రైల్వే స్టేషన్లో అదనపు హాల్ట్ను ప్రారంభిస్తారు. పర్యటనలో 2వ రోజు మంగళవారం ఉదయం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన 9,000 కోట్ల రూపాయల విలువైన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద చేపట్టే పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రానికి తిరిగి అమరావతి చేరుకుంటారు.

0: జీవన విధానంగా మార్చుకుందామని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చెత్తను ఉత్పత్తి చేసే చోటే తడి పొడి చెత్తగా వేరుచేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలని ప్రపంచ పరిశుభ్రతా దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి ఉమ్మడి బాధ్యత అనే విషయాన్ని పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా స్ఫూర్తికి ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు. స్వచ్ఛరథం వంటి కార్యక్రమాల ద్వారా పునర్వినియోగం చేయగల వ్యర్థాలకు విలువ కల్పించేలా ప్రజలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఇప్పటికే 1,30,00,000 కిలోల పొడి చెత్తను సేకరించి 20,11,00,000 రూపాయల విలువను సమకూర్చారని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం అధికారులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు కేంద్ర మంత్రులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: నిన్న గరుడ సేవ జరిగింది. రాత్రి తిరుమలలో అద్భుతమైనటువంటి వర్షం రాత్రి రావడం జరిగింది. కాబట్టి మనకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని గానీ, తాగునీటి గానీ, ఇతర ఎన్వైరన్మెంట్ దృష్టిలో గానీ వర్షాలు అనేటువంటి పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సంవత్సరము చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వర్షాలు తగ్గాయి. దీన్ని పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామి కనుకరించి వర్షాలు కురిసే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రపంచంలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ముందుకెళ్లడం కోసము నరేంద్ర మోడీ గారిని కూడా పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను.
0: కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ మాట్లాడుతూ, దేశ ప్రజలకు సేవలందిస్తూ 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపే శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. వ్యర్థాల శుద్ది, పునర్వినియోగ ప్లాంట్లను సమర్థంగా వినియోగించి వ్యర్థాలను ఉపయోగకర వనరులుగా మార్చాలని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. కాపులుప్పాడ డంపింగ్ యార్డులోని బయోగ్యాస్ ప్లాంట్, నిర్మాణాల కూల్చివేత వ్యర్థాల శుద్ది ప్లాంట్ను మంత్రి అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఆయా ప్లాంట్ల సామర్థ్యం, వ్యర్థాల సేకరణ విధానం, శుద్ది ప్రక్రియ, ఉత్పత్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: మిగతా ప్లేసుల్లో కూడా ఈ మధ్య 6 ప్లాంట్ని శాంక్షన్ చేశాం. అవన్నీ కూడా వర్క్ స్టార్ట్ అయినాయి. రాబోయే 2 సంవత్సరాలు ఆ ప్లాంట్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ స్టార్ట్ అయితే ప్రతిరోజు వచ్చే 7,000 టన్నులు 6,500 టన్నులు ఈ ప్లాంట్ కి వెళ్లి అక్కడ బర్న్ అయ్యి పవర్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు విశాఖపట్నం తీసుకుంటే ఆ రోజు మనం డిజైన్ చేసిన ప్లాంట్ 1,200 టన్స్ పర్ డే తీసుకుంది. అయితే చుట్టుపక్కల ఉన్న అనేక మున్సిపాలిటీస్ నుంచి చిత్తడికి వస్తూ ఎక్సెస్ అయిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతూ మళ్ళీ మరొక 400 టన్ను
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్రా యోజన పీఎంఎంవై పథకం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2015లో ప్రారంభమైన ప్రధానమంత్రి ముద్రా యోజనను చిన్న వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో రూపొందించారు. సంప్రదాయ బ్యాంకింగ్ రుణాలకు దూరంగా ఉన్న చిరు వ్యాపారులకు హామీ లేకుండా రుణాలు అందించడం ద్వారా వ్యాపారాలను ప్రారంభించేందుకు, కొనసాగించేందుకు, విస్తరించేందుకు ఈ పథకం అవకాశం కల్పించింది. ముద్రా రుణాల్లో 68% మహిళలకు, 51% ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు అందినట్లు ప్రభుత్వం పేర్కొంది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం 2015-2018 మధ్య ముద్రా పథకం ద్వారా 1.12 కోట్ల నికర అదనపు ఉద్యోగాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ పథకం కేవలం వ్యాపారాల ఏర్పాటుకే కాకుండా ఉపాధి అవకాశాల కల్పనకు కూడా దోహదపడినట్లు వెల్లడైంది. ముద్రా పథకం పరిధిని మరింత విస్తరిస్తూ 2024లో రుణ పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచారు. ఇప్పటికే విజయవంతంగా వ్యాపారం నిర్వహిస్తున్న వారికి మరింత పెద్ద మొత్తంలో రుణాలు పొందేందుకు ఇది అవకాశాన్ని కల్పించింది. అణగారిన వర్గాలకు ఆర్థిక సహాయంగా ముద్రా యోజనను ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: ఉద్యమశీలతా హర్ భారతీయ సహజ బనానే ముద్రా యోజన కి బహుత్ బడి భూమిక హై. బినా గ్యారంటీ బ్యాంక్ లోన్ కి ఇస్ యోజనే మహిళా ఉద్యమియో మేరే దళిత్ పిఛడే ఆదివాసీ ఉద్యమియో కా ఏక్ బహుత్ బడా ఘర్ దేశ్ మే తయార్ కియా హై ఔర్ నయే నయే క్షేత్రో మే కియా హై, దూర్ సుదూర్ గావో మే కియా హై. ఇస్ యోజన కే తహత్ అభీ తక్ లగ్భగ్ 19 లాఖ్ కరోడ్ రూపాయే రుణ కే తౌర్ పర్ దియే గయే, 19 లాఖ్ కరోడ్ రూపాయే.
0: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించిన ఆమె రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల పంపిణీ వివరాలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, మౌలిక వస్తువులను పరిశీలించి వాటిని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 24న ముగియనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25 నుంచి కొత్తగా ఎన్నికైన సభ్యులు బాధ్యతలు స్వీకరించే వరకు లేదా గరిష్టంగా 6 నెలల పాటు ప్రత్యేక అధికారులు జిల్లా ప్రజాపరిషత్ల అధికారాలను, విధులను నిర్వహించనున్నారు. అదేవిధంగా మండల పరిషత్ల పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 23వ తేదీతో ముగియనుండటంతో ప్రత్యేక అధికారులను నియమించే బాధ్యతను ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. జిల్లా డివిజన్ స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని ఆదేశించింది. ఇంజనీరింగ్ అధికారులను మాత్రం ప్రత్యేక అధికారులుగా నియమించరాదని సూచించింది. రింగు రోడ్డు నిర్మాణం పూర్తయితే నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె రింగు రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించిన ఆయన అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. రింగు రోడ్డు నిర్మాణ పనులు ఇప్పటికే దాదాపు 80% పూర్తయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. 56 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 10.68 కిలోమీటర్ల పొడవున ఈ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు చిత్తూరు జిల్లాలో జరిగే హంద్రీనీవ జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వ్యర్థాల శుద్ది, పునర్వినియోగ ప్లాంట్లను సమర్థంగా వినియోగించి వ్యర్థాలను ఉపయోగకర వనరులుగా మార్చాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 20వ ఆసియా క్రీడలు 2026 పీరియాడిక్ అప్డేట్స్ ఇప్పుడు వింటారు.
5: Chandi hi Chandi, namaskar, main hu Kavita.
6: And I am Darpan Tikiya. Yes, it's been a day of dominance for Team India across sports. We have had some good news coming in all the way from Japan, from each and every nook and corner, from the cricket field, from the hockey stadium, from the shooting range, from the MMA arena. We told you in our earlier updates that 2 medals have been confirmed and another medal is almost confirmed because in MMA, Suchika Tarial has made it to the semi-final, so 1 medal is confirmed there, and of course 2 are currently reflecting on the medals table because in the women's 10 meter air rifle, we are talking about shooting, there the trio of Ella Valin, Valarivan, Sonam Maskar and Vidarsha Vinod confirmed a silver medal in the team event, and then in the individual contest, Ella Vanil, Valarivan once again clinched another silver medal. So these 2 medals are confirmed, plus another one in MMA is confirmed. Another one is coming in cricket. So it has been indeed a day of dominance.
5: जहां डोमिनेंस की बात हो रही है वहां पर हम बात करेंगे यहां पर हॉकी की, जहां शुरुआत हुई है धमाके के साथ. जी हां, भारतीय महिला खिलाड़ियों ने उज्बेकिस्तान को एक तरफा मुकाबले में 19-0 से करारी शिकस्त दे दी. दूसरी तरफ पुरुषों ने भी इंडोनेशिया को पूरी तरह बैकफुट पर रखते हुए मैच 13-1 से अपने नाम करके जीत के साथ एक शानदार आगाज किया। मैच में अच्छी बात ये रही कि पूरी ही टीम का योगदान देखने को मिला, जहां 8 अलग अलग

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడువులో తామర
4: సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer,

0: Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period, 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026. Issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
1: ఈనాటి వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ముందుగా రోబో కథానిక వింటారు. సమర్పణ శ్రీమతి గోవిందరాజు మాధురి.
2: గత 10 రోజుల్లో 3 సార్లు నా సెల్ ఫోన్కి మెసేజ్లు వచ్చాయి. మామూలు మెసేజ్లైతే పట్టించుకోకుండా వదిలేసేదాన్ని, కానీ వచ్చింది బ్యాంకు నుంచి. మీకు దగ్గరగా ఉన్న బ్యాంకు బ్రాంచ్లో మీ కేవైసీ ఖాతాదారుడు గురించి తెలుసుకోవటం, అప్డేట్ చేసుకోండి అన్నది దాని సారాంశం. మా వారు ఊళ్ళో కూడా లేరు. ఏమైనా ఇన్నిసార్లు వచ్చిందంటే ఈ రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన విషయం. అంతా డిజిటల్ యుగం, ఆటోమేషన్లు, ఆన్లైన్లతో జీవితాలు ముడిపడిపోయాయి. సైబర్ క్రైమ్లు ఎక్కువవుతున్నాయి. ఉన్న డబ్బుని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే బ్యాంకుకి వెళ్ళి ఆఫీసర్తో మొదట నా కేవైసీ, తర్వాత మిగతావన్నీ, నా డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంటు, మొబైల్ బ్యాంకింగ్ విషయాలు కూడా అన్నీ అడిగి తెలుసుకోవాలనుకున్నాను. ఆహా, ఎన్ని రోజులైంది నేను బ్యాంకుకి వెళ్ళి అనిపించింది. రోజులు కాదు, సంవత్సరాలు అనవచ్చు. ఎప్పుడైతే అన్ని ఆన్లైన్ పేమెంట్లు వాడుకలు వచ్చాయో అప్పుడే ఇంటి నుంచే మొబైల్లో పేమెంట్లు. నెలలో మొదటి వారంలో చేసి చేసి 70 ఏళ్ళు వస్తున్న మా వారికి చేతులు నొప్పి పుట్టడం మొదలైంది అంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. ఏదైనా అర్జెంటు పని ఉంటే ఆయన బ్యాంకుకి వెళ్ళి వచ్చేవారు. ఇలా నాలో నేను అనుకుంటూ ఆలోచించుకుంటూ బ్యాంకుకి చేరుకున్నాను. బ్యాంకులో అడుగు పెట్టగానే ఆశ్చర్యం వేసింది. ఎప్పుడూ రద్దీగా ఉండే బ్యాంకులో కస్టమర్లు ఎక్కువ మంది లేరు. నాకు తెలిసిన మేడంని, ఆఫీసర్ గారిని ఫలానా పని మీద కలవాలి, చాలా సందేహాలు ఉన్నాయని చెప్పాను. ఆఫీసరు బ్యాంకు పని మీద వేరే బ్రాంచ్కి వెళ్ళారు, కూర్చోండి వస్తారు అని చెప్పింది. ఏమైనా సరే అన్ని సందేహాలు తీర్చుకొని వెళ్లాలని నేను అక్కడే కుర్చీలో కూర్చున్నాను. బ్యాంకులో చోటు చేసుకున్న కొన్ని మార్పులు, డిజిటల్ ప్లాట్ఫామ్లు, టెక్నాలజీతో ఆటోమేషన్లు వచ్చాయి. కొంతమంది మిషన్ల దగ్గర పాస్బుక్ అప్డేట్, క్యాష్, చెక్బుక్లు డిపాజిట్ చేస్తున్నారు. భవిష్యత్తులో రోబో కూడా ఈ రంగంలోకి వస్తే, అసలే టెక్నాలజీ తెలియని నేను బ్యాంకుకి వెళ్తే కృత్రిమ మేధకి మానవ తెలివితేటలు జోడించిన రోబోని ఎలా సంభాళించాలో అనే సరదా చిలిపి ఆలోచన చేసిన వెంటనే ఒక ఆధునిక బ్యాంకు, అందులో ఒక రోబో నా కళ్ళ ముందర కదిలాడాయి. ఈ విధంగా ఆధునిక బ్యాంకు లోపలికి అడుగుపెట్టిన నేను అచ్చెరువు చెందాను. ఏసీ హాలు, అందులో ఒకవైపు వరుసగా 4-5 మిషన్లు ఉన్నాయి. ఒకతను ఏదో చేస్తున్నాడు మిషన్ దగ్గర. నాకు బ్యాంకు సిబ్బంది ఎవ్వరూ కంటికి కనబడలేదు. ఒకసారి యగాదిగా చూశాను. బ్యాంకు పేరున్న బోర్డు కరెక్ట్గానే ఉంది. ఒక మూల మాత్రం క్యాబిన్ కనబడింది, అందులో మనిషి లేడు. ఏమిటబ్బా, కొంప తీసి నేను మొత్తం ఆటోమేషన్ అయిన బ్రాంచ్కి వచ్చానా అని నాకు బల్బు వెలగటానికి క్షణం పట్టింది. ఒక రోబో నా దగ్గరకు వచ్చి, గుడ్ మార్నింగ్, నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని అడిగింది. అమ్మో, ఈ మధ్య అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మానవ తెలివితేటలు జోడించి రోబోలు వస్తున్నాయని విన్నాను. మొదటిసారి నేను చూడటం చాలా నచ్చింది, కానీ ఎలా దీన్ని వాడాలో తెలియక అలాగే దాని వంక చూశాను. మళ్ళీ, గుడ్ మార్నింగ్, నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని అడిగింది. నేను మీ ఆఫీసర్ ఎక్కడా అని అడుగుదామనుకునే లోపలే ఒక అతను లోపలికి రావటం. రోబో అతని దగ్గరికి వెళ్ళి, గుడ్ మార్నింగ్, నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అనగానే అతను ఒక చెక్కు, క్యాష్ చూపించి డిపాజిట్ చేయాలనగానే, అది మిషన్ నెంబర్ 5 దగ్గరికి వెళ్ళండి అని చెప్పి దాని స్థానంలో నుంచుంది. ఇది చూసి నాకు మాట రాక నిదానంగా క్షణం కూర్చొని ఆలోచిద్దామనిపించింది. ఆ రోబో పక్కనే ఒక టేబుల్, కుర్చీ వేసున్న చోటుకి వెళ్ళి దాని వంక చూస్తూ కూర్చున్న నాకు ఒక చిలిపి ఆలోచన కలిగింది. అసలు ఈ బ్యాంకు బ్రాంచ్ పూర్తిగా ఆటోమేషన్ చేశారు. అలా మిషన్లు చూసి వచ్చి నా కేవైసీ గురించి ఈ రోబోని ప్రశ్నిద్దామనుకుని అలా మిషన్లు చూడటానికి లేచి చిలిపిగా దాంతో, వస్తావా, అలా చూసి వద్దాం, ఏ మిషన్లు దేనికో చెబుదువు కొంచెం అని లేచి అటువైపుకి వెళ్ళి నడిచాను. అది నా వెనకాలే రావటం, అని నేను నోరు తెరవటం నా వంతైంది. మొదటి మిషన్ దగ్గరికి చేరగానే ఏటీఎం, మొబైల్ సర్వీసెస్, రెండో దాని దగ్గర నీ ఖాతా వివరాలు, అకౌంట్ బ్యాలెన్స్ గురించి, క్యాష్ డిపాజిట్లు, పాస్బుక్ ప్రింటింగ్, ఆ తర్వాత FD, ఇంట్రెస్ట్, లాకర్ల గురించి, చివరిలో HR తో సంప్రదింపులు అని చెప్పి మళ్ళీ దాని యథాస్థానానికి వెళ్ళింది. అదిరిపోయి నేను రోబోతో, అబ్బో, నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితవే, నేను మాట్లాడే చిన్న సంభాషణ అర్థమవుతుంటే నేను సంతోషంగా ఈ బ్యాంకుతో నాకు ఎంత మంచి అనుబంధం ఉందో నీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ హాల్లోకి అడుగు.

0: పెట్టి ఈ పూర్తి ఆటోమేషన్ ఆఫీసు నిన్ను చూసి భయం వేసింది. మాకు ఎన్నో ఏళ్లుగా సహాయం చేసిన బ్యాంక్ మేనేజర్, ఆఫీసర్, సిబ్బంది ఇక్కడ ఎవ్వరూ లేకపోతే నేనెంత భావోద్వేగానికి గురయ్యానో తెలుసా? చెప్తాను వింటావా? నా కేవైసీ, నో యువర్ కస్టమర్, ఇలాగైనా తెలుసుకో అంటూ దాని వంక చూస్తూ మొదలు పెట్టాను నా ఆవేదన. బ్యాంకుతో ఉన్న నా ఏళ్లనాటి బంధం. కస్టమర్గా నువ్వు వచ్చి 10 నిమిషాలైంది, ఇంకొక 20 నిమిషాలు మాత్రమే కేటాయించగలను, తర్వాత నువ్వు నీ పని పూర్తి చేసుకుని వెళ్ళాలి అంది ఆ రోబో. అమ్మో, నీ తెలివితేటలు బంగారంగాను, ముందు విను అని చెప్పటం మొదలుపెట్టాను ఇలా. అప్పుడు ఆటోమేషన్ అవన్నీ రోజుల్లో బ్యాంకుల వ్యవస్థ నీకు తెలుసా? బ్యాంకులో పనిచేసే ప్రతి ఒక్కరూ ఖాతాదారుని ఎంత సాధారణంగా ఆహ్వానించేవాళ్ళు. నా చదువు ముగిశాక మా నాన్న నాకు నేర్పటానికి బ్యాంకుకెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసి రమ్మన్నాడు. బ్యాంకు వాళ్ళు డబ్బు డ్రా చేయటానికి విత్డ్రాయల్ ఫామ్ కావాలా, క్యాష్ డిపాజిట్ ఫామ్ కావాలా అని అడిగితే ఏమి చెప్పాలో తెలియక అలా నిల్చుండిపోయాను. సేవింగ్ అకౌంట్కి కరెంట్ అకౌంట్కి కూడా తేడా తెలియక ఏదో చెబితే వాళ్ళు రెండిటికి తేడా నాకు చాలా ఓపిగ్గా చెప్పారు. నాకంత వ్యాపారం చేసే డబ్బు లేదని తెలుసుకొని ఏదో మా నాన్న ఇచ్చిన డబ్బులు దాచుకోవటానికి వచ్చానని అర్థం చేసుకొని అన్నీ దగ్గరుండి నేర్పి అకౌంట్ ఓపెన్ చేసి పాస్బుక్ చేతిలో పెట్టి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమన్నారు. అంత జ్ఞానం తెప్పించిన ప్రదేశం లక్ష్మీ నివాసం. ఇది నా మొదల అనుభవం. అలా బ్యాంకులో పనిచేసే వాళ్ళతో మంచి బంధానికి పునాది పడింది. బ్యాంకులో కొత్త 5 రూపాయల కాయిన్ వచ్చినా, 10 రూపాయల నోటు వచ్చినా పక్కింట్లో ఉండే బ్యాంక్ ఆఫీసర్ గారితో మా పిల్లలు, అంకుల్ ప్లీజ్ మాకు తెచ్చివ్వండి అని బ్రతిమలాడేవారు. సాయంత్రం మా పిల్లలు వాళ్ళ పిల్లలతో కలిసి వాళ్ళ ఇంట్లో ఆయన కోసం ఎదురు చూస్తుండేవాళ్ళు. ఆయన రాగానే ఆ కొత్త కాయిన్ లేదా నోటును తీసుకొని ఆనందపడటం ఇంత అంత కాదు. మర్నాడు స్కూల్లో చూపించుకొని ఆ బ్యాంక్ ఆఫీసర్ అంకుల్ యొక్క గొప్పతనం మా కాలనీలో మారు మోగిపోయేటట్టు చెప్పేవారు. ఆత్మీయంగా ఉండేవాళ్ళం. ఇంతలో ఎవరో లోపలికి వచ్చినట్లున్నారు. రోబో వెళ్ళి, గుడ్ మార్నింగ్, నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని అడిగి ఏమైందో మళ్ళీ దాని యథాస్థానానికి వచ్చింది. నేను వెంటనే మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాను. ఇంకో సీక్రెట్ చెప్పనా, చెవిపడే అందామనుకున్నాను. గుర్తుకు వచ్చి నా గోడు వింటుంది అదే చాలనుకొని, ఇదిగో ఆ రోజుల్లో యువత చకచకా బ్యాంకు ఉద్యోగాలు తెచ్చుకునేవారు. అందుకే మధ్యతరగతి వాళ్ళు బ్యాంకు సంబంధం అంటే చాలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇదిగో ఇదే ఆఫీసు, ఇప్పుడు ఆటోమేషన్ సామాన్లతో నిండిపోయింది కానీ ఒకప్పుడు యువతతో కళకళలాడేది. అలా ఒక అమ్మాయితో నాకు పరిచయం పెరిగి తర్వాత మంచి స్నేహితులమయ్యి ఆ తర్వాత నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం చెప్తున్నా, ఆ అమ్మాయిని మా దూరపు బంధువులకిచ్చి పెళ్లి చేసి చుట్టాలమైపోయాం. అలా ఉండేవి మా అనురాగాలు, అనుబంధాలు. మధ్యలో నా ఫోన్ మోగింది. నా భావోద్వేగాల మధ్యలో ఫోన్ చేసిన వాళ్ళకి జవాబు ఇవ్వదలుచుకోలేదు. రోబో గుర్తు చేసిన టైం గురించి, ఈ రోబో టైం ఇవ్వకపోవటంతో మరో 2 తీయని జ్ఞాపకాలు మాత్రం చెప్పుకుంటాయి కానీ నా మనసు కుదుట పడేటట్లు లేదు. అందుకే చివరిగా అంటో చెప్పటం సాగించాను. చివరిగా, మా ఇంట్లో 3 తరాల వాళ్ళ డబ్బులు ఈ బ్యాంకులోనే ఉన్నాయి, అది ఎలా అనుకుంటున్నావా? మా అమ్మ వైపు పొలం అమ్మిన రోజుల్లో వచ్చిన డబ్బును బ్యాంకులో వేయాలనుకున్నప్పుడు విషయం తెలుసుకున్న మా దూరపు బంధువుకి ఈ బ్యాంకులో ఉన్న మేనేజర్ స్నేహితుడని, ఎటువంటి ఇబ్బంది ఉండదని పరిచయం చేస్తానని తీసుకొని వచ్చారు ఈ ఆఫీస్కి. మేనేజర్ క్యాబిన్ పెద్దది. మమ్మల్ని ఎంత గౌరవంగా చూసి అన్నీ చెప్పి FD వేసిన కాగితం మా చేతికిచ్చి సాగనంపారు. క్యాలెండర్ కూడా ఇచ్చారు. మా అమ్మ ఎంత ఆనందపడిందో, సొంత తమ్ముళ్లాగా చేశాడనుకుంది. బ్యాంకులో ఎవరో పెద్ద ఆఫీసరు ముంబై నుంచి వచ్చి డిపాజిటర్లకు మీటింగ్ పెడితే ముఖ్య డిపాజిటర్గా మిగతా వాళ్ళతో పాటు మీటింగ్లో కూర్చుంది మా అమ్మ. ఆవిడ మనసు ఉప్పొంగిపోయి ఇప్పటికీ చెప్పుకుంటుంది వాళ్ళందరి గురించి. తర్వాత బ్యాంకింగ్ సెక్టర్లో ఎన్నో మార్పులు, డిపాజిట్ల నుంచి మేము బ్యాంకులో ఎన్నో రకాల మేళాల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా చదువు కోసం, బంగారం కోసం లోన్ తీసుకునేవాళ్ళం. తీసుకున్న అప్పులు ఇచ్చిన సమయం లోపలే తీర్చుకుంటూ కారు మేళాలో కూడా కారు తీసుకున్నాం. బ్యాంకు మేళా అంటే ఒక పండుగ వాతావరణంగా కుటుంబాలు కలిసి మేళాకు వచ్చి అన్ని సంగతులు తెలుసుకునేవాళ్ళం. అటు బ్యాంకు సంస్థ, ఇటు ఖాతాదారులం అభివృద్ధి చెందేవారు. ఏమైందో ఏమో, ఈ రోబోలాహాలంతా తిరిగి వచ్చింది. ఆపుతాను తల్లి, ఇదొక్కటి విను అని చివరికి 3వ తరం వచ్చేసరికల్లా నాకు చెప్పాలన్న బాధగా ఉంది. మా పిల్లలు పెద్దవుతున్నప్పుడు చిన్నగా అన్ని రంగాల్లో మార్పులు, కంప్యూటర్లు వచ్చాయి, వాటి గురించి పై చదువుల కోసం అమెరికాలో చదవటానికి లోన్లు కూడా ఇక్కడే తీసుకున్నాం. ఇలా కంప్యూటర్లు రావటం, ఐటీ సెక్టర్ అభివృద్ధి, ఇంకా అందరి చూపు విదేశాల ఉద్యోగాలు ప్రయత్నాల్లో మొదలయ్యాయి. ఇంకా దూసుకెళ్తున్న డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టాం. సాంకేతికతకు జోడిస్తూ ముందుకు పోతున్న ప్రపంచంలో మొత్తం టెక్నాలజీతో ముడిపడటం మన అందరికీ జీవనశైలి మారిపోయింది. ఇప్పుడు ఈ బ్యాంకు ఇలా పూర్తి ఆటోమేషన్ అయ్యి ఇలా రోబోగా నువ్వు మా ఊరికి బ్యాంకుకి వచ్చావు. నిన్ను చూసి ఆనందంతో పాటు ఆశ్చర్యం వేస్తున్నది. మరోపక్క చక్కగా పెనవేసుకున్న మానవ సంబంధాలు దూరమవుతున్నాయేమో అనే బాధ ఇక్కడికి వచ్చాక అనిపించింది. ఒక బ్యాంకు వ్యవస్థ 3 తరాల ఆనందాలని ఇచ్చింది. ఈరోజు బ్యాంకుకి వస్తే ఎవరు కనపడిపోయేసరికల్లా పాత రోజులు గుర్తుకు వచ్చి ఎంత భావోద్వేగానికి గురయ్యానో తెలుసా? అందుకే నీతో అన్నీ పంచుకున్నాను. ఇది నా సంగతి, అర్థమైందా అని నా ఆనంద బాష్పాలు తుడుచుకున్నాను. ఒక్క తరం కాదు 3 తరాల కేవైసీ చెప్పాను. ఇదిగో నా ఐడి కార్డు, అక్కడ కేవైసీ అప్డేట్ చేస్తానులే అని నవ్వుతో లేచాను. ఆ రోబో నన్ను మించింది. బాధపడకు, 7వ నెంబర్ మిషను కేవైసీ, అక్కడ అప్డేట్ చేసుకో, థ్యాంక్ యూ అనేసి దాని స్థానంలోకి వెళ్ళింది. 7వ నెంబర్ ఆటోమేషన్ స్క్రీన్ మీద సూచనలు జాగ్రత్తగా చూసుకుని మా ఆయనతో ఫోన్లో అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నవి చదివి వినిపిస్తూ ఆయన చెప్పినట్లు అన్ని కేవైసీ వివరాలు అప్డేట్ చేసి వెనక్కి తిరిగానో లేదో సెల్ ఫోన్లో థ్యాంక్ యూ మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేసినందుకు అని బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చింది. మరో అడుగు ముందుకు వేశాక మరో కొత్త ఫోన్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది, మీ అనుమతి లేకుండా మీ ఫోన్ నెంబర్ తీసుకున్నందుకు క్షమించండి అని ఉంది. పూర్తి ఆటోమేషన్ బ్రాంచ్ చూసి మొదట భయపడ్డా చక్కగా మా రోబోతో మీ కేవైసీ వివరించారు. కానీ మీ చుట్టూ సీసీ కెమెరాలు ఉన్న సంగతి మర్చిపోయి 3 తరాల వాళ్ళు బ్యాంకు వాళ్ళతో ఎంతటి చక్కటి బంధం ఏర్పరచుకున్నారో మీ మాటలన్నీ కంట్రోల్ రూమ్లో ఆఫీసులో కూర్చొని మేము చూసాం. మా ఆఫీసులో అందరూ సంతోషించారు. మీ మాట్లాడిన తీరు, మీ ఆత్మీయత, అనుబంధాలను విని ఇప్పుడు నేను మీకు ఒక సర్ప్రైజ్ చెప్పబోతున్నాను. పిల్లలకి బ్యాంకు నుంచి 5 నాణాలు 10 రూపాయల నోట్లు ఇప్పించిన ఆ బ్యాంకు మేనేజర్ గారి కొడుకు మీ అబ్బాయి ఫ్రెండ్ అయిన అశ్విన్ని నేనేనండి. గుర్తుకొచ్చానా ఆంటీ? ఇక్కడ టెక్నికల్ హెడ్ని. మా చిన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారంటీ, మాటలు అలాగే ఉన్నాయని మెసేజ్ పెట్టాడు. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఇంటికి వెళ్ళి అమ్మకు చెప్పాలి. పెద్ద ఆవిడ ఎంత సంతోషిస్తుందో. మా వారు రేపు ఎట్లాగూ వస్తారు. ఆయనతో కూడా నా ఆనందాన్ని పంచుకోవాలి. అవును, ప్రపంచం ఎంత చిన్నదో. రోబో దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ, నా కేవైసీ పని అయిపోయింది, నీవు నా గోడు విన్నావు, నాకు నచ్చావు, మా ఇంటికి తీసుకెళ్ళిపోనా నవ్వుతూ అడిగాను. థ్యాంక్ యూ, నేను రాను, నీలాంటి వాళ్ళు వస్తే వాళ్ళ భావోద్వేగాలు వినాలిగా అంది. అమ్మో, చాలా తెలివైనది, ముచ్చటగా ఉంది. నా గోడు వినటమే కాక అశ్విన్ని కూడా కలిపింది. బ్యాంకులో ఒకరోజు ఎంత సరదాగా తీపి జ్ఞాపకాలను ఎమరవేసుకున్నాను. కొత్త బంధాలు బ్యాంకు కంట్రోల్ ఆఫీసుల వాళ్ళతో ఏర్పడ్డాయన్న సంగతి కూడా మా అమ్మకు చెప్తే సంతోషిస్తుంది. మా వారు రాగానే అశ్విని వాళ్ళ స్నేహితుల్ని ఇంటికి ఆహ్వానించాలనుకున్నాను. బ్యాంకులో ఒకరోజు నేను గడిపిన సమయం నా హృదయంలోని ఆవేదన దించేసిందని చాలా ఆనందంగా ఇంటి ముఖం పట్టాను. మేడం, మేడం, మిమ్మల్నే అని పెద్దగా పిలుస్తూ తట్టి లేపటంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తే ఆఫీసర్ గారు వచ్చారు, లోపలికి వెళ్ళండి అని బ్యాంకు మేడం చెప్పటంతో దెబ్బకు నేను సరదాగా ఆధునిక బ్యాంకు రోబోతో నేను ఎలా సంభాళించగలను అనే సరదా చిలిపి ఆలోచన నుండి బయటకు వచ్చాను. భవిష్యత్తు నుండి వర్తమానానికి వచ్చిన వెంటనే నాకు గుర్తుకు వచ్చింది నా కేవైసీ మెసేజులు మిగతా అన్ని సందేహాలు తీర్చుకోవటానికి వచ్చానన్న సంగతి. ఉత్సాహంగా క్యాబిన్ డోర్ తెరిచి ఆఫీసర్ గారితో ప్రస్తుత గోడు వినిపించుకోవటానికి లోపలికి అడుగు పెట్టాను.
1: మీరింతవరకు రోబో కథానిక విన్నారు. సమర్పణ శ్రీమతి గోవిందరాజు మాధురి.

0: to city only on Rainbow Krishnaveni FM 102.2.
1: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో తర్వాత దంత సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విశేషాలు వింటారు.
2: దంత సంరక్షణకు పాటించవలసిన జాగ్రత్తలు గురించిన విశేషాలు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సామెత మనందరికీ తెలుసు. దీనికి కొనసాగింపుగా ఇంకో మాట కూడా చెప్పుకోవచ్చు. అది నోరు మంచిగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే నోటి శుభ్రత వల్లనే దంత సమస్యలు రాకుండా ఉండటమే కాకుండా మన శరీరంలో ఇతరత్రా అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇంటి సింహద్వారం దగ్గర శుభ్రంగా ఉండేలా చూసుకుంటాము. దుమ్ము ధూళి లేకుండా రోజూ శుభ్రం చేస్తాము. ఒకవేళ దుమ్ము ధూళి ఉన్నట్లయితే అది ఇంటిలోకి చేరి ఇంటిని అపరిశుభ్రం చేస్తుంది. ఇదే సూత్రం మన ఇంటికే కాదు ఒంటికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే నోరు మన శరీరానికి మహాద్వారం. మనం తీసుకునే ప్రతి పదార్థం లోపలికి వెళ్లేది ఈ ముఖద్వారం ద్వారానే. దీన్ని మనం శుభ్రంగా ఉంచుకోకపోతే పళ్లమీద పాచిచేరి, గారపట్టి, సూక్ష్మక్రిములు చేరి దుర్వాసనతో చిగుళ్ల వ్యాధులు, దంత సమస్యలు చుట్టుముడతాయి. అంతేకాదు అక్కడ్నుండి ఒళ్లంతా వ్యాపించి గుండె, మెదడు, క్లోమం వంటి కీలక అవయవాలను దెబ్బతీస్తాయి. కేవలం నోటి శుభ్రత పాటించడం ద్వారానే చాలా వ్యాధులను నివారించుకోవచ్చు. నోటి శుభ్రత అంటే ఏంటో ముందుగా చూద్దాం. ఎలాంటి పాచి, గార లేకుండా దంతాలు శుభ్రంగా ఉండాలి. చిగుళ్లు చక్కటి గులాబీ రంగులో ఉండాలి. వాటి నుంచి రక్తం కారకుండా ఉండాలి. అలాగే బ్రషింగ్ చేసేటప్పుడు కూడా రక్తం రాకుండా ఉండాలి. నోటి నుండి దుర్వాసన రాకుండా ఉండాలి. ఇవి అత్యంత కీలకం. దీనికి నిత్యం నోటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గం. నోటి శుభ్రత అనేది పసితనం నుంచే ప్రారంభం కావాలి. 6 నెలల వయసు నుంచి 6 ఏళ్ల మధ్య పిల్లల నోటి శుభ్రత, పాలపళ్ల సంరక్షణ చర్యలు తీసుకోవలసింది తల్లిదండ్రులే. పిల్లలకు పాలు ఇచ్చిన ప్రతిసారి నీటితోగాని దూదితోగాని చిగుళ్లను సున్నితంగా తుడుస్తూ పసినోటిని శుభ్రం చెయ్యాలి. చాలాసార్లు పసిపిల్లలు నిద్రలో ఏడిస్తే పాలసీసా నోట్లో పెడతారు. తర్వాత నోటిని శుభ్రం చెయ్యరు. దీనివల్ల రాబోయే శాశ్వత దంతాలు దెబ్బతింటాయి. పిల్లలకు ఏం తినిపించినా వెంటనే నీటితో నోటిని పుక్కిలించడం నేర్పించాలి. తీపి పదార్థాలు, స్వీట్లు తగ్గించాలి. పళ్ళు, కూరగాయలు ఎక్కువగా తినిపించడం వంటి చర్యలు అవసరం. కొంతమంది పిల్లలకి నోట్లో బొటనవేలు పెట్టుకుని చీకుతూ ఉంటారు. దానివల్ల చిగుళ్ల మీద ఒత్తిడి పెరిగి పళ్ళు వంకరగా వస్తాయి. దీనివల్ల దేన్ని సరిగ్గా కొరకలేరు. సరికదా, కొన్ని పదాల శబ్దాలు సరిగ్గా పలకకపోవడం వంటి సమస్యలు బయలుదేరుతాయి. కాబట్టి నోట్లో వేలు పెట్టుకోవడం మాన్పించాలి. అలాగే రెండు పూటలా బ్రషింగ్ చేసుకోవడం వంటి నోటి శుభ్రత పద్ధతులన్నీ కూడా 2 ఏళ్లలోపే వాళ్లకు నేర్పించాలి. 6 నుండి 13 సంవత్సరాల వయసు పిల్లల నోరు చూసినట్లయితే వాళ్లకి కొన్ని పాలపళ్లు, కొన్ని శాశ్వత దంతాలు రెండూ కనపడతాయి. అందుకే దీన్ని మిక్స్డ్ డెంటిషన్ దశ అంటారు. కొందరి పిల్లల్లో పళ్లు 2 వరుసలలో ఉంటాయి. దానివల్ల తినే ఆహార పదార్థాలు వాటి మధ్యన ఇరుక్కొని దుర్వాసన రావడం, రంధ్రాలు పడటం వంటి సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఈ దశలో దంతాల రక్షణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాకుండా ఈ వయసులో కొన్ని హార్మోన్ల తేడా వల్ల చిగుళ్ల నుంచి రక్తం కారణం, చిగుళ్ల వాపు వంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ వయసులో నోటి శుభ్రత అత్యంత కీలకం. దీనికి జాగ్రత్తగా బ్రషింగ్ చేసుకోవటం, అవసరమైతే వైద్యులతో క్లీన్ చేయించుకోవటం, మౌత్ వాష్ వాడటం వంటివన్నీ పిల్లలకు నేర్పించాలి. ఇక 13 ఏళ్లు పైబడేసరికి సాధారణంగా శాశ్వత దంతాలు వస్తాయి. కాబట్టి ఇక్కడి నుండి దంతాల ఆరోగ్యమనేది మన అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుంది. రోజంతా ఎన్ని పనులున్నా కూడా ఉదయం, రాత్రి 2 పూటలా బ్రష్ చేసుకోవడానికి సమయం కేటాయించాలి. మలి వయసులో కూడా మనకు దంత సమస్యలు రాకుండా ఉండాలంటే ముందు నుంచే నోటి శుభ్రత, దంతాల ఆరోగ్యం మీద పూర్తిగా శ్రద్ధ తీసుకోవాలి. నోటి శుభ్రతకు బ్రషింగ్ అత్యంత కీలకం. పళ్లు తోమటమే కదా కావాలి అని చాలామంది పద్ధతి ప్రకారం పళ్లు తోముకోరు. మార్కెట్ నిండా మనకి రకరకాల బ్రష్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్యాషన్ కోసం కాకుండా మనకు సరిపోయేది ఏదో ఆ బ్రష్నే ఎంచుకోవాలి. ఇక తోముకునేటప్పుడు ముందు పళ్లే కాకుండా దంతాల వెనక భాగంలో కూడా తోమాలి. మన బ్రష్ దంతాల వరుసలో చివరి పంటి వరకు చేరేలా ఉండాలి. గంటల తరబడి కాకుండా అలాగే గట్టిగా తోమకుండా దంతాలను సున్నితంగా 3 నుండి 5 నిమిషాలు మాత్రమే తోమాలి. అది కూడా మరీ నొక్కిపెట్టి రుద్దకూడదు. హార్డ్ బ్రష్తో బలంగా తోమితే పళ్లమీద ఉండే పింగాణి పొర అరిగిపోయి చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి మెల్లెగా పళ్లతో పాటు చిగుళ్లను తప్పనిసరిగా మర్దన చెయ్యాలి. దానివల్ల రక్త ప్రసరణ పెరిగి చిగుళ్లు ఆరోగ్యంగా గట్టిగా పళ్లను కరుచుకుని ఉంటాయి. బ్రష్ని నోట్లో పెట్టి అడ్డంగా రుద్దకూడదు. పై పళ్లను పైనుంచి కిందకి, కింది పళ్లను కింద నుంచి పైకి, చిగుళ్ల నుంచి పంటి వరకు తోమాలి. అప్పుడే దంతాలు శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటాయి. కట్టుడు పళ్లు పెట్టుకున్నవారు కూడా రోజూ వాటిని తీసి శుభ్రం చేసుకోవాలి. అలాగే చిగుళ్లను కూడా శుభ్రం చెయ్యాలి. 6 నెలలకొకసారి దంత వైద్యులను సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి. ఆహారం తీసుకున్న ప్రతిసారి నీటితో నోటిని పుక్కిలించి శుభ్రం చేసుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కనుక చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి.
1: మీరెంతవరకు దంత సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విశేషాలు విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

లలిత గీతం విన్నారు. మీరు విన్న పాటతో ఈనాటి వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 2 గంటలు కాస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

వివేకానంద సెంటినరీ హైస్కూల్ అజిత్ సింగ్ నగర్ విజయవాడ బాలబాలికలు సమర్పించు బాలల కదంబ కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు. ముందుగా ఈ కార్యక్రమంలో ఒక శ్లోకాన్ని వినిపిస్తుందట మంగ. శ్లోకం అన్న.

భావం. అన్నదానం చాలా గొప్పది, విద్యాదానం అంతకంటే గొప్పది. అన్నం వలన అప్పటికి మాత్రమే ఆనందం కలుగుతుంది, కానీ విద్య వలన జీవితాంతం ఆనందం కలుగుతుంది. విన్నారా, విద్యాదానం ఎంత గొప్పదో. ఇప్పుడు ఆటలు అంటే మాకిష్టం.

0: అంటూ పాడుతారట నందిని, నజీమా, భానుకుమార్.
1: ఆటలు అంటే మాకిష్టం, పాటలు అంటే మాకిష్టం, ఆటల కన్నా పాటల కన్నా అల్లరి పనులే మాకిష్టం. ఆటలు అంటే మాకిష్టం, పాటలు అంటే

పనులే మాకిష్టం, పిట్టాలంటే మాకిష్టం, పువ్వులంటే మాకిష్టం, పిట్టల కన్నా పువ్వుల కన్నా చెట్లు ఎక్కడా మాకిష్టం, ఆటలు అంటే మాకిష్టం, పాటలు అంటే మా

0: పాటలు అంటే మాకిష్టం, ఆటల కన్నా పాటల కన్నా అల్లరి పనులే మాకిష్టం. వెన్నెలంటే మాకిష్టం, వర్షం అంటే మాకిష్టం, వెన్నెల కన్నా వర్షం కన్నా అమ్మ ముద్దులే మాకిష్టం. ఆటలు అంటే మాకిష్టం, పాటలు అంటే మాకిష్టం, ఆటల కన్నా పాటల కన్నా అల్లరి పనులే మాకిష్టం.
1: బాగుంది కదూ. అతి నీల లోహిత కిరణాల వలన ఎటువంటి నష్టం కలుగుతుందో చెబుతుందట రేష్మ.
2: అతి నీల లోహిత కిరణాల వల్ల నష్టం ఏమిటి? అతి నీల లోహిత కిరణాల వల్ల మనుషులకు జంతువులకు రకరకాల చర్మ క్యాన్సర్లు వస్తాయి. కనుచూపు మందగించడమే కాక అనేక ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ కిరణాలు తాకినట్లయితే సముద్రంలోని ప్లాంక్టన్ అనే వృక్షజాతికి చెందిన సూక్ష్మజీవులు నశించిపోతాయి. దాంతో వీధి మీద ఆధారపడి బ్రతికే లెక్కలేనని జలచరాలకు కూడా అదొక జీవన్ మరణ సమస్య అవుతుంది. అంతేగాక కార్బన్ డయాక్సైడ్ను పెద్ద మొత్తంలో వినియోగించుకునే ప్లాంక్టన్ నశించడం వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరుగుతుంది. అదేవిధంగా అతి నీల లోహిత కిరణాల వల్ల పంటలు పాడైపోతాయి, దిగుబడులు బాగా తగ్గిపోతాయి, అనేక వృక్ష జాతులతో పాటు జంతుజాంతులు అంతుపోవచ్చు. సూర్యుడి నుండి దూసుకొచ్చే ఇంత ప్రమాదకరమైన కిరణాలను భూ ఉపరితలం నుంచి 20 నుండి 30 మిల్లీమీటర్ల దూరంలో ఉండే ఓజోన్ వాయుపొడ అడ్డుకుంటుంది. తీక్షణమైన ఆ కిరణాలు భూమిని తాకకుండా వాటిని అక్కడే శోషింపజేసుకుంటుంది. అయితే వివిధ దేశాల వారు గత కొన్ని దశాబ్దాలుగా విడుదల చేసిన కాలుష్య వాయువుల వల్ల ఇప్పుడే ఓజోన్ పొరకు చిల్లులు పడి అది బలహీనంగా మారుతుంది. దీని మూలంగా భూ ఉష్ణోగ్రత పెరగడం వంటి తీవ్ర దుష్ఫలితాలు కలుగుతున్నాయి.
1: విన్నారుగా, అతి నీల లోహిత కిరణాలు ఎటువంటి నష్టాలు కలిగిస్తాయో, మరి ఈ ప్రమాదాన్ని అరికట్టడానికి మనం ఏం చేయాలో ఒక పాట ద్వారా చెబుతారట దుర్గారావు, పవన్, మౌనిక, పూర్ణచంద్రరావు.

0: పాట బాగుంది కదూ, మనం కూడా చెట్లను బాగా పెంచి కాలుష్యాన్ని అరికడదాం, సరేనా? శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు వింటే మనకు వెంటనే జ్ఞాపకం వచ్చేది ఏమిటి? సెప్టెంబర్ 5న జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం. మరి ఆయన సమయ స్ఫూర్తిని ఏ విధంగా ఒక తెల్ల జాతీయుడిపై ప్రదర్శించారో విందామా? నాగలక్ష్మి దుర్గా ఆ సమయ స్ఫూర్తిని గురించి చెబుతుందట.
1: ప్రపంచ ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త, భారత రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒకసారి ఒక విందులో పాల్గొన్నారు. ఆ విందుకు అగ్రశ్రేణి నాయకులెందరో హాజరయ్యారు. ఆ సందర్భంలో ఒక తెల్ల జాతీయుడు జాతి అహంకారంతో, రాధాకృష్ణన్ గారు, మేమందరం తెల్లగా ఉంటాం, మీ భారతీయులు రంగు తక్కువగా ఉంటారు, కారణమేమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు రాధాకృష్ణన్ గారు, చూడండి సార్, ఒకసారి భగవంతుడు రొట్టెలు కాల్చుకోవాలని అనుకున్నాడు. సరిగ్గా అనుభవం లేకపోవడం వల్ల రొట్టె సరిగా కాలలేదు, తెల్లగా ఉండిపోయింది. దానిని ఎందుకు వ్యర్థం చేయాలని మీ తెల్లజాతి వారిని తయారు చేశాడు. ఈసారి చాలా జాగ్రత్తగా రొట్టెను తెల్లగానూ కాకుండా నల్లగానూ అవకుండా తయారు చేశాడు. ఆ విధంగా భగవంతుడు మా భారత జాతిని సృష్టించాడు అని సమయ స్ఫూర్తిని ప్రదర్శించి ఆ జాతి అహంకారికి చురకలు వేసి మెత్తగా వాతలు పెట్టారు రాధాకృష్ణన్ గారు. ఆ జాతి అహంకారి అంతటితో ఆగక మరలా, రాధాకృష్ణన్ గారు, మేమందరం ఒకే రంగులో తెల్లగా ఉంటాం, మీ భారతీయులు కొందరు తెల్లగా ఉంటారు, కొందరు నల్లగా ఉంటారు, కొందరేమో చామన ఛాయగా ఉంటారు, ఎందుకు అని అన్నాడు. అప్పుడు రాధాకృష్ణన్ గారు తడుముకోకుండా, వినండి సార్, కారణం చెప్తాను. భగవంతుని సృష్టి చాలా విచిత్రమైనది, అది ఎవరికీ అర్థం కాదు. ఎందుకోగాని గాడిదలన్నింటినీ ఒకే రంగులో పుట్టించాడు, గుర్రాలన్నింటినీ రకరకాల రంగులో సృష్టించాడు. మీది గాడిదల జాతి, మాది గుర్రాల జాతి అయ్యింది, అంతే అని సమయస్ఫూర్తితో చెప్పి ఆ జాతి అహంకారి నోరు మూయించారు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు.
0: బాగుంది కదూ రాధాకృష్ణన్ గారి సమయస్ఫూర్తి. ఇప్పుడు తెలుగు నెలల గురించి చెబుతాడట పవన్.
2: చైత్ర మాసం వచ్చింది, ఉగాది పండు.

0: అదర్రా ఇంగ్లీషు భాష తమాషా. పిల్లలు, స్వామి వివేకానంద పేరు విన్నారా మీరు? మన దేశ ఔన్నత్యాన్ని చికాగో నగరంలో చాటి చెప్పిన ఘనత ఆయనదే. మరి అటువంటి స్వామీజీ ఒక తెల్లవానికి ఏ విధంగా గుణపాఠం చెప్పారో చెబుతుందట మంగ. విందామా? 19వ శతాబ్దంలో భారతదేశం బానిసత్వంతో మగ్గుతున్న రోజుల్లో కోట్లాది మంది భారతీయులు ఇంగ్లీషు వారే అధికులని, మనం తక్కువ వాళ్ళమని ఆత్మనూన్యతా భావంతో ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితులలో భారతీయులు తెల్లవాళ్లకంటే ఏ విషయంలోనూ తక్కువ కాదని, పైగా వారికంటే అనేక విషయాలలో అధికులు అని స్వామి వివేకానంద తమ ఉపన్యాసాల ద్వారా కోట్లాది మంది భారతీయులలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. తన జీవితాన్ని హిందూ ధర్మ ప్రచారానికి అంకితం చేశారు. మరి ఆయన మాటలలోనే కాదు, ఆయన చేతలలో కూడా భారతీయుల ఆత్మగౌరవాన్ని కాపాడారు. ఆ సంఘటన ఏమిటంటే, ఒకసారి వివేకానందులు రైల్లో మొదటి తరగతి భోగిలో ప్రయాణం చేస్తున్నారు. అదే భోగిలో ఆయనకు ఎదురు బెర్తు మీద ఒక ఆంగ్లేయుడు ప్రయాణిస్తున్నాడు. అతనికి తనతో ఒక భారతీయుడు ప్రయాణించడం అగౌరవంగాను అవమానకరంగాను తోచింది. వివేకానందులు తలకు పాగా చుట్టుకుని పాదుకులు, కాషాయగుడ్డలు ధరించి ఉన్నారు. ఆంగ్లేయుడు ఈ భారతీయ సన్యాసిని ఇబ్బంది పెట్టి అగౌరవపరచాలని అనుకున్నాడు. రాత్రి 9 గంటలయింది. వివేకానందులు తలపాగా తీసి పక్కన పెట్టి పావుకోళ్లు విడిచి నిద్రకు ఉపక్రమించారు. కొద్దిసేపు అయిన తర్వాత ఆంగ్లేయుడు వివేకానందుని తలపాగాను పావుకోళ్లను రైల్లో నుండి బయటకు విసిరివేశాడు. తన పనికి తానే మురిసిపోయి కొంతసేపటికి నిద్రపోయాడు. అర్ధరాత్రి మన స్వామీజీకి మెలకువ వచ్చింది. చూస్తే తలపాగా, పావుకోళ్లు కనిపించలేదు. ఆయనకు విషయం అర్థమయ్యింది. కుక్కకాటుకు చెప్పు దెబ్బ తీయాలనుకున్నారు. వెంటనే తన చేతికర్రతో ఆంగ్లేయుడి బూట్లను, హ్యాట్ను రైల్లో నుండి బయటకు విసిరివేసి మరలా నిద్రించసాగారు. కొంతసేపటికి ఆంగ్లేయుడు లేచాడు. తన హ్యాటు, బూట్లు కనిపించలేదు. ఎదురుగా ఉన్న భారతీయ సన్యాసి వాటిని బయటకు పారవేసి ఉంటాడని నిర్ధారణకు వచ్చాడు. కోపంతో చిందులు తొక్కుతూ స్వామీజీని, ఏ ఇండియన్, లేలే అని లేపాడు. వివేకానందులు నిద్రలేచి సంగతి ఏమిటి అన్నట్లు చూశారు. అతడు, నా హ్యాటు, బూట్లు ఏమైనాయి అని గద్దించాడు. దానికి స్వామీజీ ప్రశాంతంగా, నీవు పారవేసిన నా తలపాగా పావుకోళ్లను వెతుక్కు రావడానికి వెళ్ళి ఉంటాయి అన్నారు. తెల్లవాడికి కోపం మరింత పెరిగింది. దాంతో ఆంగ్లేయుడు, ఏ నిన్నేం చేస్తానో చూడు అంటూ మీదకు రాబోయాడు. స్వామీజీ తన కాషాయ చొక్కా చేతులు పైకి మడచి తన కండలు చూపుతూ, మిస్టర్ జాగ్రత్త, నేను వట్టి సన్యాసినే కాదు, పూర్వాశ్రమంలో పహిల్వాన్ను కూడా. నా జోలికి వచ్చావంటే నీ వస్తువులలాగే నిన్ను కూడా ఎత్తి బయటకు విసిరివేస్తాను. గివ్ రెస్పెక్ట్ అంటే క్రెస్పెక్ట్ అని అన్నారు. ఆయన ఆకారాన్ని, మాట తీరును గమనించిన తెల్లవాడు మెత్తబడి గొడుక్కుంటూ తన సీటు మీద కూర్చున్నాడు. ఇంకెప్పుడూ భారతీయులను అవమానించడానికి ప్రయత్నించకు అని వార్నింగ్ ఇచ్చి తన సీటు మీద కూర్చున్నారు స్వామి వివేకానంద. విన్నారు కదూ స్వామి వివేకానందుని ధైర్య సాహసాలు. ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే భగవంతుడు మనకి మేలు చేస్తాడు. మరి సుమా, శ్రీధర్ ఎవరికి మేలు చేశారో ఈ ఉపకారం నాటిక ద్వారా విందామా?
1: అమ్మా, నేను బడికి వెళ్ళొస్తాను.
2: దేశమంటే మట్టి కాదాయ్, దేశమంటే మనుషులాయ్. గేయం కంఠస్థం చేసావా సుమా?
1: ఆ కంఠస్థం చేశాను అమ్మా, ఆ గేయం చాలా బాగుంది అమ్మా. అదిగో శ్రీధర్ కూడా వచ్చేశాడు.
2: సరే శ్రీధర్, జాగ్రత్తగా బడికి వెళ్ళి రండి.
3: అలాగే అమ్మా. సుమా, నిన్న ఇస్మాయిల్ బడికి రాలేదు కదా, ఈరోజు వస్తాడో రాడో? అవును గాని నిన్న మనకు చెప్పిన గేయం వచ్చిందా నీకు? అది చాలా బాగుంది కదూ.
1: ఓ, నాకు వచ్చేసింది, నేను పాడగలను కూడా. దేశమంటే మట్టి కాదో.
3: ఆపు, అటు చూడు, మన ఇస్మాయిలే కదూ, అదే వాళ్ళ చెల్లి ఏడుస్తోంది, కనుక్కుందాం పద.
1: కానీ బడికి వేలవుతోంది, ఎలాగా?
3: పర్వాలేదు పద. ఏం ఇస్మాయిల్, ఏమైంది? మీ చెల్లెలు ఎందుకు ఏడుస్తోంది?
1: శ్రీధర్ అటు చూడు, వాళ్ళ చెల్లి కాలి నుంచి రక్తం కారుతోంది, ఏమైంది ఇస్మాయిల్?
4: కాసిన్ని నీళ్లు ఉన్నాయా శ్రీధర్?
1: ఓ, నా దగ్గర ఉన్నాయి, ఇదిగో చెల్లెకి నీళ్లు తా. ప్రారంభించు.
4: శ్రీధర్, ఇక్కడ ఏదైనా ఆసుపత్రి తెలుసా నీకు?
3: ఆ తెలుసు, పద వెళదాం.
1: అమ్మయ్యా, డాక్టర్ గారు కట్టుకట్టారు, ఇంకేం పర్వాలేదు. ఇస్మాయిల్ పద, మీ ఇంటికి వెళదాం.
4: అరే ఏమైంది ఇస్మాయిల్? చెల్లయ్య కాలికి ఆ కట్టేమిటి?
5: ఏం లేదు నాన్న, బడి దగ్గర పరిగెత్తుతూ చెల్లి పడిపోయింది, కాలికి దెబ్బ తగిలి బాగా రక్తం కారింది. ఇదిగో వీళ్ళు మా స్నేహితులు శ్రీధర్, సుమ, వీళ్ళిద్దరే ఆసుపత్రికి తీసుకువెళ్ళి కట్టు కట్టించి చాలా సహాయం చేశారు.
6: నమస్తే అంకుల్.
4: ఆ బాబు శ్రీధర్, పాప సుమ, మీరు ఇద్దరు చాలా మంచి వాళ్ళు. ఆపదలో ఆదుకునే ఆప్తులు మీరు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు.
3: ఇస్మాయిల్ కి తోడుగా వెళ్ళామంకుల్, అంతే, మేము ఏమీ చెయ్యలేదు.
5: నాన్న, వీళ్ళు నాకు ప్రాణ స్నేహితులు, ఎప్పుడూ వీళ్లే నాకు సహాయం చేస్తూ ఉంటారు.
4: మంచిది బాబు, ఎవరికైనా అవసరం వస్తే మనం తప్పకుండా సహాయం చెయ్యాలి, మరిచిపోకండి. అప్పుడే భగవంతుడు మనకు మేలు చేస్తాడు. శ్రీధర్, సుమ, మీరు చిన్నవాళ్ళైనా ఎంతో మంచి మనస్సు ఉన్నవాళ్ళు.
1: శ్రీధర్, ఇవాళ మనం బడికి వెళ్ళలేదు, మాస్టర్ కోపడతారేమో. ఎలాగా?
3: ఏం పర్వాలేదు, ఇప్పుడు మనం గ్రంథాలయానికి వెళ్ళి మధ్యాహ్నం మన తరగతికి వెళ్దాం. ఇస్మాయిల్ రా, బడికి వెళ్దాం.
6: నమస్తే మాస్టర్.
7: ఏమిటి మీ ముగ్గురు బడికి రాకుండా ఎక్కడికి వెళ్ళారు? రండి, మీ గురించి ప్రధానోపాధ్యాయుల వారికి చెబుతాను, పదండి.
5: వద్దు మాస్టర్, అసలు ఏమైందంటే మరేమో మా చెల్లెలు పడిపోయింది, పెద్ద గాయం అయ్యింది. వీళ్ళిద్దరూ అది చూసి ఆసుపత్రికి తోడు వచ్చి ఎంతో సహాయం చేశారు మాస్టారు.
7: అరే అలాగా, శ్రీధర్, సుమ, మీరిద్దరు మంచి పిల్లలు, తోటి వారు ఆపదలో ఉంటే సహాయం తప్పకుండా చేయాలి. రండి, మీరు చేసిన మంచి పనిని ప్రధానోపాధ్యాయుల వారికి తెలియజేస్తాను, ఆయన మిమ్మల్ని మెచ్చుకుంటారు. మన బడి విద్యార్థులందరికీ మీరు చేసిన ఉపకారం గురించి చెబుతారు.
6: అమ్మా అమ్మా,
1: ఇవాళ మా బడిలో మా ప్రధానోపాధ్యాయులు మమ్మల్ని ఎంతో మెచ్చుకున్నారు తెలుసా?
3: బళ్ళో అందరికి మమ్మల్ని చూపించి మేము చేసిన ఉపకారం గురించి చాలా బాగా చెప్పారు.
2: ఏమిటి, మిమ్మల్ని మాస్టర్ మెచ్చుకున్నారా? అంత మంచి గొప్ప పని మీరు ఏం చేశారేమిటి?
1: మరేమో అమ్మా, ఇస్మాయిల్ చెల్లెకి పెద్ద గాయం అయ్యింది, రక్తం కారి పాపం అమ్మాయి ఏడుస్తుంటే నేను శ్రీధర్ వాళ్ళను ఆసుపత్రికి తీసుకువెళ్ళి కట్టు కట్టించి వాళ్ళ ఇంటి దగ్గర దింపి వచ్చాము.
2: అలాగా, మంచిదమ్మా, మీరు చేసిన పనికి నాకు చాలా ఆనందంగా ఉంది. నాన్నగారితో చెప్తాను, ఆయన కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇక వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, టిఫిన్ తిందురు కానీ.
6: అలాగే అమ్మా. అపకారికి నుపకారము విపరీతము గాదు సేయ, వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నుక సేయువాడు నేర్పది సుమతి.
0: ఆపదలో ఉన్న వాళ్ళకి ఉపకారం చేస్తే మనకు ఎంతో ఆనందంగా ఉంటుంది కదూ. ఇప్పుడు ఒక కొంగ తల్లి తన కొంగ బిడ్డని ఏ విధంగా పెంచిందో హరీష్, భానుకుమార్, చందన చెబుతారట.

0: మన కళ్ళకి మంచిగా కనబడేవన్నీ మేలేనర్రా. ఆశ్వయుజ మాసం అనగానే మనకు గుర్తుకు వచ్చే పండుగ దసరా. మరి ఆ దసరాను గురించి తెలియజేస్తాడట పవన్.
1: ఆశ్వయుజ శుద్ధ దశమిని విజయదశమి అని దసరా అని వ్యవహరిస్తాము. మన శాస్త్రములలోను కావ్యాలలోను మన దేశంలోని ప్రజల పరంపరాగత జీవితంలోను విజయదశమికి ఉన్న మర్యాద గౌరవ మన్ననలు ప్రాముఖ్యము మరో పండుగకు లేవనడం అతిశయోక్తి కాదు. ఆ సేతు హిమాచలం సర్వ భారతంలో ప్రతి ప్రాంతంలో ఈ పండుగను ఈ మహాపర్వాన్ని ఘనంగా జరుపుకునే పరిపాటి నేటికి ఉంది. శరదృతువులో ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుండి దశమి వరకు దేవీ పూజలు విశేషంగా చేస్తారు. దేవికి 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు కనుక శరన్నవరాత్రులని అంటారు. 9 రోజులు రోజుకొక రకంగా అమ్మవారిని అలంకరించి అర్చిస్తారు. 10వ నాడు విజయదశమి. ఈ 9 రోజులు సకలలోక జనని అయిన ఆదిశక్తి అవతారాలను రోజుకొక్కటి చొప్పున పూజిస్తారు. ఈ ఆదిశక్తి అపరాజితా దేవి అట, అంటే పరాజయం ఎరుగునది. అప్రతిహతయట, అనగా ఎదురులేనిది. జయంతి అట, అనగా విజయశీలమైనది. వైజయంతీదేవి అట, అనగా విజయంలో నిచ్చునది. విజయదశమి సందర్భంగా ఉత్తరాదిన 9 రోజులు రామలీలలు ప్రదర్శించి దశమి నాడు రావణ సంహారం చేస్తారు. మరి ఈ దేవిని ఎవరు ఎప్పుడు పూజించారో తెలుసా? శ్రీరాముడు రావణ సంహారం చేసే ముందు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు ధర్మరాజు, కురుక్షేత్ర సంగ్రామానికి ముందు అర్జునుడు ఈ దుర్గామాతను పూజించారట. కృతయుగంలో ఆదిపరాశక్తి ఎంతో మందిని రాక్షస సంహారం చేసి దుర్గా, చండి, కాళీ మొదలైన పేర్లతో పూజలు అందుకుంది. ద్వాపరయుగంలో రుక్మిణీదేవిగా అవతరించింది. కలియుగంలో శారదామాతగా అవతరించి దివ్య జననిగా ఆరాధనలు అందుకుంటోంది.
0: చాలా చక్కగా చెప్పాడు కదూ విజయదశమి గురించి పవన్. లేరా భారత వీరా అంటూ ఒక బృందగానాన్ని పాడుతారట మంగా, పవన్, దుర్గారావు, చందన, నాగలక్ష్మీ దుర్గా.

కదూ పాట. ఇంతవరకు మీరు వివేకానంద సెంటినరీ హై స్కూల్ అజిత్ సింగి నగర్ విజయవాడ బాలబాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీమతి ఎం అనురాధ.

మీరింతవరకు బొమ్మరిల్లు బాలల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి FM 102.2 చిత్రతరంగిణి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా బ్రదర్స్ ఈ చిత్రానికి క్రిష్ ఎంకే బాలాజీ పాడిన పాట.

శ్రీవారికి ప్రేమలేఖ చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం రమేష్ నాయుడు, రచన వేటూరి.

చంద్రలేఖ. ఈ చిత్రానికి రాజేష్ సుజాత పాడిన పాట వింటారు. సంగీతం సందీప్ చౌత, రచన సిరివెన్నెల.

భూమి తత్తరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు. అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా.

ఆకలి రాజ్యం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, రచన ఆత్రేయ.

0: పదము చేర్చి పాట కూర్చలేదా
1: శభాష్
0: దనిని.

ప్రేమదేశం ఈ చిత్రానికి కృష్ణకుమార్ పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన భువనచంద్ర.

బిల్లా ఈ చిత్రానికి. రీటా పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, రచన రామజోగయ్య శాస్త్రి.

బాయ్స్ ఈ చిత్రానికి కార్తీక్ టిప్పు పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన ఏఎం రత్నం, శివగణేష్.

కొత్త బంగారు లోకం ఈ చిత్రానికి కార్తీక్ పాడిన పాట వింటారు. సంగీతం మిక్కీ జే మేయర్, రచన అనంత శ్రీరామ్.

ఇద్దరు ఈ చిత్రానికి ఉన్నికృష్ణన్ బాంబే జయశ్రీ పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన వేటూరి.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: మీరింతవరకు చిత్రతరంగిణి కార్యక్రమం

0: నా ఫేవరెట్ కలర్.
1: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
2: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
3: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
3: ఆర్బిఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
6: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
5: Connect with your nearest Anganwadi today, because Hamari Anganwadi hai Hamari Zimmedari.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు, చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ఎల్నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువల తోడైతే దేశంలోనే రాష్ట్ర విద్యా వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంటుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రాలో రానున్న 2 రోజుల పాటు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ఎల్నినో ప్రభావం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలను అందుబాటులో ఉంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోడౌన్లలోని బియ్యం నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయాలని, ఉల్లి కొనుగోళ్లతో పాటు భవిష్యత్ డిమాండ్కు తగినట్లు సాగును ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట వ్యాప్తంగా 50% పైగా లోటు వర్షపాతం నమోదైందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఖరీఫ్లో 30.84 లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా ఎల్నినో కారణంగా 79% భూముల్లోనే పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. విపత్తు సమయాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని, ఎల్నినో సవాలును సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే రాష్ట్ర విద్యా వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంటుందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తరగతి గది నుంచే సమాజంలో మార్పు సాధ్యమని, అందుకే విద్యాశాఖ ఎన్నుకున్నానని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఆకుండి లక్ష్మి స్మారక గోశాలలో ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయం కార్యక్రమంలో లోకేష్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓర్పు, సహనం, నైతిక విలువలు చాలా అవసరమని, దేశం కోసం ఆలోచించాలని సూచించారు. ఈ ఏడాది 110,000 మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి చేరారని, ఇంటర్లో 10,000 మంది విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని తెలిపారు. రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థ ఉండాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నగరంలో నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటును ఆయన అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ వల్లే ప్రజారోగ్య పరిరక్షణ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. గుంటూరు, విశాఖపట్టణాలలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటులలో రోజుకు 2,800 టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. రాష్ట్రంలో 107 ప్రాసెసింగ్ ప్లాంట్ల పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజా సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా

0: విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా దేశంలో సౌర విప్లవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడానికి భారత్ సౌరశక్తిపై దృష్టి సారించింది. గత దశాబ్ద కాలంలో సాధించిన గణనీయమైన ప్రగతి కారణంగా 168 గిగావాట్లకు పైగా సామర్థ్యంతో భారత్ నేడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తిదారుగా అవతరించింది. ఈ మార్పు వెనుక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక పథకాలు ప్రధాన పాత్ర పోషించాయి. పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ యోజన ద్వారా కోట్లాది కుటుంబాల ఇళ్ల కప్పులపై సోలార్ ప్యానెళ్లను అమర్చి నెలకు ఉచిత విద్యుత్ను అందించడంతో పాటు మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు విక్రయించి ఆదాయం పొందే అవకాశాన్ని కల్పించారు. అలాగే పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు సౌర విద్యుత్ పంపు సెట్లు అందిస్తూ వ్యవసాయ రంగాన్ని డీజిల్పై ఆధారపడకుండా ముందుకు నడిపిస్తున్నారు. స్వదేశీ సోలార్ సెల్స్ మాడ్యూళ్ల తయారీకి ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన పిఎల్ఐ పథకం దేశీయంగా తయారీ రంగానికి పెద్దపీట వేస్తోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కే తహత్ అబ్ తక్ 50 లాఖ్ సే జ్యాదా ఘరో మే రూఫ్ టాప్ సోలర్ ప్యానల్స్ లగ్ చుకే హై. హర్ ఘర్ కో 80,000 రూపే తక్ కి ఆర్థిక మదద్ ది హై. కుసుమ్ యోజన కే తహత్ సర్కార్ నే 30 లాఖ్ కిసానో కే ఖేతో మే సోలర్ పంప్స్ లగానే కా కామ్ కియా హై. హమ్నే వన్ నేషన్ వన్ గ్రిడ్ కా అంబిషియస్ ప్రాజెక్ట్ భీ పూరా కర్ లియా.
0: మహాకవి గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి ఉత్సవాలను రేపు రాష్ట ఉత్సవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విజయనగరంలో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో ఉదయం మహాకవి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. గురజాడ స్వగృహం నుంచి గురజాడ అప్పారావు కాంస్య విగ్రహం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మహిళ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వందపడకల ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి ఈరోజు తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా వైద్య ఆరోగ్య శాఖ పనిచేయాలని కోరారు. వాతావరణం. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తూర్పు పశ్చిమ ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. మరొకవైపు దక్షిణ కోస్తాంధ్ర, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో మరొక ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని వెల్లడించారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని విజయనగరం జిల్లా యువజన అధికారి ప్రేమ భరత్ కుమార్ కోరారు. మై భారత్ విజయనగరం కేంద్ర యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థ రహిత యువత వికసిత్ సంకల్పం కార్యక్రమాన్ని ఈరోజు విజయనగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై దుష్ప్రభావం పడుతుందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే రాష్ట్ర విద్యా వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంటుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. దిల్ల్యాం పర్యావరణ సమ్మేళనస్య సమాపన సత్రం అలంకురవతి రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః ప్రావోచత్ యత్ సద్యో జాతః ప్రాకృతిక ఆపదః సుదృఢ జల వాయు కార్యాచరణాయ అస్మాన్ ప్రేరయంతి. దేశే యువవర్గేభ్యః మాదక ద్రవ్య ముక్తయే రాష్ట్రీయ సంకల్ప సమారోహః ఆయోజ్యతే. సౌదీ అరబే హౌసి ఆక్రమణైః యుద్ధ స్థితిః సంజాతా. అపి చ క్రీడావార్తాసు మహిళా క్రికెట్ దళం బాంగ్లాదేశ దళం పరాభూయ ఏషియన్ గేమ్స్ క్రీడాయాః చరమే సోపానే ప్రవిష్టవత్. అథ వార్తాః విశదీకృత్య. రాష్ట్రపతిః పదాసీనా ద్రౌపదీ ముర్ముః ఉక్తవతి యత్ సద్య ఏవ జాతైః బహుభిః ప్రాకృతిక ఆపద్భిః స్పష్టం జాతం యత్ జలవాయు పరివర్తనానాం ప్రభావాన్ న్యూనీకర్తుం సుదృఢ జలవాయు కార్యయోజనా ఆవశ్యకీ వర్తతే. నవదిల్ల్యాం అద్య సాయంకాలే ఆయోజితస్య పర్యావరణస్య జలవాయు గతిశీలతాయాశ్చ భవిష్యః ఇత్యస్య సమ్మేళనస్య సమాపన సత్రం సంబోధయంతీ రాష్ట్రపతిః ఉక్తవతి యత్ వైశ్విక వైజ్ఞానిక సముదాయేన సంచేతన ప్రదత్త అస్తి యత్ జలవాయు సంబద్ధం సంకటం అధునా అత్యంతం గభీరం జాతం. సా సమస్యాయాః నివారణాయ సమాధానాయ చ స్థానీయ ప్రాదేశిక వైశ్వికేషు సర్వేషు స్తరేషు సంబద్ధ పక్షాణాం మధ్యే సక్రియ సహకార్యం సుదృఢీకర్తుం బలం దత్తవతి. యువశక్తి మాదక ద్రవ్యేభ్యః రక్షితుం సర్వకారః శత సప్తాహాత్మకం మహాభియానం అనుకల్పయామాస. యువమంత్రాలయేన సప్తషడోత్తరైకసహస్ర స్థానేషు సంకల్ప సమారోహస్య సంచాలనం విధీయతే. మంత్రాలయేన అభిహితం యత్ ఏషః ఉపక్రమః ఏకసప్తత్యుత్తర చతుశ్శత మండలీయేషు మై భారత్ కార్యాలయేషు తథా సమన్విత సంస్థానాం షణ్ణవత్యుత్తర పంచశత స్థానేషు సమాయోజ్యతే. సమారోహస్యాస్య ముఖ్యం లక్ష్యం తావత్ మాదకద్రవ్య ముక్త శపథ గ్రహణేన హస్తాక్షరాభియానేన విషయాధారిత పథ నాట్యైః వాక్యలేఖనేన యువనేతృత్వ సంవాదైశ్చ సందేశం అవ్యవహితరూపేణ యువజన పర్యంతం ప్రాపణమస్తి. పంజాబస్య యువవర్గం మాదక వ్యసనాత్ మోచయితుం మంత్రీ అర్జునరామ మేఘవాలః మాదక ద్రవ్య ముక్త యాత్రాయాః తృతీయ పూర్తి మండలం ఉద్ఘాటితవాన్. ఆసఫ్వాలా స్మారకే అసౌ ఏకసప్తత్యుత్తర నవదశ శతతమ వర్షస్య హుతింగతేభ్యః వీరభటేభ్యః శ్రద్ధాంజలిం అదదాత్. అత్రాంతరే వార్తాహరాన్ సంబోధయన్ మంత్రిణా ప్రతిపాదితం యదేషా యాత్రా నహి రాజనీతి ప్రేరితా అపితు లోక సంగ్రహాయ ప్రవర్తితాస్తి.
1: नशा मुक्त पंजाब, नशे से हम दूर रहें और हम पंजाब विकसित पंजाब बनाएं. हम कैसे बनाएंगे? जब हम स्वस्थ रहेंगे, नशे से दूर रहेंगे, हम पंजाब आगे बढ़ाने का काम करेंगे. इसके लिए ये यात्रा, कुछ लोग इसको राजनीति के चश्मे से देख रहे हैं, ये यात्रा राजनीति के चश्मे से देखने की विषय नहीं है.
0: ఏషియన్ గేమ్స్ క్రీడాసు భారతస్య రజత ధ్వజం సముచ్ఛ్రాయయంతీం ఇలా వెనిల్ వాలారివిన్ ఇత్యతాం రాష్ట్రపతిః ప్రధానమంత్రీ చ అభ్యనందతాం. సామాజిక అంతర్జాలీయ పటలి స్వకీయ సందేశే రాష్ట్రపతినా ప్రోక్తం యత్ వాలారివిన్ ఇత్యస్యాః ఏతేన ఉన్నత ప్రదర్శనేన రాష్ట్రస్య మాన ప్రతిష్ఠ సంవర్ధితా. తయా క్రీడికాయై భవిష్యే అధిక సమున్నత్యై మంగళ కామనాః ప్రకటీకృతాః. ప్రధానమంత్రిణా సవిశేషముక్తం యత్ ఏతత్ తస్యాః ఏకస్మిన్నేవ దినే ద్వితీయం పదకం అస్తి యేన అస్య విజయస్య మహత్వం ద్విగుణీభూతం. అపరంచ రాష్ట్రపతిః ప్రధానమంత్రీ చ 10 మీటర్ ఎయిర్ రైఫల్ సామూహిక స్పర్ధాయాం రజత పదకం జిత్వా భారతస్య పదక కోశం సముద్ఘాటనం కుర్వతే భారతీయ మహిళా దళాయ అపి శుభాశయాన్ అయచ్చతాం. రాష్ట్రపతి ముర్ముహు ఇత్యనయా ప్రోక్తం యత్ ఇలవెనెల్ వాలారివిన్ విదిశా కే వినోద్ తథా సోనం ఉత్తమ్ మాస్కర్ ఇత్యతాసాం ఏషా ప్రశంసనీయా ఉపలబ్ధిః రాష్ట్రాయ

0: క్రమంలో శ్రీ ఎడవల్లి శివకుమార్ బృందం వారి భజనావళి విన్నారు. వ్యవసాయ సూచనలు.
1: పూలు కూరగాయ విత్తనాల్లో నిద్రావస్థను తొలగించే విధానాలేంటో తెలుసుకుందాం. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ విత్తనాలు మొలకెత్తకపోతే వాటిల్లో నిద్రావస్థ లేదా సుప్తావస్థ ఉందంటారు. కొన్నిసార్లు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల కొన్ని విత్తనాలు మొలకెత్తవు. దీనినే విత్తనాల్లో నిచ్చల స్థితి అంటారు. విత్తనాలు నిద్రావస్థను కలిగి ఉండటం వల్ల అననుకూల వాతావరణ పరిస్థితుల్లో, అంటే నీటి ఎద్దడి, వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు, శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు విత్తనాల్లో మొలక శాతాన్ని క్రమబద్ధీకరించుకోవచ్చు. విత్తనాలు నిద్రావస్థను కలిగి ఉండటం ద్వారా విత్తన మొలక శాతం, విత్తనోత్పత్తి, విత్తనాల నాణ్యతలో తేడాలు గమనించుకోవచ్చు. పూలు కూరగాయల విత్తనాలు నిద్రావస్థ కలిగి ఉండటం ద్వారా విత్తనాలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వ్యాప్తి చెంది సమయానుసారంగా మొలకెత్తడాన్ని గమనించవచ్చు. విత్తనాల్లో నిద్రావస్థ ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రథమ నిద్రావస్థ, రెండు ద్వితీయ నిద్రావస్థ. ప్రథమ నిద్రావస్థ విషయానికి వస్తే, విత్తనంలోని జన్యువుల ద్వారా ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమిస్తుంది. ద్వితీయ నిద్రావస్థ విషయానికి వస్తే, విత్తన పక్వస్థితి సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల విత్తనాల్లో నిద్రావస్థ కలుగుతుంది. కోత తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నిల్వ ఉంచడం ద్వారా నిద్రావస్థ కలుగుతుంది. ప్రథమ నిద్రావస్థను మూడు తరాలుగా విభజించుకోవచ్చు. ఒకటి బాహ్య నిద్రావస్థ, రెండవది అంతర నిద్రావస్థ, మూడవది బాహ్య అంతర నిద్రావస్థ. బాహ్య నిద్రావస్థను మూడు రకాలుగా మనం తొలగించుకోవచ్చు. అవేంటి అంటే భౌతిక పద్ధతులు, జీవన పద్ధతులు, రసాయనిక పద్ధతులు. ముందుగా భౌతిక పద్ధతులు కనుక మనం చూసుకున్నట్లయితే, గట్టిగా ఉన్న విత్తన కవచాన్ని మెత్తబరచాలి, విత్తన కవచంలో పగుళ్ళు ఏర్పరచటం, ఇంకా విత్తన కవచం గట్టిగా ఉన్న విత్తనాలను గరుకు నేలపై రుద్దటం ద్వారా, లేదంటే విత్తనాలను మెరుగు కాగితంపై రుద్దటం ద్వారా విత్తన కవచంలో పగుళ్ళు ఏర్పడి, తద్వారా అంకురానికి గాలి నీరు అంది విత్తనాలు మొలకెత్తాయి. ధనియాల విత్తనాల్లో అంకురం సున్నితంగా ఉంటుంది కాబట్టి విత్తనాలను రెండు అరచేతుల్లో తీసుకొని పరస్పరం ఒకదానితో ఒకటి రుద్దటం ద్వారా నిద్రావస్థను తొలగించుకోవచ్చు. కొన్ని రకాల విత్తనాల్లో విత్తన కవచానికి కోత పెట్టడం ద్వారా కూడా నిద్రావస్థను తొలగించుకోవచ్చు. ఆగాకర విత్తనాలను ఎక్కువ వేడిమికి లేదంటే ఉష్ణోగ్రతలకు గురిచేసి విత్తన కవచంలో పగుళ్ళు ఏర్పరచవచ్చు. పప్పుజాతి కుటుంబానికి చెందిన మొక్కల విత్తనాల్లో విత్తన కవచం లిగ్నిన్, సూబరిన్లతో తయారై మైనపు పొరలతో కప్పి ఉండటంతో అంకురానికి కావలసిన గాలి నీరు అందక విత్తనాలు మొలకెత్తవు. ఈ విధమైనటువంటి విత్తనాలను 80 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగినటువంటి నీటిలో 5 నిమిషాలు ఉంచినట్లయితే లిగ్నిన్, సోబరిన్, మైనపు పొరలు కరిగిపోయి విత్తన కవచం మెత్తబడటం ద్వారా అంకురానికి గాలి నీరు అంది విత్తనాలు మొలకెత్తుతాయి. ఇక రెండవది జీవన పద్ధతులు. ఈ పద్ధతిలో విత్తన కవచం గట్టిగా ఉన్న విత్తనాలను మొలకెత్తటానికి భూమిలో పెట్టినప్పుడు భూమిలో ఉన్న సూక్ష్మజీవులు ఎంజైములను స్రవిస్తాయి. ఈ ఎంజైములు విత్తన కవచంలో ఉన్న లిగ్నిన్, సోబరిన్, మైనపు పొరలను కరిగించడం ద్వారా విత్తన కవచం మెత్తబడుతుంది. అంకురానికి కావలసినటువంటి గాలి నీరు విత్తన కవచం ద్వారా అంది విత్తనాలు మొలకెత్తుతాయి. ఇక మూడవది రసాయన పద్ధతులు. ఈ పద్ధతిలో విత్తన కవచం గట్టిగా ఉన్న విత్తనాల్లోకి గాలి నీరు తొడబడకపోవటం వల్ల విత్తనాలు మొలకెత్తవు. గాఢ గంధకిక ఆమ్లము, గాఢ నత్రికామ్లాల్లో విత్తనాలను శుద్ధి చేస్తే విత్తన కవచంలో ఉన్న లిగ్నిన్, సోబరిన్ లేదా మైనపు పొరలు కరిగిపోతాయి. వెంటనే మంచినీటితో 4 నుంచి 5 సార్లు కడగాలి. తర్వాత సున్నపు ద్రావణంతో కడిగితే గాఢ ఆమ్లాల వల్ల అంకురం దెబ్బతినకుండా ఉంటుంది. ఆ తర్వాత విత్తనాలను నీడలో ఆరబెట్టి విత్తుకోవచ్చు. విత్తన కవచం మెత్తబడటం ద్వారా అంకురానికి గాలి నీరు బాగా అంది విత్తనాలు మొలకెత్తాయి. బోటు దుంప, బెంగళూరు మిరప, లిట్యూస్, రామములగ విత్తనాల్లో అంకుర ఛేదం, పరిచ్ఛేదం, విత్తన కవచాలు మందంగా ఉండటం వల్ల గాలి నీరు చొరబడనీయకపోవటం వల్ల విత్తనాల్లో మొలక శాతం తగ్గిపోతుంది. ఈ రకమైన విత్తనాల నుంచి అంకురాలను బయటకు తీయటం ద్వారా, లేదంటే దృఢమైన అంకుర ఛేదం, పరిచ్ఛేదం, విత్తన కవచాలను బలహీనపరచడం ద్వారా, లేదా హార్మోన్లు ఉపయోగించి అంకురం పెరుగుదలను వృద్ధిపరచడం ద్వారా నిద్రావస్థను తొలగించుకోవచ్చు.

0: లెట్యూస్ రామములగా విత్తనాల్లో వేరుమూలం చుట్టూ ఉన్న పొరను తొలగించడం ద్వారా లేదా కణాల గోడలను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్ చర్యను పెంచడం ద్వారా నిద్రావస్థను తొలగించవచ్చు. కొన్నిసార్లు అంకురఛేదం, పరిచ్ఛేదం లేదా విత్తన కవచాల్లో రసాయనిక పదార్థాలు నిల్వ ఉండటం వల్ల విత్తనాల్లో రసాయనిక నిద్రావస్థ ఏర్పడుతుంది. ఉదాహరణకి రామములగ విత్తనాల్లో విత్తన కవచం చుట్టూ ఆవరించి ఉన్న జిగురు పొరల్లో పారా ఆస్పార్బిక్ ఆమ్లము, బీటు దుంప కవచంలో ఫీనాల్స్ కౌమారిన్ ఆస్పిసిక్ ఆమ్లాలు నిల్వ ఉంచడం ద్వారా విత్తనాలు మొలకెత్తవు. రామములగ విత్తన కవచం, బీటు దుంపల కవచం ఉన్న రసాయనిక పదార్థాలను నీటిలో నానబెట్టి 4-5 సార్లు మంచినీటితో కడగటం ద్వారా నిద్రావస్థను తొలగించి మొలక శాతాన్ని పెంచుకోవచ్చు. ఐరిస్ పూల విత్తనాల్లోని అంకురఛేదంలో నీటిలో లేదా ఇథనాల్ కరిగే రసాయనిక పదార్థాలు ఉండటం ద్వారా విత్తనాలు మొలకెత్తవు. ఈ
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. సాయంత్రం 7:15 ఫార్మ్ టు సిటీ, తేనెతో విలువ ఆధారిత పదార్థాల తయారీ, ఈ అంశంపై వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ ఇమ్మానుయేల్ గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్. 7:45 చిత్రగీతాలు, 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వింటారు. రాత్రి 11:13 ఎఫ్ఎం గోల్డ్ ప్రసార కార్యక్రమాలు, రిలే కార్యక్రమం వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఫార్మ్ టు సిటీ ఓన్లీ ఆన్ రెయిన్బో కృష్ణవేణి ఎఫ్ఎం 102.2.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. శ్రోతలకు వాతావరణ సూచన. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగాను, ఎల్లుండు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశం ఉంది. దీని కారణంగా రాగల 24 గంటల్లో యానాం, కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి, కాకినాడలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి తెలిపారు. ఇంతవరకు వాతావరణ సూచన విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 7:05 కావస్తుంది. వార్తలు వింటారు.

ములకల స్వాతి, ముందుగా ముఖ్యాంశాలు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్ట

0: జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల రెండో సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని, ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన వాతావరణ మార్పులపై భవిష్యత్ కార్యాచరణ అంతర్జాతీయ ముగింపు సదస్సులో రాష్టపతి పాల్గొని ప్రసంగించారు. వాతావరణ మార్పుల సమస్య చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని రాష్టపతి అన్నారు. ఈ సమస్యను నివారించడానికి, పరిష్కరించడానికి స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిల్లో భాగస్వాముల మధ్య చురుకైన సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు మానవ మనుగడలోని వివిధ దశల్లో అసమతుల్యతలను కలిగిస్తున్నాయని విషయం తెలిసిందని రాష్టపతి పేర్కొన్నారు.
1: हाल के समय में हुई अनेक प्राकृतिक आपदाओं ने यह स्पष्ट किया है कि क्लाइमेट इम्पैक्ट्स को कम करने के लिए सशक्त क्लाइमेट एक्शन करना आवश्यक है. विश्व का वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं कि क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है.
0: जीव वैविध्य नष्ट, नीति कोरता, भूक्षयम वंटिवी असमतुल्यतलकु उदाहरणलनी मुर्मू चेप्पारु. नीति कोरत उन्न प्रांतालोनी स्थानिक प्रजलकु ఫామ్ పంచ్ ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
1: క్లైమేట్ చేంజ్ మానవ అస్తిత్వకి అనేక స్థరపర్ అసంతులన పైదా కర్తా హై. బయోడైవర్సిటీ లాస్, వాటర్ స్ట్రెస్ ఔర్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఇస్సే గహరాయి సే జుడే హై. వాటర్ స్ట్రెస్ వాలే క్షేత్రో మే ఫార్మ్ పంచ్ స్థానీయ సముదాయ కే లియే అత్యంత ఉపయోగీ సిద్ధ హో సకతే హై. యే నా కేవల్ వర్షా జల్ కో క్షేత్రో మే రఖనే కే లియే ఓపేతు సిచాయి కే లియే సమయ పర్ జల్ ఉపలబ్ధ కరాతే హై.
0: పర్యావరణ సంబంధిత న్యాయపరమైన విషయాల్లో జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ ట్రిబ్యునల్ అత్యధిక సంఖ్యలో వివాదాలను వేగంగా పరిష్కరించిందని, దేశంలోని నదులు, గాలి నాణ్యత వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఈ ట్రిబ్యునల్ ఒక సమర్థవంతమైన నిబంధనలు కూడా రూపొందించిందని ముర్ము తెలియజేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటాయని, 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను పాల్గొనడానికి ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు తెలియజేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే 4 రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. గోవా రాష్ట గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కామన్ సర్వీసెస్ సెంటర్లు, సీఎస్సీలు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్టంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య జపాన్లో ప్రవాస భారతీయులు నిర్వహించిన ప్రత్యేక సండే సోన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల సందర్భంగా దేశ క్రీడాకారులకు మద్దతు ఇస్తున్నందుకు జపాన్లోని ప్రవాస భారతీయులను మాండవ్య ఒక ప్రకటనలో ప్రశంసించారు. భారత బృందాన్ని ప్రోత్సహించడంలో వారి పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత ప్రజలకు ఎక్కడ అవసరం ఉన్నా వారికి అండగా నిలబడటానికి ప్రవాస భారతీయులు ఎల్లప్పుడూ ఉంటారని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. పంజాబ్లో భారతీయ జనతాపార్టీ చేపట్టిన నషాముక్త పంజాబ్ యాత్ర 3వ దశను కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు ఫాజల్కిలోని సదాకి సరిహద్దు నుండి ప్రారంభించారు. రాష్ట బీజేపీ అధ్యకుడు కేవల్ సింగ్ దిలాస్, ఇతర పార్టీ నాయకులతో కలిసి కేంద్ర మంత్రి అసఫ్వాలా యుద్ద స్మారక చిహ్నం వద్ద 1971 ఇండో పాక్ యుద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్ఓడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమెరికాలోని న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యుఎన్జీఏ 81వ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహించనున్నారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న ఈ సమావేశంలో

0: జైశంకర్ ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా జైశంకర్ వివిధ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్లోని మీరుట్లో ఈరోజు భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబేటిక్ బృందం ప్రదర్శించిన వాయు విన్యాసాన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ వీక్షించారు. ఈ ప్రదర్శనలో భారత వైమానిక దళ బృందం ఆకాశంలోకి దూసుకెళ్లి తమ అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 2 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను వీక్షించేందుకు విద్యార్థులు, నేషనల్ క్యాడర్ క్రాప్స్ ఎన్సీసీ క్యాడెట్లు, నేషనల్ సర్వీసెస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో సహా 100,000 మందికి పైగా తరలివచ్చారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమం క్రమశిక్షణ, సమిష్టి కృషి, వృత్తి నైపుణ్యాల అద్భుత సమ్మేళనంగా, అలాగే భారత వైమానిక దళం ఘనమైన సామర్థ్యాలను నిదర్శనంగా సామాజిక మాధ్యమ పోస్టులో సంజయ్ సేత్ అభివర్ణించారు. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ రేపు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో ఇంకా వినియోగించని అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల 2 సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో బంగ్లాదేశ్ను భారత్ 114 పరుగుల తేడాతో ఓడించింది. షఫాలీ వర్మ 49 బంతుల్లో తన తొలి టీ20లో సెంచరీ సాధించి అద్భుతమైన క్రీడా ప్రతిభను చాటారు. వైస్ కెప్టెన్ స్మృతి మందన 19 బంతుల్లో 37 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 40 పరుగులు చేశారు. దీంతో 2026 ఆసియా క్రీడల స్వర్ణ పతకానికి భారత్ కేవలం 1 విజయం దూరంలో నిలిచింది. ఇదిలా ఉండగా స్మృతి మందన న్యూజిలాండ్ దిగ్గజం సుజీ బేత్ సాధించిన 4,758 పరుగుల రికార్డును అధిగమించి మహిళల టీ20లలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచారు. షఫాలీ వర్మ ఆసియా క్రీడల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్గా నిలిచారు. మంగళవారం జరిగే ఫైనల్ పోరులో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఆసియా క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించిన ఎల్ వెనిల్ వల్ రివెన్ను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వల్ రివెన్ అద్భుతమైన ప్రదర్శన, దేశానికి గర్వకారణమని రాష్టపతి సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే మహిళల బృందం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించిన ఎల్ రెవిన్, వల్ రివెన్, విదర్శా కె వినోద్, సోనం ఉత్తమ్ మస్కర్ బృందాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఈ ప్రశంసనీయమైన విజయం దేశానికి ఎంతో గర్వకారణమని రాష్టపతి అన్నారు. కఠిన శ్రమ, సమిష్టి కృషితోనే ఈ ఫలితం సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారి విజయం భవిష్యత్తులో అనేక మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని మోదీ చెప్పారు. జపాన్లోని కకామిగహార వేదికగా జరిగిన హాకీ మఫుల్ ఏ మ్యాచ్లో భారత పురుషుల జట్టు ఇండోనేషియాపై 13-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా క్రీడల ప్రస్థానాన్ని ప్రారంభించింది. దిల్ప్రీత్ సింగ్ 4 గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని, ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 2 సెమీఫైనల్స్లో మహిళల క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి FM 102.2 ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: Farm to City, only on Rainbow Krishnaveni FM 102.2.
1: ఈనాటి ఫామ్ టు సిటీ కార్యక్రమంలో తేనెతో విలువ ఆధారిత పదార్థాల తయారీ ఈ అంశంపై వెంకటరామనగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ ఇమ్మాన్యుయల్ గారితో ఆర్జే ఎన్ మహాలక్ష్మి సంభాషణ వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం.
2: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఫార్మ్ టు సిటీ. ఇవాల్టి మన ఫార్మ్ టు సిటీలో తేనె మరియు మైనంతో విలువ ఆధారిత పదార్థాలు గురించి తెలుసుకోబోతున్నాం. జనరల్ గా మనకి తేనె అనగానే ఏం గుర్తొస్తుంది? మార్నింగ్ లేవగానే వార్మ్ వాటర్ లో కలుపుకొని తాగుతాము, లేదా టీ కాఫీలో కలుపుకొని తాగుతాము. ఇంకా చెప్పాలంటే స్వీట్స్ లో, డెజర్ట్స్ లో వాడతాము. కానీ అదే తేనెకి కొంచెం క్రియేటివిటీని యాడ్ చేస్తే ఒక చిన్న బిజినెస్ ఐడియా కూడా తయారవుతుంది. వీటన్నిటి గురించి చెప్పడానికి మనతో ఉన్నారు డాక్టర్ ఎన్ ఇమాన్యుయల్ గారు. హలో సార్.
3: హలో అండి.
2: సార్తో కన్వర్సేషన్ స్టార్ట్ చేయడానికి ముందు సాంగ్ విందాం.

0: తేనె అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది తేనెటీగలు, ఎందుకంటే వామ్మో అవి కుట్టేస్తాయి అని. నిజంగా అంత ప్రమాదకరమేనా?
1: తేనెటీగల్లో ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి. ఒకటి క్వీన్ బీ అంటాం, తర్వాత వర్కర్స్ అంటాం, డ్రోన్స్ అంటాం. డ్రోన్స్ కి వెనక స్టింగ్ ఉండదు, ఆ కొండే ఉండదు, కానీ వర్కర్స్ కి రాణికి మాత్రం స్టింగ్ ఉంటుంది. అయితే రాణి ముఖ్యంగా ఆ గూడ్లోనే ఉంటుంది, కాకపోతే వర్కర్స్ మాత్రం బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు వాటిని డిస్టర్బ్ చేసినా, వాటిని మనం అన్నాయ్ చేసినా, కదిలించినా వచ్చి మనల్ని దాడి చేస్తాయి. గుంపుగా వచ్చి దాడి చేస్తే మనకి చాలా ప్రమాదం ఉంటుంది. వాటి స్టింగ్ ఉంటుంది కాబట్టి అందులో మెలిటిన్ అనే టాక్సిన్ ఉంటుంది కాబట్టి ప్రమాదమే, కానీ ఆ ప్రమాదం కన్నా మించిగా చూస్తే అవి చాలా మనకి బెనిఫిషియల్ గా ఉంటాయి.
0: వాటితో ఏం బెనిఫిట్స్ ఉంటాయి సార్?
1: ముఖ్యంగా మనం చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్, మన పండ్లు గానీ, మన వెజిటబుల్స్ గానీ, మన ఫ్లవర్స్ గానీ, ఆ పాలినేషన్ ప్రక్రియ అనేది మాక్సిమం మనకి హనీబీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనకి చెప్పడం ఏంటంటే, ఒక ఈ భూ ప్రపంచం మీద తేనెటీగలు గాని లేకపోయినట్లయితే వితిన్ 4 ఇయర్స్ లో మానవ జాతి అంతా కూడా అంతరించిపోయే అవకాశం ఉందని చెప్తారు సైంటిస్టులు. ముఖ్యంగా ఏంటంటే, ఈ పాలినేషన్ అనేది అది ఓన్లీ న్యాచురల్ ప్రాసెస్, మనం మానవ రీతి అది చేయలేము. సో ఇట్స్ మెయిన్లీ డిపెండింగ్ అపాన్ ది ఇన్సెక్ట్స్, అందులో కూడా హనీబీస్ దే ప్లే మేజర్ రోల్ ఇన్ పాలినేషన్. కాబట్టి మనం బతకడానికి ఇండైరెక్ట్ గా హనీబీస్ మనకి చాలా హెల్పింగ్ గా ఉంటాయి అన్నమాట.
0: సో మన చుట్టూ ఉన్న పెద్ద అడవులు అవన్నీ ఫామ్ అవడానికి హనీబీస్ ది మేజర్ రోల్ ఉంది.
1: అవునండి, హనీబీస్ మేజర్ రోల్ అగ్రికల్చర్ లో, హార్టికల్చర్ లో, మన ఫారెస్ట్రీలో కూడా హనీబీస్ అనేది దే ప్లే మేజర్ రోల్.
0: ఓకే సార్, మరి హనీబీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ నుంచి తీసుకుంటాయి కదా?
1: అంటే ప్రతి ఫ్లవర్ లో నెక్టర్ అనే పదార్థం ఉంటుంది, ఆ నెక్టర్ తీసుకుని అవి వాటి యొక్క స్టమక్ లో, వాటి గట్ లో ఆ నెక్టర్ ని హనీగా కన్వర్ట్ చేసుకుంటాయి అనమాట, బై మీన్స్ ఆఫ్ సమ్ ఎంజైమ్స్, ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్స్. అవి రిడక్ట్ చేసి మళ్ళీ వాటిలో కొన్ని వెరీ ఇంపార్టెంట్ అమైనో యాసిడ్స్ యాడ్ చేస్తాయి, ప్రోలైన్ అని చెప్పేసి. అది ఒక మిశ్రమం, అది ఆర్టిఫిషియల్ గా తయారు చేయలేరు. హనీ కెనాట్ బి మేడ్ ఆర్టిఫిషియల్. చాలా వరకు మనం ఆర్టిఫిషియల్ ప్రొడక్ట్స్ చూస్తాం, కానీ తేనె అనేది తేనెటీగలే తయారు చేస్తాయి, ఎందుకంటే వాటి కడుపులో ఇన్వర్టేజ్ ఎంజైమ్ ద్వారా ఆ నెక్టర్ ని అవి రిడ్యూస్ చేసి హనీగా కన్వర్ట్ చేస్తాయి. అది చాలా వెరీ స్పెషల్ ప్రాసెస్ అనమాట.
0: నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్లే ముందు ఈ సాంగ్ విందామా?
2: 1, 2.

0: ఫార్మ్ టు సిటీ లో నెక్స్ట్ క్వశ్చన్.
1: హనీ కోమ్ నుండి మనకి హనీ వస్తుంది, అది జనరల్ గా అందరికి తెలుసు. హనీ కాకుండా ఇంకేమైనా ప్రోడక్ట్స్ ఉంటాయా?
2: అవునండి, అంటే హనీ మనకి బయట మార్కెట్ లో కేజీ 250 నుంచి ప్రీమియం హనీ అయితే 500 రూపీస్ కూడా ఉంటుంది. కానీ హనీ కంటే ఎక్కువగా ప్రీమియం ప్రైస్ ఉన్న ప్రోడక్ట్స్ వచ్చేసి రాయల్ జెల్లీ, దాని తర్వాత బీ వీనం. ఇప్పుడు బీ వీనం చాలా ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్. దాని తర్వాత బీ స్వాక్స్, ప్రొపోలిస్, బీ బ్రెడ్, ఇవన్నీ కూడా మనకి ప్రజలకు అర్థం కావు ఇవన్నీ, బట్ స్టిల్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ రాయల్ జెల్లీ అనేది ఫార్మా ఇండస్ట్రీలో గానీ యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ లో ఎక్కువ వాడుతూ ఉంటారు, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంటాయి. బీ వినం కూడా ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ లో దీన్ని ఎక్కువ వాడుతున్నారు, బీ వినం ఆక్యుపంక్చర్ అని చెప్పేసి. సో బీ వినం కూడా బాగా వాడుతున్నారు. మేమైతే మా హార్టికల్చర్ యూనివర్సిటీలో అలా బీ వ్యాక్స్ మీద మేము వాల్యుయేటెడ్ ప్రొడక్ట్స్ ఇంకా లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఎక్కువగా వీటి మీద విస్తృతంగా రీసెర్చ్ చేసి వీటిని మనం డెవలప్ చేస్తున్నామండి.
1: ఇప్పుడు మీరు చెప్పారు కదా బీ వీనమ్, బీ వ్యాక్స్, ఇవన్నీ హనీ కూమ్ లోనే ఉంటాయి?
2: అవును, అది హనీ బీ తయారు చేస్తే ఈ రాయల్ జెల్లీ అనేది సెల్స్ లో అవి చేర్చుకుంటాయి. దాని తర్వాత బీ వీనమ్ అనేది దాని యొక్క పాయిజన్ గ్లాండ్ నుంచి కరెంట్ పాస్ చేసి వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు.
1: ఇప్పుడు మరి వాటికి ఏం అవ్వదా?
2: ఏం కాదు, మైల్డ్ వోల్టేజ్ పాస్ చేసి ఆ బీ వీనం ఎక్స్ట్రాక్ట్ చేస్తారు.
1: బీ వీనమ్ తో బీ వ్యాక్స్ తో రాయల్ జెల్లీ వస్తాయని చెప్పారు కదా, వాటి నుండి మనం ఇప్పుడు ప్రెసెంట్ అంటే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఏముంటాయి?
2: రాయల్ జెల్లీ అనేది మార్కెట్ లో ఆల్రెడీ ఉందండి, ఫార్మ్ ఇండస్ట్రీ వాళ్ళు చేస్తున్నారు, ప్రొపోలిస్, దాని తర్వాత ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే బీస్ వ్యాక్స్ తో వాల్యూడెడ్ ప్రొడక్ట్స్ అనేది మనం మా యూనివర్సిటీలో మా స్టూడెంట్స్ ద్వారా చేయించి దాని కమర్షియలైజేషన్ కి రెడీగా చేస్తున్నామండి.
1: ప్రోడక్ట్స్ ఏంటి చెప్పగలరు?
2: చెప్పగలమండి. బీ వ్యాక్స్ తో ముఖ్యంగా పెయిన్ బామ్, తలనొప్పి నివారణ బామ్, దోమల నివారణ అంటే మన మస్కిటో రిపెలెంట్ బామ్స్, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్, షూ పాలిష్, వుడ్ పాలిష్, హెయిర్ క్రీమ్స్, తర్వాత కొన్ని సెంటెడ్ క్యాండిల్స్ చేస్తున్నామండి, తర్వాత లిప్ బామ్స్, రూమ్ ఫ్రెషనర్స్, తేనెటీగల నుంచి మైనంతో తయారు చేసిన క్రేయాన్స్, నెయిల్ పాలిష్.

0: పాలిష్, ఐలైనర్స్, దెన్ ఇన్హేలర్స్, డియోడరెంట్స్, దాని తర్వాత ఎన్కాస్టిక్ పెయింటింగ్స్ వ్యాక్స్ తో తయారు చేస్తామంటే బాడీ బటర్స్, ఇవన్నీ కాకుండా మళ్ళీ క్రాక్ ఫిల్లర్స్, టర్మైట్ బెయిట్స్, కాక్రోచ్ బెయిట్స్, మాయిశ్చరైజింగ్ జెల్స్, ఫేస్ సీరమ్స్, హెయిర్ సీరమ్స్, తర్వాత దూప్ స్టిక్స్, ఇలాగ 25-30 ఆడ్ బీస్ వ్యాక్స్ నుంచి మేము వ్యాలిడ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తాం. ఇలా 6 ప్రోడక్ట్స్ వరకు మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మేము పేటెంట్స్ కూడా చేయడం జరిగిందండి. త్వరలో మేము కమర్షియలైజర్స్ కూడా చేసి మార్కెట్ లోకి తీసుకెళ్తామండి. అయితే వీటిలో పేటెంటింగ్ ప్రోడక్ట్స్ ఏంటంటే, మేము పేటెంట్ చేసిన ప్రోడక్ట్స్ పెయిన్ బామ్, మస్టర్ రిపెల్లర్, మాయిశ్చరైజింగ్ క్రీమ్, షూ పాలిష్, వుడ్ పాలిష్ మరియు హెయిర్ క్రీమ్ అండి.
1: ఓకే సార్, మరి ఓన్లీ హనీతో మనము ఏమైనా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ చేయగలమా?
0: అవునండి, ఖచ్చితంగా చేయొచ్చండి. హనీ ఇస్ బేసికలీ ప్రిజర్వేటివ్ ప్రోడక్ట్ అండి. ఇట్స్ ఎ నేచురల్ స్వీట్నర్, మనము షుగర్ కి ఆల్టర్నేటివ్ గా మనం వీటిని వాడుకోవచ్చు. ముఖ్యంగా హనీ లాలీపాప్స్, హనీ నట్టీ చాక్లెట్స్, హనీ రాగి పుడింగ్స్, హనీ ఫేస్ ఫ్రెషనర్స్, హనీ ఇమ్యూనిటీ బూస్టర్స్, హనీ క్యారమల్స్, దాని తర్వాత ఇన్ఫ్యూజ్డ్ హనీ, రకరకాల ఫ్లేవర్స్ ఇన్ఫ్యూజ్ హనీ చేసుకోవచ్చు, హనీ మురబ్బా, హనీ ప్రోటీన్ పౌడర్స్, హనీ లెమన్ మొజిటోస్, మల్టీగ్రెయిన్ కుకీస్, హనీ గ్రీన్ టీ బ్యాగ్స్, హనీ సోప్స్, హనీ యాపిల్ సైడర్ వినెగర్స్, ఇలా శానిటైజర్స్, కేక్స్, మౌత్ ఫ్రెషనర్స్, గ్రేప్ స్క్వాష్, రూ అబ్జా, మళ్ళీ దాని తర్వాత హనీ చిల్లీ సాస్, హనీ జింజర్ ఆలీస్, హనీ పీనట్ బటర్స్, హనీ లెమన్ మొజిటోస్, దాని తర్వాత వెరీ డిఫరెంట్ ఫ్లేవర్ డ్రింక్స్ కూడా మనము హనీతో మనం చేసుకోవచ్చు అండి.
1: బీస్ వ్యాక్స్ తో పెయిన్ రిలీఫ్ బామ్, మస్కిటో రిపెలెంట్ క్రీమ్, అలాగే మాయిశ్చరైజర్ ఎలా చేస్తారో తెలుసుకుందాం ఈ సాంగ్ తర్వాత.

0: ఇందాక మీరు పెయిన్ రిలీఫ్ బామ్ గురించి చెప్పారు కదా,
1: అవునండి,
0: జనరల్ గా ఉన్నాయి కదా పెయిన్ బామ్స్, మరి దీని స్పెషాలిటీ ఏంటి?
1: మన పెయిన్ బామ్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మనం బేసిక్ గా బీస్ వ్యాక్స్ యాడ్ చేస్తాం. బీస్ వ్యాక్స్ ఇస్ బేసికలీ ఆర్గానిక్, దాని తర్వాత వీటి వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. దాని తర్వాత ఇవి ఎడిబుల్ కూడా, పొరపాటున ఏదైనా కొంచెం మైన్యూట్ గా ఏదైనా అమౌంట్ నోట్లోకి వెళ్ళిపోయినా పిల్లలకి ఏదైనా ఏమని కాదు, బట్ ఆ స్కిన్ కూడా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్స్ అన్ని కూడా పెట్రోలియం బేస్డ్ ప్రోడక్ట్స్. సో పెట్రోలియం బేస్డ్ ప్రోడక్ట్స్ అంటే స్కిన్ కి మనకి ఏదైనా డ్యామేజ్ రావచ్చు, తర్వాత అవి ఆర్గానిక్ కాదు. సో మనం ప్రస్తుతం ఇప్పుడు ఆర్గానిక్ ఎరాలో ఉన్నాం కాబట్టి సో బీస్ వ్యాక్స్ మనం ప్రమోట్ చేసి బీ ఫార్మర్స్ కి మనం అండగా ఉంటే సో ఇది మన ఇండిజినియస్ ప్రోడక్ట్స్ మనం తయారు చేసుకోవచ్చు. తర్వాత ఈ పెయిన్ బామ్ లో ముఖ్యంగా మనము యూకలిప్టస్ ఆయిల్, మెంథాల్స్, థైమాల్స్, వింటర్ గ్రీన్ ఆయిల్స్, ఇలాగా హెర్బల్ బేస్డ్ ప్రొడక్ట్స్ మనం వాడతాం. వీ డోంట్ యూజ్ ఎనీ సింథటిక్ మాలిక్యూల్స్. మార్కెట్ లో మోస్ట్లీ మిథాల్ సాల్సేట్ అనే మాలిక్యూల్ ఉంటుంది. సో మనం ఆ సింథటిక్ మాలిక్యూల్స్ వాడకుండా నేచురల్ హెర్బ్స్ ఏ, ముఖ్యంగా 30-25 నేచురల్ మాలిక్యూల్స్ యాడ్ చేసి పెయిన్ రిలీఫ్ హెర్బల్స్ వాడి బైండింగ్ ఏజెంట్ గా, స్ప్రెడర్ గా బీస్ వ్యాక్స్ వేసి మంచి ప్రోడక్ట్ ని మనం తయారు చేయగలుగుతామండి.
0: ఈ మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ గాని, కాయిల్స్ గాని, అగర్బత్తీలు కూడా వస్తున్నాయి, అవన్నీ ఉన్నాయి కదా, మరి ఈ బీస్ వ్యాక్స్ తో మనం ఎలా చేయొచ్చు
1: అంటే, దోమల నివారణ మనం ఆల్ అవుట్స్ గానీ, తర్వాత మస్కిటో కాయిల్స్ అవన్నీ మనకి లంగ్స్ కి ఎఫెక్ట్స్ అవకాశం అయితే ఉంది. మనం మేము తయారు చేసే మాలిక్యూల్ మోస్ట్లీ సిట్రినిల్ ఆయిల్ ఉంటుంది, నీమ్ ఆయిల్ ఉంటుంది, కాస్టర్ ఆయిల్స్ ఉంటాయి, తర్వాత పొంగమి ఆయిల్స్, ఇవన్నీ ఆర్గానిక్ ఆయిల్స్, బట్ దే ఆర్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ఇన్సెక్ట్ రిపెలెంట్స్. కీటకాలు ఆ అబ్డోమెన్ అనేది మన చర్మం మీద రాకుండా రిపెల్ చేస్తాయి అన్నమాట. ఇది మోస్ట్లీ 5-6 hours రిపెలెన్సీ ఉంటుంది. మేము టెస్ట్ చేసాం వీటి మీద, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. సో కాబట్టి చిన్నపిల్లలు కూడా వీటిని స్కిన్ మీద రాసుకోవడానికి కూడా అది బాగా పనిచేస్తుందండి. సో కాబట్టి ఆ దోమల నివారణకి ఇది మంచి ప్రోడక్ట్, మార్కెట్ లో మేము త్వరగా దీన్ని తీసుకుని వస్తాము. కాబట్టి ఇది పేటెంట్ చేసి పెట్టాం దీన్ని.
0: సో మరి అరిథ్మెటిక్స్ లో కూడా కొన్ని చెప్

0: మాయిశ్చరైజింగ్ క్రీమ్ జనరల్
1: మాయిశ్చరైజింగ్ క్రీమ్ లో ముఖ్యంగా మేము వాడేది ఆయిల్ మెయిన్ గా ఆల్మండ్ ఆయిల్స్ అండి, స్వీట్ ఆల్మండ్ ఆయిల్, తర్వాత షియా బటర్స్ వాడుతున్నాం. ముఖ్యంగా వైటమిన్ ఈ, స్కిన్ కావాల్సిన వైటమిన్ ఈ కూడా వేసి మంచి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్, యాంటీ ట్యాన్ మాలిక్యూల్స్ కూడా వాడుతున్నాము. మనకి ఎక్కువగా టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సమ్మర్ లో, సో యాంటీ ట్యాన్ ప్రొడక్ట్స్ కూడా ఇందులో వాడి మనం మంచిగా మాయిశ్చరైజింగ్ క్రీమ్ కూడా తయారు చేసుకున్నామండి.
0: యాంటీ ట్యాన్ వాడారంటున్నారు కదా సార్, అప్పుడు అది సన్ స్క్రీన్ లాగా. షూ పాలిష్, వుడ్ పాలిష్, హెయిర్ క్రీమ్, ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం పాట తర్వాత.

0: షూ పాలిష్ మనకి బయట మార్కెట్లో దొరికేదాన్ని జింక్ బేస్డ్ మాలిక్యూల్స్ ఉంటాయని, బాగా దుర్వాసన వస్తూ ఉంటే స్ట్రాంగ్ గా దుర్వాసన ఉంటే దాని తర్వాత ఆ కెమికల్స్ కూడా పిల్లలకి మంచిది కాదు. అయితే మన ప్రోడక్ట్ లో మనం మెయిన్ గా వాడేది ఈ సూట్ మాలిక్యూల్స్, లేకపోతే వుడ్ నుంచి చార్కోల్ నుంచి ఫైన్ గా పౌడర్ చేసి వాటి నుంచి మళ్ళీ బీస్ వ్యాక్స్ యాడ్ చేసి కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ వేసి మంచి సువాసన వచ్చే మాలిక్యూల్స్ కూడా మనం తయారు చేసుకున్నాం. షూ పాలిష్ కూడా చాలా బాగుంది, దాని యొక్క స్ప్రెడబిలిటీ బాగుంది, షైనింగ్ కూడా లాంగ్ లాస్టింగ్ గా ఉంది, వాటర్ ప్రూఫ్ కూడా చాలా మంచిగా ఉంది. ఇంకా చూసుకుంటే లెదర్ కూడా మంచి ప్రొటెక్షన్ గా ఇది ఉందండి. సో ఇది కూడా మంచి ప్రోడక్ట్ మనం తయారు చేసుకున్నాము. వుడ్ పాలిష్ కి వస్తే అపార్ట్ ఫ్రమ్ టర్పెంటైన్ ఆయిల్, సో వి యూజ్డ్ దిస్ మన యూకలిప్టస్ ఆయిల్స్ అవన్నీ వేసి చక్కగా ఇందులో కొంచెం మనము ఇది వేసుకున్నామండి, మన లక్క, మనం లాసిఫర లక్క అంటాము, షెల్లాక్ షెల్లాక్ కూడా వేసి ఇందులో మనం వుడ్ పాలిష్ కూడా తయారు చేసుకున్నాం.
1: హెయిర్ క్రీమ్ అన్నారు కదా సార్, అంటే అది ఆడవాళ్ళకా లేకపోతే మగవాళ్ళకా?
0: బోత్. ఇది చాలా బాగుంది, మంచి లక్షర్, దాని తర్వాత హెయిర్ స్ట్రెంగ్త్, హెయిర్ గ్రోత్ కూడా బాగుంది. ఇట్లా మోస్ట్లీ మనకి అందుబాటులో ఉన్న 30-40 హర్బ్స్, మన రాజమండ్రిలో ఉన్న కొన్ని ట్రైబల్ ఏరియాస్ నుంచి కొన్ని తీసుకున్నాము, హెర్బల్ ప్రోడక్ట్స్ తీసుకుని మనం వాటిని ఆయిల్లో రూపంలో ఫస్ట్ చేసి లాస్ట్ లో బీస్ వ్యాక్స్ వేసి చివరిగా మంచి ఒక క్రీమ్ లా తయారు చేసాము. ఈ క్రీమ్ అని సాధారణంగా హెయిర్ స్టైలింగ్ లో వాడచ్చు, ఇది స్పిల్లేజ్ అనేది ఉండదు. సో యూ కెన్ టేక్ ఇన్ ఫ్లైట్స్, యూ కెన్ టేక్ ఇన్ ట్రావెల్, సో జిడ్డు కూడా ఎక్కువ ఉండదు, లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది, మంచి స్మెల్ ఇచ్చేది ఉంటుంది కాబట్టి 100% న్యాచురల్. చాలా మంది ఆయిల్స్ వాడితే జుట్టు ఊడిపోతుంది, లేకపోతే జుట్టు తెల్లగైపోతుంది అనే భయంతో ఉంటుంది, బట్ అవర్స్ ఇస్ 100% ఆథెంటిక్ ప్రోడక్ట్.
1: కిడ్స్ కి ఏమైనా స్నాక్స్ లా ఇవ్వాలంటే ఈ లడ్డూస్, చాక్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిలో ఈ హనీతో చేసినవి కొన్ని ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా?
0: అలాగేనండి. మన మార్కెట్ లో ఇప్పుడు ఎక్కువ చూస్తే మనకి స్వీట్స్, లడ్డూస్ లో ఎక్కువ మనం షుగరే వాడతాము. ఇప్పుడు హనీ ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు, లేక హనీ డ్రై ఫ్రూట్ లడ్డు, సో అక్కడ షుగర్ మొత్తం కట్ చేసేసి మనం హనీ వేసుకుని మనము లడ్డూస్ అంటే ఆల్మండ్స్, దాని తర్వాత క్యాష్యూ నట్స్, వాల్నట్స్ ఇలాగ వేసుకుని నీట్ గా చక్కగా మనము ప్రిజర్వ్ చేసుకుని డ్రై ఫ్రూట్ లడ్డూస్ మనం చేసుకోవచ్చు. దాని తర్వాత హనీ మురబ్బా, హనీ మురబ్బా అంటే ఈ మనకి ఆమ్లా అంటాం కదండి, ఈ ఆమ్లాస్ కూడా మనం నీట్ గా వాష్ చేసి డ్రై చేసి మనం కొంచెం ఎండబెట్టి వాటిని కట్ చేసుకుని హనీలో మనం ఊరబెట్టుకుంటే అది మనకి చాలా చక్కగా ప్రిజర్వేటివ్ ఉండి పిల్లలు కూడా వైటమిన్ సి మనం చక్కగా ఇచ్చినట్లు బాగుంటుందండి. తర్వాత హనీ గ్రీన్ టీ బ్యాగ్స్, హనీ గ్రీన్ టీ మనం తెచ్చుకొని ఆ గ్రీన్ టీ లీవ్స్ ని నైస్ గా చాప్ చేసుకుని అందులో మనం టీ మసాలాస్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సిన్నమోన్, తర్వాత ఇలాచీ, కొంచెం పేపర్ అలాగే ఇవన్నీ మనం యాడ్ చేసుకుని టీ బ్యాగ్స్

0: మనం రెడీ చేసుకుని మనం ఇప్పుడు ట్రావెల్ చేసినప్పుడు కానీ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ జస్ట్ హాట్ వాటర్ లో మనం జస్ట్ దీన్ని మనం పెట్టుకోవచ్చు, సరిపోదు. ఇందులో హనీ ఎందుకు చేసామంటే ఆ హనీని మనం ఫ్రీజ్ డ్రయర్ లో దీన్ని పాస్ చేసి దాన్ని పౌడర్ ఫామ్ గా చేస్తాం. సో పౌడర్ ఫామ్ గా చేసుకుని 50-50 రేషియోలో మనం యాడ్ చేసుకున్నట్లయితే మనకి స్వీటర్ కూడా సపరేట్ గా మనం క్యారీ చేయక్కర్లేదు. సో ఈ హనీని మనం పౌడర్ గా చేసుకుని మనం టీ బ్యాగ్స్ లో చేసుకుని చేసుకోవచ్చు. అలాగే హనీ ప్రోటీన్ పౌడర్ మేము తయారు చేసామండి. హనీ ప్రోటీన్ పౌడర్ అంటే మనం ప్రోటీన్ పౌడర్ జనరల్ గా మనకి పిల్లలకి లేకపోతే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ తింటా ఉంటాం, వే ప్రోటీన్స్ అని, ఈ ఫ్లాక్స్ సీడ్ బేస్డ్ క్యాషియో నట్స్. అందులో మేమేం చేస్తామంటే ప్రోటీన్ పౌడర్ మేమే తయారు చేసి అందులో హనీని మళ్ళీ ఫ్రీజ్ డ్రై చేసి ఈ పౌడర్ హనీ పౌడర్ అందులో కలిపి దాన్ని ఒక రెడీమేడ్ పౌడర్ గా తయారు చేస్తాము. అది కూడా చాలా బాగుందండి. దీని తర్వాత హనీ కేక్స్. కేక్స్ లో కూడా సాధారణంగా మనము ఈ బేకరీ ఐటమ్స్ లో మనం బాగా చూస్తే ఎక్కువగా షుగర్ వాడతారు ఈ బేకింగ్ ప్రొడక్ట్స్. ఆ షుగర్ ని మొత్తం కట్ చేసేసి హనీ వేసి మనం చక్కగా చేసుకోవచ్చు, హనీ కేక్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ మధ్యనే ఎక్కువగా స్టూడెంట్స్ ఫాస్ట్ ఫుడ్స్ కి బాగా అలవాటు పడ్డారు, నూడిల్స్ గానీ చికెన్ ఫ్రై ఐటమ్స్ కానీ. సో ఆ సాస్ లో బేసికల్ గా మనం షుగర్ కట్ చేసి హనీ యాడ్ చేసి హనీ చిల్లీ సాస్ టేస్ట్ అది బాగుంటుంది. మా స్టూడెంట్స్ మధ్యలో అది బాగా ఫేమస్ అయింది. దాని తర్వాత హనీ పీనట్ బటర్, వేరుశనగకాయల గుళ్ళ నుంచి వచ్చిన బటర్ తీస్తారు, అందులో కూడా మనం హనీ యాడ్ చేసి దాన్ని మనం బ్రెడ్స్ మీద బ్రెడ్ స్ప్రెడర్ గా మనం బాగా వాడుకోవచ్చు. ఇవన్నీ స్టూడెంట్స్ తయారు చేసి మా క్యాంపస్ లో సేల్ చేస్తూ ఉంటారు. సో వీటిలో ఒక 10 ఐటమ్స్ ని కమర్షియలైజ్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం.
1: నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్లే ముందు ఈ సాంగ్ విందామా?

0: ఫార్మ్ టు సిటీలో నెక్స్ట్ క్వశ్చన్.
1: మరి ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ హనీ కోమ్ సెటప్ అదంతా ఉండాలా?
2: అవసరం లేదండి. అంటే మనకి ఆల్రెడీ బీ కీపర్స్ అసోసియేషన్ అనేది ఉంది మన ఆంధ్రప్రదేశ్లో, మీకు అరకు నుంచి తర్వాత చింతపల్లి అరకు, దాని తర్వాత ఇప్పుడు ఉన్న ఈస్ట్ వెస్ట్ గోదావరి, తర్వాత గుంటూరు ఆ ప్రాంతంలో బీ కీపర్స్ బాగా ఎపిస్ మెలిఫెర్ అనే జాతితో వాళ్ళు తయారు చేస్తున్నారు. అడవిలో ఉన్న ఎపిస్ డార్సెటా జాతి కూడా వాళ్ళు సేకరిస్తున్నారు. సో వాళ్ళ నుంచి మనం సేకరించుకోవచ్చు ఈ తేనె కానీ బీస్ వ్యాక్స్ కానీ, వాళ్ళని సేకరించుకొని మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. మాది హనీ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. సో హనీ అనేది రైతుల నుంచి లేకపోతే బీ కీపర్స్ నుంచి మనం తీసుకుని ప్రాసెస్ చేసుకుని అక్కడి నుంచి మనం కొనుక్కొని వాళ్ళ దగ్గర మనము చేసుకోవచ్చు. లేదా మీరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఒక 10 నుంచి 100 బాక్సులు హనీ బీ బాక్సెస్ మనం గార్డెన్స్లో పెట్టుకొని, కొబ్బరి కావచ్చు, ఆయిల్ పామ్ కావచ్చు, సిట్రస్ కావచ్చు, గోవా కావచ్చు, ఈ విధంగా మనము తేనెపెట్టలు పెట్టుకొని మనం హనీ తర్వాత బీస్ వ్యాక్స్ మనం తీసుకోవచ్చు.
1: మరి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అన్ని మనము బీస్ వ్యాక్స్ నుంచి కానీ హనీ నుంచి కానీ చేసుకునే వాళ్ళకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది?
2: మనకి నేషనల్ బీ బోర్డ్ అనే ఒక బీ బోర్డ్ ఉంటుంది. జస్ట్ లైక్ కాఫీ బోర్డ్ ఆర్ టీ బోర్డ్, కోకోనట్ బోర్డ్, వీ హ్యావ్ అ నేషనల్ బీ బోర్డ్. ఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ ఉంది. మనం వాళ్ళు సంప్రదిస్తే వాళ్ళు మనకి స్టార్ట్అప్స్ కి మనకి అమౌంట్ ఇస్తారు. అలాగే మన కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ అని చెప్పేసి మన కేవీఐసి ఉంది. తర్వాత మనకు కూడా వీ హ్యావ్ ఎ మిషన్ కాల్డ్ ఎస్ హార్టికల్చర్ మిషన్ ఆర్ హనీ మిషన్. సో ఇంటర్నెట్లోకి వెళ్తే మీకు మీరు స్టార్ట్అప్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుందండి. మీకు టెక్నికల్ సపోర్ట్ ఏమైనా కావస్తే ఎలా చేయాలనిపిస్తే మా యూనివర్సిటీకి సంప్రదించి

0: చూస్తే సో వీ విల్ గివ్ టెక్నికల్ సపోర్ట్, ఏ ప్రోడక్ట్ ఎలా చేయాలి, ఎంతంత కలపాలి. సో మా దగ్గరకు సంప్రదిస్తే వీ విల్ గివ్ టెక్నికల్ సపోర్ట్.
1: చివరిగా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ హనీ నుంచి తయారు చేయాలి అనుకునే వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి?
0: నేను చెప్పేది ఏంటంటే, మీకున్న ఖాళీ సమయాల్లో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా ఉంటే తేనె పెట్లు పెట్టుకోవచ్చు. తేనె పెట్లు ఎక్కడంటే మీకు ఆయిల్ పామ్ తోటలున్నా, లీజ్ తీసుకున్నా, కొబ్బరి తోటలున్నా, అంటే ఒక ఫ్రూట్ ప్లాంటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే నాకు పార్షల్ షేడ్ కావాలి తేనె పెట్లు పెట్టుకోవడానికి. కొంచెం ట్రైనింగ్ తీసుకుని, బీ కీపింగ్ ట్రైనింగ్ తీసుకుని మీరు హనీని మీరు తీసుకోవచ్చు. లేదు అంటే బయట ఎవరైతే బీ కీపర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు కొనుగోలు చేసుకోవచ్చు. సో లీటర్ హనీ ఇప్పుడు మీకు 250 నుంచి 300 రూపాయలు ఉంది. మీకు 1 కేజీ బీ స్వాక్స్ కూడా 400 రూపీస్ ఉంది. సో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. పర్చేస్ చేసుకుని మీ ఇంట్లోనే మీకు పర్మిషన్స్ తీసుకుని, సర్టిఫికేషన్ తీసుకుని, FSSAI పర్మిషన్స్ అని తీసుకుని మీరు తయారు చేసుకుని మీగా లోకల్ గా మీరు సేల్ చేసుకోవచ్చు. కాబట్టి మెయిన్ గా మనం చేయాల్సింది ఏంటంటే ఇందులో కమర్షియలైజేషన్ చేసుకోవచ్చు, స్టార్ట్అప్స్ జనరేట్ చేసుకోవచ్చు. కాకపోతే లైసెన్సింగ్ అనేది మస్ట్, FSSAI లైసెన్సింగ్ అనేది.
1: తేనెతో విలువ ఆధారిత ఉత్పత్తులు వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ తయారు చేయడం ద్వారా మనకి కొత్త ప్రోడక్ట్స్ అలాగే ఇంకొంచెం ఆదాయం ఉంది అని తెలిసింది కదా. హనీతో అలాగే బీజ్ వ్యాక్స్ తో మనం ఇప్పటిదాకా వినని చాలా కొత్త కొత్త ప్రోడక్ట్స్ గురించి విన్నాము. ఈ రోజు మా స్టూడియోకి వచ్చి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్.
2: ఫార్మ్ టు సిటీ కార్యక్రమంలో తేనెతో విలువ ఆధారిత పదార్థాల తయారీ ఈ అంశంపై వెంకటరామనగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ ఇమాన్యుయల్ గారితో ఆర్జే ఎన్ మహాలక్ష్మి గారి సంభాషణ విన్నారు.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితమవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ

0: టు సిటీ ఓన్లీ ఆన్ రెయిన్బో కృష్ణవేణి ఎఫ్ఎం 102.2.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 చిత్రతరంగిణి కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా సొంతం ఈ చిత్రానికి చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన సిరివెన్నెల.

అల్లుడు సీను. ఈ చిత్రానికి కార్తీక్ హరిణి పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన భాస్కర్ భట్ల రవికుమార్.

చందమామ ఈ చిత్రానికి కారుణ్య గాయత్రి పాడిన పాట వింటారు. సంగీతం కేఎం రాధాకృష్ణన్, రచన వనమాలి.

మిర్చి ఈ చిత్రానికి విజయ్ ప్రకాష్, అనిత పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన రామజోగయ్య శాస్త్రి.

మీరింతవరకు చిత్రతరంగిణి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 8:30 కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం తప్పనిసరి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నషాముక్త్ యువ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా రాష్ట్రీయ సంకల్ప సమారోహ కార్యక్రమాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఆసియా క్రీడల పోటీల్లో తొలిరోజు షూటింగ్లో భారత్ 2 రజత పతకాలను గెలుపొందగా మహిళల క్రికెట్లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఈ నెల 22 నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వార్తల వివరాలు. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం ఆవశ్యకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన వాతావరణం పర్యావరణ పరిణామాల భవిష్యత్ సదస్సు ముగింపు సమావేశంలో రాష్ట్రపతి ఈరోజు ప్రసంగించారు. ఈ తీవ్ర సమస్యను

0: అడ్డుకునేందుకు స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో భాగస్వాములంతా క్రియాశీలక సహకారంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల వల్ల మానవాళి మనుగడలోనే తీవ్ర అసమతుల్యతలు తలెత్తుతున్నాయని, జీవ వైవిధ్య క్షీణత, నీటి ఎద్దడి, భూసారం తగ్గడం వంటివి ఇందుకు ఉదాహరణలని తెలిపారు. దేశంలో పర్యావరణ సంబంధిత న్యాయపరమైన వ్యవహారాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: క్లైమేట్ ఇంపాక్ట్ పెహలే సే అధిక్ ఔర్ బడీ హుయి ఫ్రీక్వెన్సీ సే సామ్నే ఆ రహా హై. ఫుడ్ సెక్యూరిటీ, స్వాస్థ్య ఔర్ ఆర్థిక పర్ భీ క్లైమేట్ చేంజ్ గంభీర్ ప్రభావ సామ్నే ఆ రహా హై. సునిశ్చిత ప్రకార సే సామ్నా కర్నే కే లియే నీతియోం ఔర్ కార్రవాయీ కా ఏక్ సంగఠిత ఢాంచా आवश्यक है, जिसमें केवल सरकारी और कानूनी विशेषज्ञों ही नहीं सक्रिय रूप से भागीदार होना चाहिए, जिनको क्लाइमेट चेंज सर्वाधिक प्रभावित करता है.
0: అమెరికాలోని న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్య సమితి 81వ సర్వసభ్య సమావేశం హైలెవెల్ వీక్కు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ నాయకత్వం వహించనున్నారు. భారత ప్రతినిధి బృందంతో కలిసి ఆయన ఈ భేటీకి హాజరు కానున్నారు. ఈ నెల 26వ తేదీన ఐరాస 81వ సర్వసభ్య సమావేశంలో కేంద్ర మంత్రి జైశంకర్ ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు ద్వైపాక్షిక, బహుపాక్షిక సమావేశాల్లో కూడా జైశంకర్ పాల్గొననున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. దేశంలో యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు నషాముక్త్ యువ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రాష్ట్రీయ సంకల్ప సమారోహ్ కార్యక్రమాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ 100 వారాల ప్రచారం పేరిట చేపట్టిన ఈ ఉద్యమంలో యువత పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 1067 ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు సాగుతుండగా, ఇందులో 471 మైభారత్ జిల్లా కార్యాలయాలతో పాటు మరో 596 సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ, సంతకాల సేకరణ, నాటికలు, చర్చల ద్వారా ఈ ప్రచార సందేశాన్ని నేరుగా యువతలోకి తీసుకువెళ్లడమే ఈ సమారోహ్ ముఖ్య ఉద్దేశం. నేపాల్ వరదల వల్ల ఇప్పటి వరకు 1400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, గల్లంతైన మరో 6000 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రసువా, దాని పరిసర జిల్లాల్లోని నదీ పరీవాహక ప్రాంతాలు, తీవ్రంగా దెబ్బతిన్న జల విద్యుత్ ప్రాజెక్టులు, కొండ చర్యల శిథిలాల వద్ద సహాయక బృందాలు గాలిస్తున్నాయి. బాధితులు చిక్కుకుపోయినా కొన్ని సొరంగాల నుంచి శిథిలాలను తొలగించడానికి 3 నుంచి 4 నెలల సమయం పట్టే అవకాశం ఉందని నేపాల్ అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ శాసనసభ శీతాకాల సమావేశాలు రేపటి నుండి శ్రీనగర్లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు 10 రోజుల పాటు కొనసాగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 7 సిట్టింగులను నిర్వహించనున్నారు. ఈ సమావేశాల సందర్భంగా జీఎస్టీ, మున్సిపల్ గవర్నెన్స్, సులభతర వాణిజ్యం వంటి అంశాలకు సంబంధించిన పలు బిల్లులను, శాసన ప్రతిపాదనలను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పోటీ పడుతున్న భారత క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు అక్కడి భారతీయులు సండే ఆన్ సైకిల్ పేరిట సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొని ప్రవాస భారతీయులతో కలిసి సైకిల్ తొక్కి సందడి చేశారు. ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లకు అండగా నిలుస్తూ ప్రవాస భారతీయులు చూపిస్తున్న మద్దతును మంత్రి మాండవీయ ఈ సందర్భంగా కొనియాడారు. క్రీడాకారులకు అండగా నిలుస్తున్న భారతీయ సమాజం పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశానికి మంచి పేరు తెస్తారనే నమ్మకాన్ని కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు.
2: జపాన్ మే నగోయా మే ఏషియన్ గేమ్స్ కా ఆయోజన్ హువా హై. భారత్ కే అథ్లీట్ భీ ఏషియన్ గేమ్స్ మే భాగ్ లే రహే హై. ఉస్కా హౌస్లా బడానే కే లియే సండే ఆన్ సైక్లింగ్ కర్కే ఉస్కో చీయర్ ఫర్ భారత్ కరా హై. మేరా విశ్వాస్ హై కి హమారే అథ్లీట్ అచ్చా పర్ఫార్మెన్స్ కర్కే భారత్ కా గౌరవ్ బడాయేగా.

0: జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళల 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన భారత షూటర్ ఎలవేనిల్ వలరివన్ను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా స్పందించిన రాష్టపతి ఎలవేనిల్ అసాధారణ ప్రదర్శన దేశానికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే మహిళల 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో రజత పతకం సాధించిన భారత మహిళల జట్టును కూడా వారు ప్రశంసించారు. జపాన్ వేదికగా ప్రారంభమైన ఆసియా క్రీడలు 2026లో పోటీల తొలి రోజే షూటింగ్లో భారత్ 2 రజత పతకాలను గెలుపొందింది. మహిళల 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో ఎలవేనిల్ వలరివన్, విదర్శా వినోద్, సోనం మస్కర్ల త్రయం రజతం సాధించగా వ్యక్తిగత విభాగంలోనూ ఎలవేనిల్ మరో రజతాన్ని గెలుచుకున్నారు. మరోవైపు మహిళల క్రికెట్లో భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లి స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ పసిడిపోరులో శ్రీలంకతో తలపడనుంది. ఇటు మిక్స్డ్ మార్షల్స్ ఆర్ట్స్లో సుచిక తరియాల్ మహిళల ట్రెడిషనల్ 60 కేజీల సెమీఫైనల్కు చేరడం ద్వారా ఆసియా క్రీడల మార్షల్ ఆర్ట్స్లో భారత్కు తొలి పతకాన్ని ఖాయం చేసిన అథ్లెట్గా నిలిచారు. హాకీలోనూ భారత పురుషుల జట్టు పూల్ ఏ మ్యాచ్లో ఇండోనేషియాను 13-1 తేడాతో ఓడించగా మహిళల జట్టు పూల్ బిలో ఉజ్బెకిస్తాన్పై 19-0 విజయాన్ని నమోదు చేసింది. బ్యాడ్మింటన్లో భారత మహిళల జట్టు ప్రీ క్వార్టర్స్లో కజకిస్తాన్పై 3-0 గెలిచి క్వార్టర్స్లో అడుగుపెట్టింది. టేబుల్ టెన్నిస్లో భారత మహిళల జట్టు ఇండోనేషియాపై 3-0, సింగపూర్పై 3-2 వరుస విజయాలు సాధించింది. వాతావరణం. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ రేపటికి వాయుగుండంగా, ఈ నెల 22వ నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే 23కి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలోకి వచ్చే అవకాశం ఉందని, 23-24 తేదీల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు తెలంగాణ, ఛత్తీస్గఢ్, విదర్భ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి ఋతుపవనాల ఉపసంహరణకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, రాబోయే 2 నుంచి 3 రోజుల్లో రాజస్థాన్, పంజాబ్లోని మరికొన్ని భాగాల నుంచి ఋతుపవనాలు వైదొలిగే అవకాశం ఉందని IMD పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం తప్పనిసరిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నషాముక్త్ యువ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా రాష్ట్రీయ సంకల్ప్ సమారోహ్ కార్యక్రమాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఆసియా క్రీడల పోటీల్లో తొలిరోజు షూటింగ్లో భారత్ 2 రజత పతకాలను గెలుపొందగా మహిళల క్రికెట్లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరింతవరకు చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం రాత్రి 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో రవివాసరి అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: has already been duly verified. The electoral registration officer said the electoral entry of Dr. Sandhu has been validated and retained for inclusion in the final electoral roll of Assembly Constituency 38, Delhi Cant, which is scheduled for publication on 4th November. Indian Institute of Corporate Affairs, IICA, organized an insightful session today in Insolvency and Bankruptcy Code as an evolving law through the amendments in Manesar, Gurugram. The Ministry of Corporate Affairs said that the session rendered valuable insights over the dynamic nature of insolvency law, relationship between legislation, subordinate legislation and market developments. The ministry informed that the session was attended by former chairperson of the Insolvency and Bankruptcy Board of India, Dr. M.S. Sahu, and DG and CEO IICA, Gyaneshwar Kumar Singh, among other key dignitaries. India made a strong start at the Asian Games in Aichi, Nagoya, Japan, winning two silver medals in shooting on the opening day today. Trio of Elavanil Velarivan, Vidarsa Vinod and Sonam Maskar won silver in the women's 10-meter air rifle team event, while Elavanil added another silver in the individual event. The President and Prime Minister have congratulated the athletes on the feat. Sujika Tarial created history, becoming the country's first athlete to assure an Asian Games medal in mixed martial arts after reaching the women's traditional 60kg semi-finals. And that is the end of this news bulletin.
1: Akashvani Vijayawada Kendram. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ రేఖల కార్యక్రమంలో ఆహార కల్తీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశంపై శ్రీ చోడవరపు విజయ్ కుమార్ గారి ప్రసంగం వింటారు. అనంతరం గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా నేటి కవులకు గురజాడ వారి సాహిత్యం ఆదర్శం, డాక్టర్ మన్నవ సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ శ్రీ చుండూరు మాణిక్యారావు. ఉదయం 9:00 తిరుమలలో శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహం మరియు శ్రీ కె రామానుజులాచార్యులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 9:30 20వ ఆసియా క్రీడలు 2026 సంబంధించి రోజువారీ ముఖ్యాంశాల సమాహారం ప్రత్యేక కార్యక్రమం. మధ్యాహ్నం 12:40 కార్మికుల కార్యక్రమం. కార్మికుల్లో ఒత్తిడి, మానసిక సమస్యలు, నివారణ మార్గాలు, ఈ అంశంపై డాక్టర్ వి సదానందం గారితో పరిచయ కార్యక్రమం. 4:40 రంగస్థలి శీర్షికన సీతా కళ్యాణం నాటకం నుంచి దశరథుడు పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ కోటా సుబ్బారావు, హార్మోనియం శ్రీ ఏ వెంకటేశ్వరరావు. 7:15 వ్యవసాయ పాఠశాల, బీటీ పత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం. 7:45 వికసిత్ భారత్, ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 తిరుమలలో శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం. వ్యాఖ్యాతలు శ్రీ కేవీఎస్జి శేషాచార్యులు, శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 9:30 గజ్రా హిందీ కార్యక్రమం. రాత్రి 20వ ఆసియా క్రీడలు 2026 సంబంధించి రోజువారీ ముఖ్యాంశాల సమాహారం ప్రత్యేక కార్యక్రమం వింటారు. రాత్రి 10:20 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం, డాక్టర్ కె వందన గారి గాత్రం. వయలిన్ సహకారం శ్రీమతి చల్లా ప్రభావతి గారు, మృదంగం శ్రీ ధన్వాడ్ అనంత్ గారు. రాత్రి 11:10 జనసేవయే దేశసేవ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆశయ శుద్ధి లేని జీవితం చుక్కాని లేని నావం వంటిది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం రాత్రి 11:13 దాటి 8 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు 5:50